శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 25వ తారీఖు శుక్రవారం, నిలయంలో సమయం 5:59. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడు ప్రబోధ గీతం వింటారు.

ఇంతవరకు ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి గీతం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నెలలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6:30. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత శ్రీ పీఎండి గౌస్ ఖాన్ గారు.
1: అవుజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్. బిస్మిల్లాహి రహమాని రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. హజరత్ అబూ హురైరా రజిల్లాహు తాలాను గారు ఇలా ఉల్లేఖించారు. ఒక వ్యక్తి మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి, నాకు ఏదైనా ఉపదేశించండి అని అర్థించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, కోపగించుకోకు అని బోధించారు. ఆ వ్యక్తి దాని తర్వాత కూడా మాటిమాటికి నాకు ఏదైనా ఉపదేశించండి అని అర్థించసాగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతిసారి కోపగించుకోకు అని మాత్రమే బోధించారు. ఆ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, నాకు ఏదైనా ఉపదేశించండి అని అడిగిన ప్రతిసారి కోపగించుకోకు అని అనడం వెనుక చాలా ఉన్నతమైన భావం ఉంది. కోపగించుకోవడం వల్ల అనేక అనర్థాలు, నష్టాలు కలిగే అవకాశం ఉంది. మనుషుల వల్ల కలిగే చెడులకు మూల కారణము కోపమే అని తెలుస్తుంది. ఒక మనిషికి దుఃఖం లేదా బాధ కలిగినప్పుడు బాధించిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం గుండెలోని రక్తం వేడెక్కిపోవడాన్ని ఆగ్రహము లేక కోపము అని అంటాము. కోపం అనేక రకాల అక్రమాలు, నిషిద్ధాలు, అవిధేయత అక్రమాలకు మూల కారణం అవుతుంది. అంటే తిట్లు, కొట్లాటలు, చంపుకోవడాలు, దౌర్జన్యాలు, నిందారోపణలు, మనసుల మధ్య మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య విడాకుల వరకు పురిగొల్పుతుంది. కోపతాపాలను విడనాడినట్లయితే మంచి లక్షణాలు, ఉన్నత గుణగణాలు వెల్లబడతాయి. సమాజం సుందర సమాజం అవుతుంది. ఒకసారి హజరత్ అబ్దుల్లా బిన్ ముబారక్ రజిల్లాహు తాలాను గారితో మంచి గుణాలు, ఉన్నత లక్షణాలు ఎలా అలవడతాయి అని ప్రశ్నించగా, దానికి వారు కోపతాపాలను విడనాడండి అని సమాధానమిచ్చారు. మనిషిలో మంచి గుణాలు అంటే అల్లాహ్ పట్ల కృతజ్ఞతాభావం, ప్రేమ, సహనం, కార్యశుద్ధి, సౌమ్యం, హుందాతనం, నిరాడంబరత, నోటిపై నిఘా వంటి సద్గుణాలు మనిషిలో ఎల్లప్పుడూ తొనికిసలాడుతూ ఉండాలి. కోపాన్ని తగ్గించుకునేందుకు మరో విధానం ఏమిటంటే, కోపాన్ని పెంచే విషయం ఏదైనా ఎదురైనప్పుడు మనసును అదుపులో ఉంచుకోవాలి. తద్వారా మనిషి కోపానికి దూరంగా ఉండగలుగుతాడు. దివ్య ఖురాన్లోని అషూరా 37వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు, సజ్జనులు విశ్వాసులకు కోపం వస్తే వారు క్షమించి వేస్తారు. అలాంటి వారికి అల్లాహ్ దగ్గర శాశ్వతమైన సాఫల్యం లభిస్తుంది. అలాగే ఆలిమ్రాన్ అధ్యాయము 134వ వాక్యంలో ఇలా తెలుపబడింది, కోపాన్ని దిగమింగేవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్కు ఎంతో ఇష్టం. అందుకే ప్రతి మనిషి కోపానికి దూరంగా ఉండాలి. ఒకవేళ ఏదైనా కోపం వచ్చినా దానిని దిగమింగాలి. కోపం వచ్చినప్పుడు ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్ అని పఠించాలి. అంటే నేను షైతాను శరణు కోరుచున్నాను అని భావం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, నిలబడి ఉండగా కోపం వస్తే తక్షణం కూర్చోవాలి, కోపం ఇంకా తగ్గకపోతే వెంటనే పరుండువాలి. కోపం షైతాన్ ప్రభావం వల్ల వస్తుంది. షైతాను అగ్ని నుండి సృజించబడ్డాడు. నిప్పు నీటితోనే చల్లారుతుంది. అందుచేత మీరు కోపం వచ్చినప్పుడు వెంటనే నీటితో వజూ చేసుకోవాలి అని అన్నారు. అమీరుల్ మొమినీన్ హజరత్ మావియా రజిల్లాహు తాలాను గారు జుమా ప్రసంగం ఇస్తున్నారు. వారు ప్రజలకు రావలసిన జీతభత్యాలను 2-3 నెలలుగా ఆపి ఉన్నారు. ఆ సభలో ఉన్న అబు ముస్లిం హౌలాని రహమతుల్లాలై ప్రజల జీతభత్యాల విషయమై అమీరుల్ మొమినీన్ హజరత్ మావియా రజిల్లాహు తాలాను నిలదీశారు. అనేక మాటలు అన్నారు. మావియాకు ఎంతో కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకున్నారు. వెంటనే వెళ్లి నీళ్లతో వుజూ చేసుకుని వచ్చి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, మీరందరూ రేపు ఉదయమే మీ జీతభత్యాలను తీసుకువెళ్ళండి అన్నారు. ఇంకా కోపంపై అదుపు సాధించడానికి కోపం వచ్చినప్పుడు మౌనాన్ని లేదా నిశ్శబ్దాన్ని పాటించాలి. లేదంటే తద్వారా కలిగే నష్టాన్ని ఎంతో మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. మరికొన్ని సందర్భాలలో మూల్యం చెల్లించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. అందుకే కోపం వచ్చినప్పుడు మౌనాన్ని పాటించినట్లయితే ఎన్నో అనర్థాల నుండి రక్షించబడి ప్రశాంతంగా జీవించగలం. అల్లాహ్ మన
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇంతవరకు మీరు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ పిఎండి గౌస్ ఖాన్. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
2: శుభోదయం రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో అవగాహనతోనే రసాయన పురుగు మందులు వాడాలి, అట్లే వరిలో నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందామా.

అవగాహనతోనే రసాయన పురుగు మందులు వాడాలి అన్న విషయానికి వస్తే, రసాయన పురుగు మందులు లేకుండా వ్యవసాయాన్ని చేయలేమనే భావనలో రైతాంగం ఉన్నారు. పెట్టుబడిలోని ప్రకృతి వ్యవసాయ విధానంలో అనేక మంది రైతులు రసాయనాల జోలికి వెళ్లకుండా బాగుపడుతున్నా అధిక శాతం రైతన్నలు ఆ దిశగా ప్రయత్నించడం లేదు. రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి లాభం పొందాలనేది వ్యవసాయ శాఖ యొక్క లక్ష్యం. ఆ దిశగా ఎన్నో కార్యక్రమాల ద్వారా సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై నిత్యం అవగాహన కల్పిస్తూనే ఉంది. అయినప్పటికీ చాలామంది రైతులు పురుగు మందుల వాడకంలో తగిన మెలకువలు పాటించడం లేదు. పంటల సాగులో రైతులు అధికంగా ఖర్చు పెట్టేది సస్యరక్షణపైనే, అనవసరంగా కూడా మందులపై ఖర్చు చేస్తున్నారు. మిరప, వంగ పంటలలో వీటి వాడకం విపరీతంగా ఉంటుంది. వాడేటప్పుడు కూడా చేతితో మందులను కలపడం, శరీరంపై తగిన జాగ్రత్తలు తీసుకోకుండా మందులను పిచికారీ చేయడం లాంటివి జరుగుతూ ఉన్నాయి.

కలుపు మందులు వాడేటప్పుడు వెనక్కి నడుస్తూ పిచికారీ చేస్తున్న, వారి కాళ్లపై పడేలా పిచికారీ చేస్తున్న రైతన్నలు కూడా ఉన్నారు. సమగ్ర సస్యరక్షణలో చివరి అస్త్రంగానే పురుగు మందులను వాడుకోవాలి. అవగాహన లేని అనేక మంది రైతన్నలు పురుగు దశ, పంట దశను దృష్టిలో పెట్టుకోకుండా విచక్షణారహితంగా వాడిన పురుగు మందునే మళ్లీ వాడుతూ, సిఫార్సుకు మించిన మోతాదులో వాడుతూ సాగు ఖర్చును పెంచుకుంటూ ఉన్నారు. అవసరం లేకున్నా రెండు మందులను కలిపి వాడటం జరుగుతూ ఉంది. దీనివల్ల శత్రు పురుగుల బెడద తగ్గకపోగా మిత్ర పురుగులు నశించిపోతూ ఉన్నాయి. రసాయన మందులను వాడాల్సిన విధంగా వాడితేనే ఆశించిన ఫలితం ఉంటుంది. పురుగు మందులు సమర్థవంతంగా పనిచేయాలంటే కొన్ని సూచనలు తప్పక పాటించాలి. అవగాహన లేని రైతులు పంటపై సూక్ష్మ పోషక లోపాల సవరణకు తెగుళ్ల మందులను వాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మార్కెట్లో దొరికే ప్రతి పురుగు మందు రసం పీల్చు పురుగుల్ని, కాయతుల్చు పురుగుల్ని రెండింటినీ చంపడం జరగదు. అలాగే తామర పురుగు, పచ్చదోమ, పిండి నల్లి, పేనుబంక వంటి రసం పీల్చు పురుగుల మీద పనిచేసే మందు నల్లి మీద పనిచేయదు. నల్లికి మైటిసైడ్ వాడాలి. కాబట్టి అన్ని రసం పీల్చు పురుగులకు ఒకే మందు పనిచేయదు. ముందుగా చేనులో ఆశించిన పురుగులు ఖచ్చితంగా గుర్తించి వాటికి సంబంధించిన మందు వాడాలి. రసం పీల్చు పురుగుల నివారణకు నియోనికోటినాయిడ్ గ్రూపుకు చెందిన మందులు వాడుతూ ఉన్నారు. ఇమిడాక్లోప్రిడ్, థయామిథోక్సామ్, అసిటామిప్రిడ్ లాంటివి ఈ గ్రూపుకు చెందినవి. ఈ మూడు ఒకే గ్రూపుకు చెందినవి కాబట్టి వాటిని పంటలో ఒకేసారి వాడితే సరిపోతుంది. ఈ ఒకే గ్రూపుకు చెందిన మందులను మార్చి మార్చి వాడితే పురుగులకు రోగ నిరోధక శక్తి పెరిగిపోయి ఎన్నిసార్లు మందులు వాడినా ప్రయోజనం ఉండదు, ఖర్చు వృధా అవుతుంది. పురుగు నివారణకు సమర్థవంతంగా జరగక దిగుబడి తగ్గిపోతుంది. మళ్లీ మళ్లీ ఒకే గ్రూపుకు చెందిన మందులు వాడటం మంచిది కాదు. తెగులు మందులు, పురుగు మందులు వేరువేరుగా ఉంటాయి. అవగాహన లేక పురుగులకు తెగులు మందులు వాడితే ఫలితం శూన్యం. గ్రామాలలో సాధారణంగా చేను ఎర్రబడిందని, ఆకులు మాడుతున్నాయని, మొక్కల ఎదుగుదల సరిగ్గా లేదని రైతులు డీలర్ షాప్కు వెళ్ళినప్పుడు వారు చాలా సందర్భాలలో ఓ పురుగు మందు, తెగులు మందు, సూక్ష్మ పోషక ఎరువును కలిపి అమ్ముతుంటారు. అది తెగులు లక్షణమా, పోషక లోప లక్షణమా అని తెలియక ఇలా అన్ని మందులు వాడటం వల్ల సాగు ఖర్చు అనవసరంగా పెరుగుతుంది. వరిలో జింకు లోప సవరణకి చీలేటెడ్ జింకును వాడాల్సిన చోట అనవసరమైన పురుగు, తెగుల మందులు కలిపి వాడి సాగు ఖర్చును పెంచుకుంటున్నారు. పంట సమస్యను వ్యవసాయ అధికారుల దృష్టికి తెచ్చి వారి సలహా మేరకే తగిన మందును కొనాలి. పురుగు మందులు కొనే ముందు రసీదు తప్పక తీసుకోవాలి. ఆ రసీదులో కూడా తయారు తేదీ, గడువు తేదీ, బ్యాచ్ నెంబర్ మొదలైనవి ఉండేలా జాగ్రత్త పడాలి. రైతు సంతకము తప్పక ఉండాలి. నాణ్యత సరిగ్గా లేనప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. పురుగు మందు డబ్బాల మీద ఉన్న వివరాలను బాగా పరిశీలించి కొనాలి. గడువు తేదీని గమనించాలి. తీసుకునే మందును వెంటనే వాడకపోతే త్వరలో గడువు ముగిసే వాటిని కొనకపోవడమే మంచిది. పురుగు మందులు ఇంటిలో పిల్లలకు అందుబాటులో లేకుండా ఉంచాలి. పురుగు మందు వాడే ముందు స్ప్రేయర్ల విషయంలో తగిన జాగ్రత్త వహించాలి. అంతకుముందు కలుపు మందు వాడి ఉంటే తగిన జాగ్రత్త లేకుండా అదే స్ప్రేయర్ను పురుగు మందు పిచికారీకి వినియోగిస్తే కలుపు అవశేషాలు పంటను నాశనం చేసే అవకాశం ఉంటుంది. రెండు మూడు సార్లు ఆ స్ప్రేయర్ను బాగా కడిగి ఆరబెట్టి ఆ తర్వాతనే పురుగు మందు పిచికారీకి వాడుకుంటే మంచిది. వాడే స్ప్రేయర్ను బట్టి లీటర్ నీటికి కలిపి మందు మోతాదు మారుతుంది. తైవాన్ పంపును వాడితే చేతి పంపుకు వాడే మోతాదుకు రెట్టింపు మోతాదులో వాడాలి. ఉదాహరణకు క్లోరిపైరిఫాస్ మందును చేతి పంపుతో లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ కలిపి వాడితే తైవాన్ స్ప్రేయర్తో రెట్టింపు మోతాదు అంటే లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ కలిపి వాడాలి. చేతి పంపుతో ఎకరానికి 200 లీటర్ల నీరు అవసరమైతే పవర్ స్ప్రేయర్ లేదా తైవాన్ స్ప్రేయర్ వాడినప్పుడు 100 లీటర్ల నీరు ఎకరానికి సరిపోతుంది. ఈ జాగ్రత్త పాటించకపోవడం వల్లే చాలామంది రైతులు మందులు పురుగులపై పనిచేయడం లేదని తెలియజేస్తూ ఉంటారు. పురుగు మందు, తెగులు మందు కలిపి వాడే ముందు కూడా అధికారులు, శాస్త్రవేత్తల సలహా తప్పక తీసుకోవాలి. కూరగాయల మీద వాడేటప్పుడు మరింత జాగ్రత్తలు పాటించాలి. పురుగు మందులు వాడిన వారం వరకు వాటిని తెంపకూడదు. పురుగు మందు డబ్బాల మీద విష ప్రభావ తీవ్రతను సూచించే త్రిభుజాకార రంగులు అంటే ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ ఉంటాయి. అన్నింటికంటే ఎరుపు రంగు త్రిభుజకారం ఉన్నవి అధిక ప్రమాదకరమైనవి. వీలైనంత వరకు వీటిని కూరగాయలపై చాలా తక్కువగా వాడాలి. పొలంబడి కార్యక్రమం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే

మెళుకువలను నేర్చుకొని రసాయన పురుగు మందుల వాడకాన్ని బాగా తగ్గించాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పంట తొలిదశ నుంచి పాటిస్తూ అవసరం మేరకే తగిన మందులను సరైన మోతాదులో సరైన పద్ధతిలో వాడాలి. ఇక వరిలో నీటి యాజమాన్యం విషయానికి వస్తే, వరి పంటకు సకాలంలో నీటిని తగు రీతిలో పెట్టాలి. ముఖ్యంగా అవసరమైన దశలో నీటి కొరత లేకుండా చూడాలి. వరి నాటేటప్పుడు 2 నుండి 3 సెంటీమీటర్లు నీరుండాలి. దీనివల్ల మొక్కలు పైన నాటడానికి వీలయ్యి వెంటనే నిలదొక్కుంటుంది. వరి పైరులో నాటిన 2వ రోజు నుండి వారం రోజుల వరకు 5 సెంటీమీటర్ల లోతు నీరు పొలంలో ఉండేటట్లు చూడాలి. నాటిన వారం రోజుల నుండి పైరు పిలకలు తొడిగే వరకు 2 సెంటీమీటర్ల లోతుకు మించకుండా నీరు పెట్టాలి. దీనివల్ల పైరు బాగా పిలకలు వేస్తుంది, అంటే బాగా దుబ్బు చేస్తుంది. వరిలో చిరుపొట్ట దశ నుండి పంట కోతకు 10 నుండి 15 రోజుల ముందు వరకు మడిలో 5 సెంటీమీటర్ల నీరు ఉండేటట్లు చూసుకోవాలి. వరి పైరులో ఈ దశ చాలా కీలకమైన దశ. ఈ దశలో ఏమాత్రం నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి, లేకపోతే తాలుగింజల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వరి పైరులో పూతకు వచ్చిన తరువాత 20 నుండి 25 రోజుల కల్లా గింజ పూర్తిగా ఎదిగి గింజలోని తేమ ఆరడం మొదలవుతుంది. పైరు కోత కోసేటప్పుడు గింజల్లో సుమారు 20 నుండి 25 శాతం తేమ ఉంటుంది. కాబట్టి రైతన్నలు వరిలో సక్రమ నీటి యాజమాన్య పద్ధతులు పాటించి ఆశించిన దిగుబడులు పొందగలరు.

ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈరోజు జరగనున్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాయలసీమ సమీకృత ఉద్యాన కేంద్రంపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ప్రకాశం జిల్లాతో కలిపి రాయలసీమలోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమలో ప్రస్తుతం సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఉద్యాన రంగం ద్వారా తదుపరి స్థాయి ఆర్థిక అభివృద్ది సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి తెలంగాణను పేదరికరహిత రాష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట దీర్ఘకాలిక ఆర్థిక సామాజిక అభివృద్ది లక్ష్యాలను సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి

0: అధ్యక్షతన ఆర్థిక ప్రణాళిక శాఖల కార్యదర్శులతో హైదరాబాద్లో నిన్న ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట అభివృద్ది ప్రణాళిక అమలు వ్యవస్థలను బలోపేతం చేయడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం, అభివృద్ది కార్యక్రమాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించడంపై సమావేశంలో చర్చించారు. పేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలను సమన్వయంతో అందించడంతో పాటు స్థిరమైన జీవనోపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. షెడ్యూల్ కులాలు తెగలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన జిల్లాస్థాయి ఎస్సీ ఎస్టీ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, అందుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి, ఆ పోలీస్ స్టేషన్స్ మనం మ్యాపింగ్ చేసుకుని అందులో కూడా ఏ గ్రామాల్లో అయితే ఎక్కువ వస్తున్నాయో వాటిని మనం నోటీస్ చేసుకుని కేసెస్ బర్డన్ బట్టి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సహా సందర్భాన్ని బట్టి అక్కడికి వెళ్లేసి సివిల్ రైట్స్ డేలో పార్టిసిపేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా విద్య ఒకటే, వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు తీసిన ప్రగాఢంగా విషయం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ దాదాపుగా 380 వరకు ఉన్నాయి. వీటిల్లో కొత్తగా మనం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకోవడం జరిగింది. పిల్లలకి ప్రఖ్యాతి గాంచినటువంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఇంటర్మీడియట్ కార్పొరేట్ విద్యను ఇవ్వడం జరుగుతా ఉంది.
0: పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 సన్నాహాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో నిర్వహించే సదస్సుల ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణ ఆలోచనలను ప్రోత్సహించేలా 7వ తరగతి నుంచే పారిశ్రామికతకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గాంధీనగర్లో నిన్న సమావేశమయ్యారు. తీర ప్రాంత రాష్ట్రాల అభివృద్ది, పారిశ్రామిక నియంత్రణల సడలింపు, ఆర్థిక సంస్కరణలు వంటి కీలక జాతీయ విధాన అంశాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ కలిసి పనిచేయాల్సిన అవసరముందని లోకేష్ పేర్కొన్నారు. పశ్చిమ తీరంలో గుజరాత్, తూర్పు తీర ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సమన్వయంతో ముందుకు సాగితే సముద్ర రవాణా, పోర్టుల ఆధారిత పరిశ్రమలు మరింత అభివృద్ది చెందుతాయని అన్నారు. గుజరాత్లో సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన మిగులు భూముల ఈవేలం 12-16 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు. విజయవాడలో ఈవేలం ప్రక్రియపై పెట్టుబడిదారులకు నిన్న అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ సాహు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలు, వాటాదారులు, ప్రైవేట్ భాగస్వాములకు ఆస్తుల ఆదాయార్జన ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 459 ప్లాట్లను ఈవేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలియజేస్తూ,
3: National Land Monetization is a company created in 2022 by the Government of India. An investor meet in Vijayawada for our properties of Rashtriya Ispat Nigam Limited, to which we are the transaction advisor from Government of India. So for this property, there are 459 plots in Visakhapatnam, and these plots are being auctioned on 12th of October and 16th of October. Many people have showed a lot of interest in this property because individual dream home, it is an investment opportunity available at competitive price.
0: హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈ రోజు జరగనున్నాయి. నిమజ్జన వేడుకలకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు తరలిరానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. నిమజ్జనం జరిగే ప్రధాన మార్గాల్లో 24

0: గంటల పాటు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. హుస్సేన్ సాగర్తో పాటు ఇతర చెరువుల వద్ద నిమజ్జనానికి విగ్రహాలు తరలిరానున్నాయని, దీంతో ట్రాఫిక్ మల్లింపులు చేపట్టామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాదెండ్లలో పోషణ్ మాసోత్సవాలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎస్ కరుణాకర్ తెలియజేస్తూ,
1: ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒకట్లేదు రెండు చోట్ల మనకు తేలికపడిన ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడంతో పాటుగా భారీ వర్షాలు ఒకట్లేదు రెండు చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక గాలులు చూసినట్లయితే కోస్తాంధ్రప్రదేశ్ లో 50 నుండి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి తీర ప్రాంతం బట్టి కూడా మత్స్యకారులు ఎవరు కూడా చేపకు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.
0: మరోవైపు తెలంగాణలోనూ ఈ రోజు కూడా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముండగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈ రోజు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: उपलक्ष्य कार्यक्रमे सहभागं करिष्यति। कार्यक्रमे स्वास्थ्य सुरक्षायाः अंकीय स्वास्थ्यस्य च प्रमुखेषु पक्षेषु विविधाः विषयाधारिताः विचार विमर्शाः भविष्यन्ति। स्वास्थ्य परिवार कल्याण मन्त्रालयेन उक्तं यत् आरोग्य मन्थनम् इत्यस्मिन् भारतस्य अंकीय स्वास्थ्य व्यवस्थां स्वास्थ्य सुरक्षा तन्त्रञ्च अधिकं सुदृढीकर्तुम् उद्दिष्टानां विविध नूतनानां उपक्रमाणाम् आरम्भः अपि भविष्यति। शिक्षा मंत्री प्रहलाद जोशी अद्य बेंगलुरु नगरे सेवा फर्स्ट इनोवेशन चैलेंज इति सेवा प्रथम नवोन्मेष आह्वानम् उद्घाटयिष्यति। शिक्षा मंत्रालयेन उक्तं यत् अयम् उपक्रमः युवजनान् स्वसमुदायेषु विद्यमानानां समस्यानां समाधानोपायान् अन्वेष्टुं तान् परीक्षितुं परिष्कर्तुं च तथा व्यापकस्तरे कार्यान्वयनाय प्रोत्साहयिष्यति। उत्तर प्रदेश अन्ताराष्ट्रिय व्यापार प्रदर्शन्याः चतुर्थं संस्करणम् अद्य उत्तर प्रदेशस्य ग्रेटर नोएडा नगरे स्थिते इंडिया एक्सपो सेंटर एंड मार्ट इत्यत्र आरप्स्यते। केंद्रीय गृहमंत्री अमित शाह तथा उत्तर प्रदेशस्य मुख्यमंत्री योगी आदित्यनाथ पंच दिवसीयस्य अस्य आयोजनस्य उद्घाटनं करिष्यतः। विदेश मंत्री डॉ एस जयशंकर न्यूयॉर्क नगरे संयुक्त राष्ट्र महासभायाः अधिवेशनानन्तरं एंटिग्वा बारबुडा इत्यस्य प्रधानमंत्रीं गैस्टन ब्राउन इत्येतं मिलितवान्। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे डॉ जयशंकर उक्तवान् यद् विकास सहकार क्षमता निर्माणं तथा जलवायु परिवर्तन संबद्धं सहयोगं च अग्रे वर्धते। सह राष्ट्रमण्डलस्य शासनाध्यक्षाणां सम्मेलनस्य सफलतां प्रति भारतस्य दृढां प्रतिबद्धताम् अपि प्रकटितवान्। उत्तर तटीय आंध्र प्रदेशस्य एतस्य समीपे दक्षिण ओडिसायाः च उपरि स्थितस्य गभीर न्यून दाब क्षेत्रस्य प्रभावेण ओडिसायाः विभिन्नेषु भागेषु प्रबलाति प्रबल वृष्टिः अनुवर्तते। अनेन संवेदनशीलेषु क्षेत्रेषु जलाप्लावः मार्गेषु यातायातस्य व्यवधानं तथा आप्लावन सदृशी स्थितिश्च उत्पन्नास्ति इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 7:07. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రభాత రేఖల్లో ముందుగా చరిత్రలు ఈరోజు, తరువాత శ్రీ వినాయకం ప్రకాష్ గారి స్వీయ కవితలు వింటారు. ఆ తరువాత దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా అభివృద్ది పదంలో ఈశాన్య భారతదేశం గురించిన విశేషాలు వింటారు. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 వరదగుడి సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రగీత కదంబం. 9:00 చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటారు. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ. ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:15 12:10 12:40 1:30 3:10 వివిధ భారతి ప్రసారాలు వింటారు. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 5:30 యువవాణి ఉద్యోగ సమాచారం. ఆ తరువాత మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10

ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తున్న వారు దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లా. 7:00 చిత్రగీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లె సీమలు, జునోటిక్ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ డి అనుషా గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 దార్శనిక భారత్, ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ, విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:15 చిత్రకుసుమాలు సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఏకచిత్రగానం జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా నుండి పాటలు వింటారు. 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాలతో కూడిన కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 10:20 హలో ఆకాశవాణి, శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలను వింటారు. రికార్డింగ్ కార్యక్రమం. ఇవి శ్రోతలు ఈనాటి మా ప్రసార విశేషాలు. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్స్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. యాత్రలో భాగంగా తాము ఎదుర్కొన్న అనుభవాలను, అనుభూతులను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం సేవాయాత్రికులకు కలుగుతుంది. దేశ సేవలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 17 మొదలైన సేవాయాత్ర అక్టోబర్ 7 ముగుస్తుంది. యాత్ర వల్ల క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల ప్రభావం, ప్రజల స్పందనను జట్లు తెలుసుకోగలుగుతున్నాయి. ఇక వారణాసి వడ్నగర్ల మధ్య మోటార్ సైకిళ్ల యాత్ర చేపడుతున్న యువ బృందాలు వివిధ రాష్టాలు, జిల్లాల గుండా ప్రయాణిస్తూ స్థానికులతో మమేకమవుతున్నారు. పరిశుభ్రత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. నిన్న సేవా బృందాలతో ముచ్చటించిన సందర్భంగా ప్రధానమంత్రి సేవాయాత్రికులు దేశ నిర్మాణంలోని కీలక ప్రయాణంలో పాలు పంచుకుంటున్నారని ప్రశంసలు

0: తెలియజేశారు. విపరీత వాతావరణం, మారుతున్న స్థానిక పరిస్థితులను తట్టుకుంటూ సేవాయాత్రికులు మొక్కవూరి నిశ్చయంతో తమ కార్యక్రమాన్ని కొనసాగించడం ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమం ద్వారా యువత దేశ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత చేపట్టిన సేవాయాత్ర కీలకంగా మారుతుందని అన్నారు.
1: 2047 तक विकसित भारत के निर्माण में हमें युवा शक्ति की बहुत बड़ी भूमिका को एकदम से मजबूती के साथ आगे बढ़ाना है. आज की युवा पीढ़ी विकसित भारत की निर्माता भी है और यही पीढ़ी एक बड़ी लाभार्थी भी होगी. और इस दायित्व को निभाने के लिए भारत को जमीन पर जानना, समझना, देश की हर बारीकियों को अनुभव करना बहुत जरूरी है. और इसमें सेवा संकल्प यात्रा निश्चित रूप से आपके जीवन में अहम भूमिका निभाने वाली.
0: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ బీసీడీను తగ్గించింది. ఈ చర్య వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయంగా వంట నూనెల ధరలలో వచ్చిన తీవ్ర పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వంట నూనెల సంఘాలకు, పరిశ్రమ వర్గాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. దిగుమతి ఖర్చుల తగ్గింపునకు అనుగుణంగా పంపిణీదారులకు నిర్ణయించే ధరను, గరిష్ట చిల్లర ధరను తక్షణమే సవరించాలని పరిశ్రమ భాగస్వాములను కోరినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా పీఏఎఫ్ఐ 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోనున్న బలమైన స్థానం నుంచి భారత్ పాల్గొంటోందని అన్నారు. 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 20 ట్రిలియన్ల కొనుగోలు శక్తి గల దేశంగా ప్రపంచ ఆర్థిక పటంలో భారత్ 3వ స్థానంలో నిలుస్తోందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో భారత్ సెమీకండక్టర్ రంగం ఏడాదికి 150 బిలియన్ల అభివృద్ది సాధించగలదని భావిస్తున్నామని, 120 యూనికార్న్ సంస్థలతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర సంస్థల పర్యావరణాన్ని కలిగిన దేశంగా భారత్ నిలుస్తోందని పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 8 ఏళ్ల ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, 5 ఏళ్ల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పథకాలు విజయవంతంగా అమలవుతున్న సందర్బంగా న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ హెల్త్ వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చలు జరుగుతాయి. భారత ఆరోగ్య రంగ బలోపేతానికి సంబంధించి నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ, మొబైల్ యాప్ వంటి పలు ఇతర పథకాలను కూడా ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సమాజంలోని సమస్యలను యువత గుర్తించి పరీక్షించి మెరుగైన పరిష్కారాలను అభివృద్ది చేసేందుకు ప్రోత్సహిస్తుందని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల యువత పాల్గొంటారు. స్వచ్ఛమైన సుస్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత్ భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై ఛాలెంజ్ దృష్టి సారిస్తుంది. పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఛాలెంజ్ను కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తమ ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. న్యూయార్క్ లో ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు ప్రసంగాన్ని ప్రారంభిస్తారనగా, గాజాలో పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు నిరసన తెలియజేస్తూ అనేక మంది ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు వాకౌట్ చేశారు. దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో

0: 2023లో హమాస్ చేసిన దాడి వల్ల 1200 మంది పౌరులు చనిపోగా ఆ సంస్థ 251 మందిని తన అధీనంలోకి తీసుకుంది. ప్రతిగా ఇజ్రాయెల్ తీసుకున్న సైనిక చర్య వల్ల దాదాపు 74,000 మంది చనిపోయారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. పాఠశాలలో బుర్ఖాలను నిషేధిస్తూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒక్కో క్లాస్లో ఇటాలియన్ భాషను పూర్తిగా మాట్లాడలేని వారి సంఖ్యను 30% మించరాదని ప్రకటించింది. ఈ చర్యలు పిల్లలను విడదీసేవి కావని, నిజానికి వారి మధ్య ఐక్యతను పెంచేవని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అన్నారు. అయితే బుర్ఖాలు నకాబ్లను నిషేధించగా ముఖం కనపడేలా ధరించే హిజాబ్ను మాత్రం మినహాయించారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. జమ్ముకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న 2 రోజుల పాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలిపింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పేరును వాడరాదని ప్రకటన తెలిపింది. జపాన్ నగోయాలో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో మన క్రీడాకారులు రజతాన్ని గెలుచుకోదా. 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. మిక్స్డ్ రిలే విభాగంలో పూవమ్మరాజు, విశాల్ తెన్నరసు, విత్యా రామరాజ్, మను టీఎస్లతో కూడిన జట్టు 3:14.46 లక్ష్యాన్ని చేరుకుని రజత పతకాన్ని గెలుచుకుంది. ఇక 10,000 మీటర్ల లక్ష్యాన్ని 32.5 పూర్తి చేసిన సీమా కుమారి కాంస్య పతకాన్ని గెలుచుకుని ఈ విభాగంలో తొలిసారిగా దేశానికి పతకం అందించి చరిత్ర సృష్టించారు. షూటింగ్ పోటీలు మిక్స్డ్ స్కీట్ టీమ్ ఈవెంట్లో అనంత్జిత్ నరుక, పరినాజ్ థడివాళ్ల జోడీ కాంస్యాన్ని సొంతం చేసుకుని ఈ విభాగంలో దేశం పేరిట తొలి పతకాన్ని అందించింది. ఈ రోజు జరగబోయే పోటీల్లో పురుషుల 100 మీటర్ల సెమీఫైనల్స్లో అనిమేష్ కుజూర్, గురిందేర్ వీర్ సింగ్ పోటీ పడతారు. భారత పురుషుల మహిళల కబడ్డీ జట్టు కూడా సెమీఫైనల్స్కు చేరాయి. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపడుతున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నెలియలో సమయం 7:15.34 ఇప్పుడు ప్రభాతరేఖలు కార్యక్రమం. ప్రభాతరేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు. చరిత్రలో ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు పరమపదించిన రోజు. ఆయన ఎవరు, ఏమిటన్న వివరాలు తెలుసుకుందాం. దేశం కోసం పోరాడడం అంటే కేవలం సంఖ్యలను తెంచుకోవడం మాత్రమే కాదు, మనిషి అజ్ఞానాన్నించి విముక్తి చేయడం, సమాజాన్ని అసమానతల నుంచి బయటకు తీసుకురావడం, ప్రజల్లో చైతన్యం నింపడం కూడా దేశసేవే అని చెప్పారు. అలాంటి దేశభక్తుడు, అలాంటి సంఘ సంస్కర్త, అలాంటి సాహితీ తపస్వి మన ఉన్నవ లక్ష్మీనారాయణ గారు. స్వాతంత్ర సమర యోధుడిగా దేశం కోసం పోరాడారు. సంఘ సంస్కర్తగా శ్రీ విద్యకు ప్రోత్సాహమిచ్చారు. వితంతు పునర్వివాహానికి మద్దతు పలికారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. గుంటూరులోని శారదానికేతన్ స్థాపనలో కీలక పాత్ర పోషించి బాలికల విద్య, వృత్తి విద్య అందేలా కృషి చేశారు. ఆయనకు విద్య అంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడం మాత్రం కాదు, విద్య అనేది ఒక మనిషి జీవితాన్ని మార్చే వెలుగు అనే ఆలోచనకు ప్రతిరూపాన్నిచ్చారు. స్వాతంత్ర సమర యోధంలోనూ ఆయన ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్యంగా ఉన్నవ లక్ష్మీనారాయణ గారు సహాయ నిరాకరణ ఉద్యమం, పుల్లరి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం వాటిలో

ఎంతో అద్భుతమైనటువంటి తన అభిప్రాయాలను కూడా తెలియచేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం జైలు శిక్షను కూడా అనుభవించారు. అంటే దేశభక్తి ఆయన మాటల్లో మాత్రమే కాదు,

అద్దం అంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో అంటరానితనం, సామాజిక అసమానతలు, ఆర్థిక దోపిడీ, జాతీయ చైతన్యం ఇలాంటి అంశాలను తన సాహిత్యం ద్వారా ప్రజల ముందుకు తీసుకొచ్చారు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు. కలం చేతిలో ఉన్నప్పుడు ఆయన కథలు రాయలేదు, సమాజం గురించి ప్రశ్నలు రాశారు. ఆయన సాహిత్యం చదివే కళ్లకే కాదు, ఆలోచించే మనసుకు పని చెప్తుంది. కొంతమంది దేశానికి మాత్రమే సేవ చేస్తారు, కొంతమంది సమాజానికి సేవ చేస్తారు, మరికొందరు తమ ఆలోచనలతో తలరాతకు సేవ చేస్తారు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు అలాంటి గొప్ప మహనీయులు అని చెప్పచ్చు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు, సమాజం కోసం పనిచేసిన సంఘ సంస్కర్త, చైతన్యం కోసం కలం పట్టిన ఓ మహోన్నత రచయిత. 1958 సెప్టెంబర్ 25 ఆయన కన్నుమూశారు. కాని మనిషి వెళ్లినా ఆయన ఆలోచన, ఆయన రచనలు అలా మిగిలిపోతాయి. స్వరమాగినా సందేశం ఇంకా కొనసాగుతూనే ఉంది, కాదంటారా? ఉన్నవ లక్ష్మీనారాయణ గారి జీవితం కూడా అలాంటి ఓ సందేశమే మనకు అందించింది. దేశాన్ని నిర్మించాలంటే ముందుగా మనిషిని నిర్మించాలి, సమాజాన్ని మార్చాలంటే ముందుగా ఆలోచనను మార్చాలి. ఆ స్వాతంత్ర సమరయోధుడికి, ఆ సంఘ సంస్కర్తకు, ఆ సాహితీ మహనీయుడికి మన ఆకాశవాణి తరపున మనస్సారా నివాళులు అందిద్దాం. మరి చరిత్రలో ఈరోజులో మరొక గొప్ప వ్యక్తిని గురించి ఖచ్చితంగా స్మరించుకోవాలి. ఎందుకంటే మనం ఆకాశవాణిలో వినే ప్రతి పాటలో ఎక్కడో ఓ చోట ఆయన స్వరం మనకు వినిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక పాటను వింటాం, కొన్ని పాటలు మనసుతో వింటాం, కానీ స్వరాలు మాత్రం మనం జీవితాంతం మోస్తాం. ప్రేమలో ఉన్నప్పుడు ఆయనలో ఓ స్వరం, విరహంలో ఉన్నప్పుడు మరో స్వరం, విజయంలో, ఓటమిలో ఓదార్పుగా మరోసారి అదే స్వరం. మన బాల్యంలో విన్న స్వరం, మన యవ్వనాన్ని వెంటాడిన ఆ స్వరం ఎన్నో జ్ఞాపకాలకు మరెన్నో అద్భుతమైన నేపథ్య సంగీతంగా మారిన ఆ సుస్వరమే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ప్రేమను పాడితే ప్రేమే మాట్లాడినట్టు అనిపిస్తుంది, విరహాన్ని పాడితే మన బాధకు ఆయన గొంతే మాటవుతుంది, భక్తిని పాడితే స్వరం ప్రార్థనగా మారుతుంది, ఉత్సాహాన్ని పాడితే రక్తంలో సంగీతం పరిగెత్తినట్టు అనిపిస్తుంది. అందుకే ఆయన కేవలం ఒక గాయకుడు కాదు, మన జీవితానికి నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. 2020 సెప్టెంబర్ 25 మనల్ని వదిలి వెళ్లిపోయిన ఆ గానగంధర్వుని కచేరీలు ఇంకా మనం వింటూనే ఉన్నాం. భారతీయ సంగీత ప్రపంచం ఎన్నటికీ మరిచిపోలేనటువంటి వ్యక్తి బాలుగారు. ఆయన స్వరం ఇప్పటికీ ప్రతి ఇండ్లలోనూ మారుమ్రోగుతూనే ఉంటుంది, మన రేడియోలు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది, మన జ్ఞాపకాలు ఇంకా మన హృదయాల్లో నిలిచిపోతుంది. 1946 జూన్ 4 నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో జన్మించిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, తన తండ్రి ఎస్పి సాంబమూర్తి హరికథా కళాకారులు. అంటే సంగీతం ఆయనకు వృత్తిగా రావడానికి ముందే ఇంట్లోనే ఊపిరిగా వచ్చింది. చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి ఉండేది. ఇంజనీరింగ్ చదవాలని ప్రయత్నించినా విధిమాత్రం ఆయన చేతిలో మరో స్వరపథకాన్ని రాసిపెట్టింది. సంగీత పోటీల్లో పాల్గొంటూ తన ప్రతిభను చాటుకుంటూ చివరికి సినీ సంగీతపు ప్రపంచం తలుపు తట్టారు. 1966 తెలుగు చిత్రం శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న ద్వారా నేపథ్య గాయకునిగా ఆయన సినీ ప్రయాణం మొదలైంది. అది ఒక పాటకు ఆరంభం కాదు, భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక స్వర్ణయుగానికి ఆరంభం. బాలుగారి గొంతులో ఉన్న మాయేమిటి? ఒక హీరో తెనపై కనిపిస్తారు, కాని అతని భావాన్ని ప్రేక్షకుల గుండెల్లోకి తీసుకెళ్లేది ఎవరు? ఆ స్వరం. అక్కడే బాలుగారి ప్రత్యేకత. ఆయన ఎన్టీఆర్ గారికి పాడినా, అక్కినేని గారికి పాడినా, కృష్ణగారికి పాడినా, చిరంజీవికి పాడినా, వెంకటేష్కి పాడినా, ఇలా అసలెందుకు, ఏ భాషలో పాడినా, ఏ హీరోకి పాడినా ప్రతి నటుడి వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఆయన తన స్వరాన్ని మార్చుకోగలిగిన గానగంధర్వుడు. ఒక గాయకుడు, ఒక పాటలో యువకుడు, ప్రేమికుడు, తండ్రి, భక్తుడు, హాస్యనటుడు, ఇలా స్వరానికి వయసు ఉండదని నిరూపించిన మహోన్నత కళాకారుడు బాలుగారు. భాషలు మారినా భావం మారలేదు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం

0: ఉంది. ఇలా భారతదేశంలో అనేక భాషల్లో ఆయన గానం చేశారు. సంగీత దర్శకులు మారారు, నటులు మారారు, కానీ ఆయన స్వరంలో మనల్ని అంటే శ్రోతలని హత్తుకునే ఆ ఆత్మీయత మాత్రం ఎప్పటికీ మారలేదు. అందుకే ఆయన పాట ఎప్పుడు విన్నా మనకు, ముఖ్యంగా మనస్సుకు అర్థం కావాల్సినటువంటి ఆ భావం ఏదైతే ఉందో ఖచ్చితంగా అర్థమవుతుంది. భాష ఏదైనా సరే, అదే బాలుగారి సంగీతం, అదే బాలుగారి స్వర గొప్పతనం. అవార్డులు ఆయన ప్రతిభకొచ్చిన ముద్రలు మాత్రమే. ముఖ్యంగా బాలుగారు జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ పురుష నేపథ్య గాయకునిగా 6 సార్లకు పైగా గౌరవించబడ్డారు. పద్మశ్రీ, పద్మభూషణ్, ఆ తర్వాత పద్మవిభూషణ్ కూడా ఆయనకు లభించింది. ఇన్ని పురస్కారాలున్నా అసలు అవార్డంటే బాలుగారికి ఏటో తెలుసా? ఇప్పటికీ తరగనటువంటి ప్రేక్షకుల ప్రేమ, అది అన్నిటికంటే ఉత్తమమని చెప్పొచ్చు. ప్రజల ప్రేమ ఒక కళాకారుడి స్వరంలో శాశ్వతంగా ఉంటుంది కదా. అందుకే బాలుగారి ప్రతిభను కొలవడం అంటే సముద్రాన్ని ఒక గ్లాసు నీటితో కొలవడమే. అందుకే ఆయనని ఎవరిని ఎప్పుడు ఎవరితోనూ పోల్చలేం. ఆయన కేవలం సంగీత కళాకారుడు మాత్రమే కాదు, దర్శకుడు, అలాగే ఒక రైటర్, అంతేకాకుండా డబ్బింగ్ కళాకారుడిగా కూడా ఆయన తన ప్రతిభను చూపించారు. ఆయన పాటలు ఇంత దగ్గరగా ఎందుకుంటుంది అంటే ఆయన స్వరం మనకు ఆ సందర్భాన్ని మన దగ్గరకు చేరుస్తుంది. ఎవరో పాడుతున్నారనిపించదు, మన మనసులో ఎవరితో మాట్లాడుతున్నామా అనిపిస్తుంది. ఒక తరం ఆయన ప్రేమ పాటలు నేర్చుకుంది, మరో తరం ఆయన విరహాన్ని ఎంతో చక్కగా కొనసాగించింది. ప్రతి పండుగ, ప్రతి భక్తి ఆయనతో మారుమ్రోగుతూ ఇప్పటికీ వినిపిస్తుంది. అదే నిజమైన కళాకారుడికి చిరస్థాయిగా నిలిచే ఓ గౌరవం అని చెప్పచ్చు. ఒక మంచి మనిషిగా కూడా బాలుగారు ఎంతోమంది యువ గాయకుల్ని మన సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఎన్నో తరాలు, ఎన్నో యుగాలు మారినా బాలుగారు మాత్రం పాట ఉన్నంత వరకు ఉంటారు. మరి ప్రత్యేకంగా ఆయన స్వరంతో మనల్ని ఎప్పటికీ అలరిస్తూనే ఉంటారు కాబట్టి బాలుగారి స్వరం ఒక జ్ఞాపకంగా మన మనస్సులో ఎప్పటికీ నిలిచిపోతుంది. స్వరాలు పుడతాయి, వినిపిస్తాయి, మాయమవుతాయి, కానీ తరతరాలకు నిలిచే శాశ్వతమైన సంగీతం బాలుగారి స్వరం మన మనస్సులో నిలిచిపోతుంది. అందుకే మరోసారి బాలుగారి పాటలతో ఎప్పటికీ మన మనసులు నిండిపోవాలని మరోసారి ఆ మహనీయ గాయకుణ్ణి స్మరించుకుంటూ మన ఆకాశవాణి తరపున నివాళులు అందించుకుందాం. ఇంతవరకు ప్రభాతరేకులు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు గురించిన విశేషాలు తెలుసుకున్నాం. ఇప్పుడు శ్రీ వినాయకం ప్రకాష్ గారి స్వీయ కవితలు వింటారు.
1: రేపటి ముఖం. చేతుల్లో మొబైల్ ఉంది, గుండెల్లో ఖాళీ ఉంది. ఈ రెండింటి మధ్యే ఈ తరం జీవితం నడుస్తోంది. తెరపై వేగంగా వేళ్లు కదులుతున్నాయి, అనుబంధాలకి బీటలు పడుతున్నాయి. విలాసాల కల్లాపి జల్లిన లోగిల్లో అంతరాల గోడలు మొలుస్తున్నాయి. తెలుసుకునే వేగం పెరిగింది, ఆలోచించే సమయం తగ్గింది. అన్నీ తెలిసినట్టే కనిపిస్తోంది, ఏదీ మనది కానట్టు అనిపిస్తోంది. స్క్రీన్ వెలుగు భ్రమల్లో కళ్ళకి నిద్ర దూరమైంది. మనిషి ముఖంలో మనిషితనం మసకబారింది. వేల ఫాలోవర్స్ వేళ్లపై ఉన్నా ఒక్క నమ్మకపు తడి కూడా లేదు. మాటల మూటలు చుట్టూ ఉన్నా నిజం జాడ దొరకడం లేదు. రేపు ఎవరిది? డిగ్రీలదా, మబ్బులదా, మనిషున్నా మనిషిదా, డబ్బులదా, పోటీ చేతుల్లో నలుగుతున్న ప్రతిరోజుదా, ప్రశ్నలు అడిగిన వాళ్ల చేతుల్లో పుట్టిన ఆక్రోశానిదా? రేపు ఎవరిది? నీవు ఈరోజు మౌనంగా నిలబడితే రేపటికి మాటలు మిగలవు. నీవు ఈరోజు మౌనంగా నిలబడితే రేపటికి మాటలు మిగలవు. అడుగు ముందుకు వేయకపోతే దారులే కనబడవు. అడుగు ముందుకు వేయకపోతే దారులే కనబడవు. అందుకే నిన్నటి నీ తప్పులు వారసత్వం

కావు, నిన్నటి నీ తప్పులు వారసత్వం కావు, రేపటి బాధ్యత నీ భుజాల మీదే ఉంది. రేపటి బాధ్యత నీ భుజాల మీదే ఉంది. రేపటిని కలగా వదలొద్దు. ఇప్పుడు మొదలయ్యే ఆలోచన రేపటి ముఖానికి ఆకారమిస్తుంది. రేపన్నది అబద్ధం, ఈ క్షణం నిజం. భ్రమల ఊబి బురదతో నిండినా మనసున్న కమలమై ఉదయించు వెలుగు తెరలు ఉండాల్సిందే. గెలుపు ఓటమి చూడాల్సిందే. అనుభవాలన్నీ వెలుగుదారులే. బాధ్యతల బంధాలు ఆత్మీయ నేస్తాలే. ప్రవర్తన ఉండాలి కూరలో ఉప్పులా మితంగా, అప్పుడప్పుడు పడే ట్రాఫిక్ సిగ్నల్ల అహం దరిచేరని ఆ సంద్రపు అలలా. అహం దరిచేరని ఆ సంద్రపు అలలా. కవితా శీర్షిక మాకు మాటలొచ్చుంటే. ఇన్నాళ్ళు పచ్చని కొమ్మల వెచ్చని కౌగిలిలోని వన్యజీవులం, వెన్నెల రాత్రుల చల్లని గీతాలెన్నో విన్నాము. కొండాకోన వాగు వంకల్లో గెంతులేసి ఆడినాము. అడవి తల్లి కొంగుచాటున ఆదమరచి నిద్రించాము. తపోవనాలతో కుటీరాలతో జగతికి ఊపిరితీగలుగా, పుడమికి ప్రాణదాతలుగా నిలిచిన అడవికిప్పుడు జబ్బు చేసింది. ముత్తైదువుగా మెరిసిన ఆమె ముఖం బోసిపోయి వెలవెలబోతోంది. గలగల పారే జలములు ఎండిపోయి కన్నీరు కారుస్తున్నాయి. తల్లిచాటు బిడ్డలై ఎదిగిన మేము దిగులు పిట్టలై బిక్కుబిక్కుమంటున్నాము. దుంగల దొంగల గొడ్డలిపోటుకు తెగిపడుతున్న చెట్లు నిర్జీవమయ్యాయి. కలప కర్మాగారంలో అస్థికులైనాయి. హరితం హతమయ్యే రోజు వచ్చింది. తునకుల రక్కసుల వలలో పడ్డాము. రాత్రి పగలు ఊపిరితిత్తులు నెత్తుకొని పరిగెత్తి పరిగెత్తి అలసి సొలసి వేటకత్తుల పదునికి బలైపోయాము. హద్దులు పటాల్లో గీతలయ్యాయి. మా గూళ్ళు ఎప్పుడో నలిగిపోయాయి. వానలు ముఖం చాటేశాయి. ఎండలు వార్చి చంపుతున్నాయి. ఆహార గొలుసు తెగి చాణాళ్ళయ్యింది. ఆకలి పేగులు కాల్చేస్తున్నాయి. బిక్కుబిక్కుమంటూ బయటకొస్తే మృత్యువు పలకరిస్తోంది. మా బాధ ఏ న్యాయస్థానం వింటుంది? ఏ ఆపన్న హస్తం మా కన్నీరు తుడుస్తుంది? పచ్చనాకు గాయాలకి ఏ చికిత్స చేస్తారు? కొన ఊపిరితో ఉన్న అడవి తల్లికి జీవమెవరు పోస్తారు? మాకు మాటలొచ్చుంటే ఇలా నిశ్శబ్దంగా ఏడ్చేవాళ్లం కాదు. నిగ్గదీసి కారకుల్ని కడిగేవాళ్లం. మాకు అధికారమంటే గాయాలతో ఇలా కుమిలేవాళ్లం కాదు. హద్దులు దాటిన వాళ్ల గుండెల్లో గుబులు పుట్టించేవాళ్లం. కాని మాకు ప్రకృతి త్యాగం నేర్పింది. అడవి ప్రేమను పంచమంది, నిస్వార్థమును నూరిపోసింది. పరోపకార ధర్మం మా శాసనమనింది. భూమాత సేవే లక్ష్యంగా చేసింది. అందుకే మమ్మల్ని జయించాలని కాకుండా జీవం పోసే మార్గం చూపండి. చిరునవ్వులు చిందిస్తూ మమ్మల్ని దీవించండి. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. కూసింత జాలి చూపి నేలతల్లి బిడ్డలమై మెలుగుదాం. అందమైన పుడమిని తనివితీరా ఆస్వాదిద్దాం. ఈ కవితా శీర్షిక పేరు పసిమొగ్గలు మన్నించరు. కూడి రాగాల కిలకిల నవ్వులతో ఆటపాటలతో ఆడాల్సిన మమ్మల్ని అందమైన బాల్యానికి దూరం చేసి అవకాశవాద భావనలతో నలిపేస్తున్నాం. వెన్నెల్లో కథలతో వాననీటి జల్లులతో ఆదమరచి ఆనందించాల్సిన మిమ్మల్ని చరవాణి తెరళం వెలుగులకి బానిస చేసి
పోటీ ప్రపంచపు

పాటుపోట్లతో వేధిస్తున్నాం. అక్షరాభ్యాసం నుంచే ర్యాంకుల వేటలో దించి వృధా పాఠాలతో మిమ్మల్ని హింసిస్తున్నాం. కసేరుదండం కూడా కుంగిపోయేలా పుస్తకాల మోతతో బలిపశువుల్ని చేస్తున్నాం. గొప్పల కోసం ఆరాటపడుతూ మీ ఆశల రెక్కలకు గోరీలు కడుతున్నాం. మీ మస్తిష్క వికాస పక్షులు ఎగరకుండా పురిటిలోనే పంజరంలో పెడుతున్నాం. కడుపు నిండా తిండి కూడా లేదు, స్కూల్ బస్ కోసం ఆరాటం తప్ప. మానసిక ఉల్లాసం పంచే క్రీడలు అస్సలు లేవు, ఆర్భాటాల ఇంటి పని తప్ప. మోతల వ్యతలు తీరేదెన్నడు, పసిమొగ్గలు ఆనందంగా నవ్వేదెప్పుడు. ఆ రోజు కోసం 1000 కన్నులతో వేచిచూద్దాం. శీర్షిక నేలమ్మ. గలగల పారే జలములకు, ఊపిరిపోసే అడవులకు, ఆకలి తీర్చే రైతన్నలకు ఆధారం మన నేలమ్మ. కిలకిల ఎగిరే గువ్వలకు, సందడి చేసే జీవులకు, ఎగసిపడే ఆ కెరటాలకు అమ్మగా మారెను నేలమ్మ. ఆది నుంచి ఆఖరి మజిలీ వరకు అన్ని దశల బతుకాటకు, రంగుల లోకపు మెరుపులకు సాక్షిగా నిలిచెను నేలమ్మ. స్వార్థపు మనిషి పోకడకు, కాలుష్యం చేసే గాయాలకు, మైనింగు చేసే పగుళ్లకు కుమిలి ఏడ్చెను నేలమ్మ. పాడి పంటలు వదలొద్దని రైతుకు, ప్రకృతిని రక్షించమని నేతలకు, మట్టిని ప్రేమించమని ప్రజలకు ఆవేదనతో అర్పించెను నేలమ్మ. మరొక కవిత అలుపెరగని బాటసారి. అలుపెరగని బాటసారి నీకు జోహార్లు. ఆది నుంచి ఆఖరి ఘట్టం వరకు నీ కృషికి వందనాలు. కన్నీళ్లు వచ్చినా రక్షణ కవచంలా నిలబడతావు. కష్టాలను దిగమింగి ప్రేమను పంచే అనురాగ దేవతవు నీవు. చివరి శ్వాస వరకు బాధ్యతే ధర్మమని, తన భుజాలపై బాధ్యతలను మోసేవాడే ఈ అలుపెరగని బాటసారి. అద్దంలో కనిపించేది అతని ముఖమే కాని, మనసు తెరిస్తే కనబడేది అనుక్షణం భరించే బాధలే. ఎన్నో ఆందోళనలు, ఆటుపోట్లు, చెప్పాలనిపించినా చెప్పకుండా నేను బాగున్నాను అనే ఒక మాటతోనే తన బాధను పాతిపెట్టుకునే యజ్ఞమూర్తి అతనే. సొంత కలలను త్యాగం చేసి పిల్లల కలలకు రెక్కలిస్తాడు. తన ఆకలిని, ఆశలను దాచిపెట్టి నా అనుకున్న వారి నవ్వు కోసం జీవిస్తాడు. బతుకు పంటలో తోటమాలి అతను, కాలికి గుచ్చుకున్న ముళ్ళనెప్పటికీ చూపివ్వడు. కవితా శీర్షిక రంగుల పించాలు. పిడికెడైన ప్రపంచ పూదోటలో విరిసిన డిజిటల్ గుమ్మానికి విహంగ తోరణాలై వయ్యారాలొలికిస్తున్నాయి ఈ రంగుల పించాలు. పురివిప్పిన మునివేళ్లతో డిజిటల్ తెరలను తాకుతూ అనంత జగతిని అరచేతిలో ఆడిస్తూ, భావోద్వేగ సరిగమల రాగాలు స్వరిస్తూ, ఎల్లలు లేని ప్రపంచ క్యాన్వాస్పై చెరగని సంతకాలై పచ్చని లోయల్లో సీతాకోక చిలుకలే ఎగసిపడ్డాయి. కొన్ని పరిచయాలు మల్లె రేకులై మత్తెక్కించి మమతలతో ముందుకు నడిపిస్తే, మరికొన్నేమో గులాబీ ముళ్ళుల్లా గాయాలు చేస్తాయి. సాంకేతిక భ్రమల్లో, సామాజిక మాధ్యమ వేదికల్లో పొరపాటున ఒంటరిగ్గువలై బందీలయ్యామా? అంతే సంగతులు. వేదనా మబ్బులు హృదయాకాశాన్ని నిండా కమ్మేసి మనస్సుని అశాంతి సమ్మెటతో బద్దలు కొడతాయి. మనో అఘాధంలో మునకేసి వెనక్కి తిరిగి చూస్తే నిసీది నిండిన తలరాతే ఇక మిగిలేది. అందుకే నేటి సాంకేతిక రెక్కల రెపరెపలను రేపటి స్వప్నాల మీదకు

0: మళ్ళించు జీవనదిలా జ్వలించే ఆలోచనా కెరటాలను నీ లక్ష్యం వైపు మళ్లించి విజయ తీరచాలను చేర్చి రంగుల పించాలను రేపటి భవిత క్యాన్వాస్పై అందంగా చిత్రించు. రంగుల పించాలను రేపటి నీ భవిత క్యాన్వాస్పై అందంగా చిత్రించు. గుర్తుంచుకోనేస్తమా, జీవన కోయిల పాడేది ఒక్కసారే. నిన్ను నీవు మార్చుకుంటే నిత్య వసంతాలే నీ లోగిలిలో ఎప్పుడూ ఆనంద తోరణ. నిన్ను నీవు మార్చుకుంటే నిత్య వసంతాలే నీ లోగిలిలో ఎప్పుడూ ఆనంద తోరణాలి.
1: ఇంతవరకు ప్రభాతరేకులు కార్యక్రమంలో శ్రీ వినాయకం ప్రకాష్ గారి స్వీయ కవితలు విన్నారు.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మరి శ్రోతలు, మీరు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 224-66-05, 224-66-06, ఎస్టీడీ కోడ్ 08-77. తప్పక ఫోన్ చేసి మీ దంత సంబంధ సందేహాలకు సమాధానాలను పొందండి, తప్పకుండా చేస్తారు కదా. ఇప్పుడు మీ అందరి కోసం అద్భుతమైనటువంటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పదంలో ఈశాన్య భారతదేశం గురించిన విశేషాలు విందాం. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటోంది. ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలేంటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలేమిటి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలు ఏమిటి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏంటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేక కార్యక్రమం దార్శనిక భారత్. దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పథంలో ఈశాన్య భారతం గురించిన విశేషాల్లో, మన భారతదేశ పటంలో ఈశాన్య రాష్ట్రాలు భౌగోళికంగా కొంత దూరంగా కనిపించినా దేశ అభివృద్ధిలో వాటి ప్రాధాన్యత మాత్రం ఎంతో సమీపంగా ఉంటుంది. కొండలు, దట్టమైన అడవులు, నదులు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా ఎన్నో దశాబ్దాల పాటు ఈ ప్రాంతానికి రవాణా, రైల్వే, మౌలిక వసతుల కల్పన ఒక సవాలుగా నిలిచింది. అయితే అభివృద్ధి అంటే కేవలం నగరాలను నిర్మించడం కాదు, దూరంగా ఉన్న ప్రాంతాలను దేశ ప్రధాన స్రవంతితో అనుసంధానించడం కూడా. అందుకే ఈశాన్య భారతంలో రైల్వే, రహదారులు, వంతెనలు, సొరంగ మార్గాలు, విమానాశ్రయాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. అగర్తల, నాహర్లన్గున్ వంటి

0: పాతాలకు బ్రాడ్ గేజ్ రైల్వే చేరడం 2025 సెప్టెంబర్లో బైరాబి సైరాంగ్ రైల్వే మార్గం ద్వారా ఐజ్వాల్ రైల్వే నెట్వర్క్తో అనుసంధానం కావడం ఈ ప్రయాణంలో కీలకమైన మైలురాళ్లుగా చెప్పొచ్చు. ఒక ప్రాంతానికి రైలు చేరడం అంటే కేవలం ప్రయాణ సౌకర్యం పెరగడం కాదు, వ్యాపారం, విద్య, వైద్యం, పర్యాటకం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు కొత్త ద్వారాలు తెరుచుకోవడం, మౌలిక వసతులు మెరుగుపడితే రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తీసుకెళ్లగలరు, యువత విద్య ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు సులభంగా వెళ్లగలుగుతారు, పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల రాక పెరుగుతుంది, స్థానిక ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మార్కెట్ లభిస్తుంది. అంటే రవాణా అనుసంధానం ఆర్థికంగా అనుసంధానంగా చివరికి సామాజిక అనుసంధానంగా మారుతుంది. ఈశాన్య భారతం అభివృద్ధి మాత్రమే కాదు దేశ వ్యూహాత్మక భద్రతకు కూడా అత్యంత కీలకం. ఈ ప్రాంతం చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్ వంటి దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటుంది. అందువల్ల సరిహద్దు ప్రాంతాలకు అన్ని కాలాల్లో పనిచేసే రహదారులు, రైల్వేలు, వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉండడం జాతీయ భద్రతకు ఎంతో అవసరం. అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణాసియా దేశాలతో భారతదేశ వాణిజ్య రవాణా సంబంధాలకు సహజమైన ద్వారంగా కూడా నిలుస్తాయి. ఈస్ట్ యాక్ట్ విధానంలో ఈశాన్య భారతం ఒక కీలక భౌగోళిక వారధి అని చెప్పొచ్చు. ఇవి మరి ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో అభివృద్ధి పదంలో ఈశాన్య భారతదేశం గురించిన విశేషాలు. మరి ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇంతవరకు చరిత్రలో ఈరోజు శ్రీ వినాయకం ప్రకాష్ గారి స్వీయ కవితలు, అలాగే దార్శనిక భారత్ కార్యక్రమంలో అభివృద్ధి పదంలో ఈశాన్య భారతం గురించిన విశేషాలు విన్నారు కదా. మరికొద్ది క్షణాల్లో ఉదయరాగం కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 7:45. ఉదయరాగం కార్యక్రమానికి స్వాగతం. కొత్త ఉదయం వచ్చిందంటే కొత్త ఆశ, కొత్త రోజంటే కొత్త ఉత్సాహం. ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ మీ ఉదయాన్ని మంచి సంగీతంతో ఆహ్లాదంగా మార్చేందుకు ఆకాశవాణి ఉదయరాగం కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. మీరు ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, మీ ఉదయం మీ మనసుకు నచ్చే హుషారైన పాటలతో అద్భుతంగా మొదలు పెట్టే సంగీతంతో ఈ ఉదయాన్ని ఆస్వాదిస్తారని ఆశిద్దాం. మరి ముందుగా మీ అందరి కోసం వస్తోంది ఒక అద్భుతమైనటువంటి పాట. ఈ పాటని మనకు మనశంకర వరప్రసాద్ నుంచి వచ్చేస్తోంది. ఖచ్చితంగా ఈ పాటతో మీ ఉదయాన్ని ఎంతో గొప్పగా అయితే ప్రారంభించేద్దాం. ఈ పాటని మన కోసం పాడినటువంటి భీమ్స్ సిసిరోలియో మధుప్రియ. మరి ఇంత అద్భుతమైన పాట మీ అందరి కోసం వస్తోంది, విందామా మరి.

శశిరేఖ అంటూ ఎంతో అద్భుతమైన పాట విన్నారు మన శంకర్ వరప్రసాద్ నుంచి. మరి తర్వాత మన ఉదయ రాగంలో ఎంతో ఎనర్జెటిక్ గా మీకోసం రాబోతోంది డ్యూడ్ నుంచి పాట. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్ మొత్తం ఈ పాటకి వేసినటువంటి చిందులు మామూలుగా ఉండవు, అందుకే ఈ పాటని మనకు సంగీతం అందించారు సాయి అభయంకర్. అలాగే పాటను పాడారు సాయి అభయంకర్, అలాగే దీప్తి సురేష్ రాసినటువంటి వారు సానపాటి భారద్వాజ పాత్రులు. మీకోసం డ్యూడ్ నుంచి ఈ పాట వస్తోంది. మీరు కూడా ఎంతో సంతోషంగా హుషారుగా ఆఫీస్ కు వెళ్తున్నా స్కూళ్ళకు వెళ్తున్నా ఈ పాటను వింటూ మన ఆకాశవాణితో పాటు మీ ఉదయాన్ని కొనసాగించండి. పాట వచ్చేస్తోంది, మరి విందామా?

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయరాగం కార్యక్రమంలో మంచి వైబ్ చేంజింగ్ పాటలు వింటూ మీరు ఈ ఉదయాన్ని కంటిన్యూ చేస్తున్నారు కదా. కొన్ని పాటలు అంతే వినగానే మొత్తం అంతా మన సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. అలాంటి హై ఎనర్జిక్ నంబర్ మీకోసం తర్వాత రాబోతోంది. మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన కూలీ సినిమా నుంచి మౌనిక పాట రాబోతోంది. సంగీతం అనిరుద్ రవిచందర్, గానం అనిరుద్ రవిచందర్, సుభాషిణి, అలాగే ర్యాప్ అసల్, సాహిత్యం కృష్ణకాంత్. మరి బీట్ మొదలైంది. మీరు కూడా మీ ఉదయాన్ని మరింత జోష్ఫుల్ గా కంటిన్యూ చేయడానికి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉండండి. మీకోసం పాట వచ్చేస్తుంది, విందామా?

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఉదయరాగం కార్యక్రమంలో మీ ఉదయం చాలా బ్రైట్ఫుల్ గా స్టార్ట్ అయిందని తెలుస్తోంది. ఇంకా సైలెంట్ గా ఉన్నారా? అయితే ఇప్పుడు ఆ సైలెన్స్ కూడా కొంచెం బ్రేక్ ఇచ్చేద్దాం, ఎందుకంటే నెక్స్ట్ అలాంటి ఒక పాట రాబోతోంది. కానీ అంతకన్నా ముందు మన శ్రోతలకి ఒక చిన్న ప్రకటన. ఈరోజు సెప్టెంబర్ 25 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మరి శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 224-6605, 224-6606, ఎస్టీడీ కోడ్ 08-77. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధ సందేహాలకు సమాధానాలను పొందండి. అలాగేనా? మరైతే ఇక మన ఉదయరాగం కార్యక్రమంలో తరువాత మీకోసం వస్తున్న సైలెన్స్ బ్రేక్ పాట ఏంటి అనంటే పవన్ కళ్యాణ్ సాంగ్, ఓజీ సినిమా నుంచి వచ్చేస్తుంది. మీకు ఖచ్చితంగా ఈ పాట వింటే మీ హుషారెత్తించే ఉదయాన్ని కొనసాగించినట్టే. ఖచ్చితంగా మీకోసం ఈ పాటను ప్లే చేస్తున్నాం, విందామా మరి?

0: क्या हुआ?
1: Yes, sir.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు మీ అందరి కోసం మరొక ఉత్సాహాన్ని అందించే గీతం మీ ముందరికొస్తోంది. లెనిన్ చిత్రం నుంచి ఈ పాట తమన్ స్వరపరిచినటువంటి గీతాన్ని శ్రీకృష్ణ ఆలపించగా భాస్కర భట్ల సాహిత్యాన్ని అందించారు. మరి చక్కని గీతంతో మీ ఉదయం మరింత ఉత్సాహభరితంగా కొనసాగుతుంది. మరి విందామా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఉదయరాగం కార్యక్రమంలో హుషారెత్తించే పాటలతో మరో పాట మీ ముందుకు వచ్చేయడానికి సిద్దంగా ఉంది. సంగీతంతో మట్టివాసన పలికించే జానపద బాణి ఆధునిక సంగీతపు హుషారు తోడైతే వినసం పైన గీతం మన ముందుకు వచ్చేస్తుంది. అలాంటి ఓ చక్కని జానపద సోయగంతో సాగే పాట బ్యాండ్ మేళం చిత్రం నుంచి రాబోతోంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా రాము రాథోడ్, అతిథి భావరాజు ఆలపించారు. సాహిత్యం చంద్రబోస్. మరి ఈ జానపద బాణీతో మన ఉదయరాగాన్ని కొనసాగిద్దామా? మరి

ఉదయరాగం కార్యక్రమంలో ఎంతో హుషారెత్తించే పాటలతో వింటూ ఉన్నారు కదా. ఇంతటితో ఉదయరాగం కార్యక్రమంలో ఈ పాటలు ఇప్పటికీ ముగుస్తాయి. కానీ మీ అనుబంధం మాత్రం మన తిరుపతి ఆకాశవాణితో కొనసాగుతూనే ఉండాలి, ఎందుకంటే ఈ రోజంతా ఆనందంగా, ఉత్సాహంగా, విజయవంతంగా ఉండడానికి మరిన్ని మంచి కార్యక్రమాలన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మళ్లీ అద్భుతమైనటువంటి పాటలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: India reports from 1% to 10% by 2035. India seed industry sets its sights on global market. The goal was to set out at FSII Knowledge Day 2026, held as part of the Federation's 10th annual general meeting in New Delhi. Hindustan Times informs Italy cabinet gives nod to burqa ban in school, adding the burqa ban was a matter of security. And finally, the Indian Express informs former Uber driver farmer son teen up to win India's medals in double sculls. They were an unlikely pair even before they were thrown together. Satnam Singh, the Navy man, Salman Khan, the former Uber driver. 2 6-footers from very different backgrounds who had barely 5 days to figure each other out in a double sculls boat. And with that, it's back to you, Shagun.
1: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to interact with participants of Seva Yatra for second day today. Make in India initiative aimed at transforming the country into manufacturing nation completes 12 years today. FSSAI proposes nationwide ban on manufacture and sale of analog paneer. 4th UP International Trade Show to begin today at India Expo Center and Mart in Greater Noida. Indian duo of Kamaljeet and Suruchi Singh storms into final of mixed team 10-meter air pistol event at Asian Games in Nagoya, Japan. And defending champions India hold Azerbaijan to draw in 8th round of FIDE Chess Olympiad in Samarkand. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వార్తా వ్యాఖ్య వింటారు.
3: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం గుజరాత్లోని ఏక్తానగర్ వద్ద కెవడియాలో ఐక్యతా విగ్రహం సమీపంలో జరిగింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో 1000 మంది కూర్చునేలా అత్యాధునిక ఏసీ డోమ్ ఏర్పాటు చేశారు. వేడుకకు విచ్చేసిన చలనచిత్ర ప్రముఖులు అతిథుల కోసం ధోక్లా, పాత్ర ఉంధియా, కిచ్డీ వంటి సాంప్రదాయ గుజరాతీ వంటకాలను వడ్డించారు. కార్యక్రమం అనంతరం నర్మదా నదీ తీరాన ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ అండ్ లైట్ షోలు నిర్వహించారు. ఢిల్లీ వెలుపల ఈ వేడుకను నిర్వహించడం జాతీయ చలనచిత్ర పురస్కారాల చరిత్రలోనే ఇది ప్రథమం. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ పురస్కార విజేతల ప్రతిభ, అంకితభావం, కృషిని అభినందించారు. సినిమా నిర్మాణం సామూహిక కృషి అని, పురస్కారాలు సాధించడానికి బృందాలలోని ప్రతి సభ్యుని కృషి దోహదపడిందని, వారికి తన అభినందనలు తెలియజేయాలని అవార్డు గ్రహీతలను కోరారు. భారతీయ సినిమా దేశంలోని విభిన్న భాషలు, సాంప్రదాయాలు, ఆకాంక్షలు, పోరాటాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ వేడుక భారతీయ సినీ రంగంలోని ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ముఖ్యంగా కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, ఆర్టికల్ 370కు ఉత్తమ చిత్రం, యామి గౌతమ్కు ఉత్తమ నటి, మమ్ముట్టి కార్తిక్ ఆర్యన్లకు సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 2024లో భారతదేశంలో విడుదలైన చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డులను అందించారు. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా జాతీయ అవార్డుల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. పుష్పాటు సినిమాకు గాను దర్శకుడు సుకుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డును అందుకున్నారు. ఇదే సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా శీతల్, దీపాలే అవార్డు అందుకున్నారు. అదేవిధంగా లక్కీ భాస్కర్ సినిమాతో మరో తెలుగు దర్శకుడు జాతీయ అవార్డు అందుకున్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకు గాను ఉత్తమ డైలాగ్ రైటర్ అవార్డును స్వీకరించారు. ఇక ప్రభాస్ నటించిన కలికి 2898 ఏడీకి కూడా జాతీయ అవార్డుల వేదికపై పురస్కారం దక్కింది. నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు లభించగా, ఇదే సినిమాకు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డును నితిన్ బిహానీ తీసుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరో ఘనత కమిటీ కుర్రోళ్లు రూపంలో దక్కింది. నిహారిక కొనిదెల నిర్మించిన ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. గ్రామీణ నేపథ్యంలో స్నేహం, రాజకీయాలు, యువత జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందిన ఈ సినిమా జాతీయ స్థాయిలో తెలుగు చిత్రంగా గుర్తింపు పొందింది. 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రం పురస్కారం అందుకుంది. ఈ సినిమాలో నటించిన పోతుల అరుణ్ దేవ్ ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు. బ్రహ్మయుగం సినిమాలో నటనకు మమ్ముట్టి, చందు ఛాంపియన్ సినిమాలో పాత్రకు కార్తిక్ ఆర్యన్ ఉత్తమ నటుడి పురస్కారాలను అందుకున్నారు. మరోవైపు ఆర్టికల్ 370 సినిమాలో నటనకు యామి గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా కూడా జాతీయ

0: ఈ పురస్కారం లభించింది. ఆర్టికల్ 370 చిత్రానికి ఆదిత్య సుహాస్, జంబాలే దర్శకత్వం వహించారు. అమరన్ సినిమాతో దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిన ఈ చలనచిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకత్వ పురస్కారం లభించడం విశేషం. రాజ్కుమార్ రావు నటించిన శ్రీకాంత్ ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికయింది. ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేశారు. 5 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం సాగించిన ఆయన 300కు పైగా చిత్రాల్లో 6 భారతీయ భాషల్లో నటించారు. కుల, మత, ప్రాంతీయ వివక్షలకు వ్యతిరేకంగా సమాజంలో మార్పు తెచ్చే ఇతివృత్తాలతో వచ్చిన చిత్రాలను గౌరవించడం ద్వారా జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రజాస్వామ్య విలువలను, సామాజిక సమగ్రతను ప్రోత్సహిస్తున్నాయి. ఇక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఫీచర్ ఫిలిమ్స్తో పాటు నాన్ ఫీచర్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్, సినిమా రచన వంటి విభాగాల్లోనూ ప్రతిభకు గుర్తింపు లభించింది. వివిధ భారతీయ భాషలకు చెందిన చిత్రాలు, కళాకారులు పురస్కారాలు అందుకోవడం ద్వారా దేశంలోని భాషా, సాంస్కృతిక, చలనచిత్ర వైవిధ్యం, భిన్నత్వంలోని ఏకత్వం మరోసారి ఆవిష్కృతమయ్యింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 8:35. ఇప్పుడు మీ అందరికీ వరదకుడి కార్యక్రమానికి స్వాగతం. వెండితెరపై ఒక తరం ప్రేమను నేర్పించిన నటుడాయన, ఒక తరం కళలకు రూపమిచ్చిన కథానాయకుడాయన. నటుడిగా మాత్రమే కాదు, తెలుగు సినిమాకు చిరునామాగా నిలిచిన మహానటుడు ఆయనే అక్కినేని నాగేశ్వరరావు గారు. రంగస్థలం నుంచి వెండితెర వరకు సాధారణ నటు నుంచి తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానటుని వరకు ఆయన ప్రయాణం కేవలం ఒక విజయం కథ కాదు, కృషి, క్రమశిక్షణ, పట్టుదలతో రాసుకున్న ఒక అద్భుతమైన జీవనగాథ. ప్రేమికుడిగా, కుటుంబ కథానాయకుడిగా, విషాద నాయకుడిగా ఎలాంటి పాత్రలో కనిపించినా ఆ పాత్రకి జీవం పోసినటువంటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈరోజు మన వరదగుడి కార్యక్రమంలో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చెరిగిపోని ఆ మహానటుని జ్ఞాపకాల్లోకి వెళదాం. అక్కినేని నాగేశ్వరరావు గారు అనేది ఒక పేరు కాదు, తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. అందుకే ఇప్పుడు మీ అందరి కోసం అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సినిమా నుంచి ఒక అద్భుతమైన పాట రాబోతోంది. ప్రేమ్ నగర్ సినిమా నుంచి విందామా మరి?

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

నీలో సైతం తరిమేసే. డ్రైవ్ ది డెవిల్ అవుట్. నేను పుట్టాను.

0: which don't care.
1: ఎంతో అద్భుతమైన పాట విన్నారు కదా. వరదగుడి కార్యక్రమంలో నాగేశ్వరరావు గారి గురించి తెలుసుకుంటున్నాం. 1923 సెప్టెంబర్ 20 కృష్ణా జిల్లాలోని వెంకట రాఘవాపురం గ్రామంలో అక్కినేని నాగేశ్వరరావు గారు జన్మించారు. సాధారణ కుటుంబం, ఆర్థికంగా పెద్దగా సౌకర్యాలు లేని పరిస్థితి, కానీ కలలకి డబ్బు అవసరం లేదు, వాటిని నిజం చేసుకునే పట్టుదల అవసరం నమ్మిన వ్యక్తి. అందుకే చిన్నస్థలం నుంచే రంగస్థలంపై నటించడం ప్రారంభించారు. సాధారణ పాత్రతో కాదు, ఆ కాలంలోనే బాల నటులు, ముఖ్యంగా అమ్మాయిల కొరత కారణంగా స్త్రీల పాత్రలు ఎక్కువగా పోషించేవారు చిన్నతనంలో. 9 వయసులోనే రంగస్థలంలో అడుగుపెట్టిన ఆయన రంగస్థలాన్నే తన తొలి పాఠశాలగా మార్చుకున్నారు. రంగస్థలం ఆయనకు నటన నేర్పింది, జీవితం ఆయనకు మనుషులను చదవడం నేర్పించింది. 17 వయసులోనే ధర్మపత్ని చిత్రంతో సహాయ పాత్రతో ఆయన సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత సీతారామ జననంలో రాముడి పాత్రతో ఆయన కథానాయకుడి స్థాయికి ఎదిగారు. అక్కడి నుంచి అసలు అక్కినేని గారు వెనక్కి తిరిగి చూడలేదు. పౌరాణికం, జానపదం, సాంఘికం, హాస్యం, ప్రేమ, విషాదం, ఇలా ఏ పాత్ర వచ్చినా దానికి తనదైన జీవం పోశారు. అసలు ఆయన ముఖ్యంగా ఒక స్టార్ ఇమేజ్ ని తెచ్చుకోవడానికి మారినటువంటి ఒక చిత్రం ఉంది, వాటి గురించిన విశేషాలు తెలుసుకుందాం. ఈలోగా మీ అందరి కోసం మరో అద్భుతమైనటువంటి పాట రాబోతోంది. దసరా బుల్లోడు నుంచి ఈ పాట. సంవత్సరాలకు సంవత్సరాలు ఆడింది ఈ సినిమా అని మా నాన్నగారు వాళ్ళు చెప్పేవారు. మరి అలాంటి ఒక అద్భుతమైనటువంటి చిత్రం నుంచి మీ అందరి కోసం ఈ పాట వస్తోంది. విందామా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. వరదకుడి కార్యక్రమంలో మనం ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. బాలరాజు ఆయన మొదటి హిట్ సినిమా, ఆ తర్వాత రోజులు మారాయి, నమ్మిన బంటూ ఇలాంటి చిత్రాలు ఎన్నో. తెలుగు ప్రేక్షకుల్లో అక్కినేనికి ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. తెలుగు సినిమా తొలి దశల్లోనే ప్రేక్షకులను థియేటర్స్కి రప్పించే కథానాయకుడిగా ఆయన ఎదిగారు. అయితే అక్కినేని ప్రయాణంలో అసలు మలుపు దేవదాస్. దేవదాస్ పాత్ర పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది ఆయనే కదా. ప్రేమిలో ఓడిపోయినటువంటి మనిషి, ఆ తర్వాత జ్ఞాపకం, తను కోల్పోయిన వేదన, ఇవన్నీ తెర మీద చూపించడం అంటే అసలు మామూలు విషయం కాదు. అక్కినేని గారు దేవదాస్గా కనిపించినప్పుడు ప్రేక్షకులు నటుణ్ణి చూడలేదు, వేదనతో నడుస్తున్న మనిషినే చూశారు. అందుకే ఆయనకి ట్రాజడీ కింగ్గా పేరు కూడా ఉంది. అక్కినేని గారు కేవలం విషాద పాత్రలే కాదు, ఎన్నో హుషారెత్తించే పాత్రలు, ముఖ్యంగా ప్రేమ కథలకి ఆయన ఒక రొమాంటిక్ హీరోగా కూడా ఆ రోజుల్లో అందరూ ఇష్టపడేవారు. ప్రేమలో ఆనందాన్ని ఎంత అద్భుతంగా చూపించేవారంటే ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, మేఘ సందేశం, ఇలా ప్రతి చిత్రంలోనూ ఆయన అక్కినేని గారు హీరో అంటే అందమైన కథానాయకుడే కాదు, తన కళ్లల్లో ప్రేమభావాలు పలికించే చిలిపి నటుడు అని కూడా అందరి దగ్గర అనిపించుకున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మీ అందరి కోసం వస్తోంది ప్రేమాభిషేకం. చిత్ర నుంచి ఓ పాట విందామా మరి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
1: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం

0: విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. వరదగుడి కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి తెలుసుకుంటూ పాటలు వింటూ ఉన్నాం కదా. ఆయన నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు చేశారు. ముఖ్యంగా 1957 అన్నపూర్ణ పిక్చర్స్ ని స్థాపించారు. అలాగే అన్నపూర్ణ పిక్చర్స్ ద్వారా ఎన్నో సినిమాలు ఆయన నిర్మించారు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ ని పెట్టారు. ఎందుకంటే అప్పటిదాకా మన చిత్ర పరిశ్రమ అంతా మద్రాస్ అంటే చెన్నైలో ఉండేది. అసలు తెలుగు సినిమా పరిశ్రమలు తెలుగు సినిమాలు ఇక్కడ తీయాలని చెప్పి హైదరాబాద్ కి తీసుకుని వచ్చినటువంటి వాళ్లలో అందరినీ మోటివేట్ చేసి ఇక్కడ ఇళ్ల స్థలాలు కొనాలి, స్టూడియోలు పెట్టాలి అని ఎంతో మందిని ప్రోత్సహించింది నాగేశ్వరరావు గారే అంటారు. ఎన్నో కథలు పుట్టిన స్థలం, ఎన్నో కళలు తెరపైకి వచ్చిన స్థలం. ఇప్పటికీ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎప్పుడూ షూటింగ్లు జరుగుతూనే ఉంటాయి. అక్కినేని గారి ప్రతిభకు భారత ప్రభుత్వం కూడా అనేక అవార్డులు అందించారు. 1988 ఆయనకు పద్మభూషణ్ వచ్చింది. 2011 పద్మవిభూషణ్ అందుకున్నారు. 1990 భారత సినిమాకు అత్యున్నత గౌరవాల్లోకటైన దాదాసాహెబ్ పాల్కే అవార్డు కూడా అక్కినేని గారికి లభించింది. ప్రేక్షకులు నిజంగా అక్కినేని గారి పాత్రలు పేరు చెబితే చాలు అలా ఎన్నో చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఆయన తరతరాలు కూడా అంటే ఆయన కుటుంబం నుంచి వారసత్వంగా నాగార్జున గారు ఇంకా అక్కినేని అఖిల్ వరకు వారసత్వం కొనసాగుతూనే ఉంది. దాదాపు 7 దశాబ్దాల సినీ ప్రయాణంలో 260కి పైగా చిత్రాల్లో నటించి భారత ప్రభుత్వ సినీ ఆర్కైవ్ గా పేర్కొందినటువంటి ఎంతో అద్భుతమైన నటుడు మన అక్కినేని నాగేశ్వరరావు గారని చెప్పొచ్చు. మరి ఇప్పుడు మీ అందరి కోసం ఒక అద్భుతమైన పాట వస్తోంది. అనుబంధం చిత్రం నుంచి విందామా మరి.

తెరపై ఆయన కనిపించకపోయినా ఆయన పాత్రలు, జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి. అక్కినేని అంటే ఒక నటుడు కాదు, తెలుగు సినిమా ప్రేమగా దాచుకున్న ఒక మధుర జ్ఞాపకం. ఇలాంటి మరెన్నో సినీ జ్ఞాపకాలతో మరో వరదగుడిలో కలుసుకుందాం. ఎందుకంటే నిలయంలో సమయం 9 గంటలవుతోంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 9:10 అవుతోంది. ఇప్పుడు మీ అందరి కోసం చిత్రలేఖ కార్యక్రమం ప్రారంభమవుతోంది. ప్రేక్షకులు, ముఖ్యంగా మన శ్రోతలు ప్రేమపూర్వకంగా వాళ్ల మనస్సును పెట్టి రాసి అద్భుతమైనటువంటి పాటలు వాళ్లు కోరుకున్నటువంటి వారికి, అలాగే మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం కూడా ప్రసారం చేయమంటూ ఉత్తరాలు రాశారు. మరి మీ అభిమాన ఉత్తరాలు మాకు చేరాల్సిన అడ్రస్ మీకు తెలుసు కదా. చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి. మరైతే మనకు మొదటి ఉత్తరం ఎవరు రాశారు, ఎక్కడి నుంచి రాశారో చూద్దామా. మనకు మొదటి ఉత్తరాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి సుందరయ్య నగర్ నుంచి రాశారు. శివగాని సుధాకర్, శివరత్నమ్మ, లక్ష్మీ భవాని, వైష్ణవి, ఓబులేసు, ఇతర కుటుంబ సభ్యులు మిరాయ్ చిత్రం నుంచి వైబుంది బేబీ పాటను అడుగుతున్నారు. తప్పకుండా అండి, మీకు మీ కుటుంబ సభ్యులకి, మన శ్రోతలందరికీ కోసం కూడా మిరాయ్ నుంచి ఈ పాట వస్తుంది. మరి మీరు కూడా మీ ఉత్తరాలు మన ఆకాశవాణికి రాయాలంటే చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి. మరి మీరు ఆయన నుంచి ఈ పాటని ప్రసారం చేసేద్దాం. మరి

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెస్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరి చిత్రలేఖ కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైనటువంటి ఉత్తరాలతో మన శ్రోతలు పాటలు కోరుతూ ఉన్నారు. మరి మీరు కూడా మీకు నచ్చినటువంటి పాటని కోరుతూ మీరు కూడా శ్రోతలకు వినిపించవచ్చు. తర్వాత మనకు వచ్చినటువంటి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామపురం గ్రామం కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య సంతోషిని, మాయ కుటుంబ సభ్యులు, స్నేహితులు కోరుతున్నారు. అలాగే వీరు కోరుతున్నటువంటి పాట మనసంత నవ్వచిత్ర నుంచి కిటకిట తలుపులు పాటను కోరుతున్నారు. తప్పకుండా అండి, తప్పకుండా మీకోసం ఆ పాటను ప్రసారం చేస్తాం. మరి శ్రోతలు మీరు కూడా మీ ఉత్తరాలని చేరవేయాలి అంటే చిత్రలేఖ కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి తిరుపతి, మీ అభిప్రాయాలు, అమూల్యమైన సలహాలు, అలాగే మీరు కోరుకున్న పాటలు ప్రసారం చేయడానికి మేం సిద్ధంగా ఉంటాం. ఓకేనా? మరి మీ అందరి కోసం పాట వచ్చేస్తోంది, విందామా మరి.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
5: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
6: చిక్కుకున్నాడు.
7: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
8: ఆర్బీఐ అంటుంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటూ ఉన్నారు కదా. మరి శ్రోతలు, మీకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మరి శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 224-6605, 224-6606, STD కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజాదంత వైద్యశాల, వెంకటగిరి. మరి కాల్ చేస్తారు కదా. ఇక మన చిత్రలేఖ కార్యక్రమంలో తరువాతే ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక పాట వినగానే ఎవరో ఒక మనిషి గుర్తొస్తే ఆ పాటకు మనకు పాటగా ఉండదు, ఒక జ్ఞాపకంలా మారుతుంది. అలాంటి జ్ఞాపకం మనతో పంచుకున్నటువంటి వారు ఎవరు అంటే సంతోష్, భాగ్యలక్ష్మి, నిహారిక, దక్షశ్రీ. మాది అండగుండల గ్రామం, తిరుపతి జిల్లా అంటూ పంపించారు. మా అభిమాన తిరుపతి ఎఫ్ఎంకు మా హృదయపూర్వక అభినందనలు. నా పేరు పిచ్చిక శ్రీరాములు. నాకు ఖడ్గం సినిమాలోని అల్లరి అల్లరి అనే పాటను వేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను శ్రోతలు అంటూ ప్రత్యేకంగా అందరి కోసం కూడా అంకితం చేయమన్నారు. తప్పకుండా సంతోష్ గారు, మీ కుటుంబ సభ్యులు, అలాగే మన శ్రోతలందరి కోసం కూడా ఈ పాటని ప్రసారం చేస్తున్నాం. మరి మీరు మీ ఉత్తరాలు చిత్రలేఖ కార్యక్రమానికి పంపించాలంటే చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, అన్నమయ్య సర్కిల్, ఆకాశవాణి తిరుపతి. పాటొస్తోంది.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో మన కోసం తర్వాతే ఉత్తరం వచ్చింది. ఎడపల్లి నిజామాబాద్ నుంచి నారాయణ అనసూయ యమున కోరుతున్నారు. అభినందన సినిమా నుంచి మాకొక పాటని ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీకు మీ కుటుంబ సభ్యులకి అలాగే మీరు కోరినటువంటి మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం కూడా. మరి శ్రోతలు, మీరు కూడా మీ అభిమాన చిత్రలేఖ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటని ప్రసారం చేయాలి అంటే చిత్రలేఖ కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి అన్నమయ్య సర్కిల్ తిరుపతికి మీ ఉత్తరాలను చేరుతూ ఉంటాయి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో మధురమైన పాటలు వింటూ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల్ని వింటూ ఉన్నారు కదా. మరి శ్రోతలు, మీకు ఒక ప్రకటన. ఈరోజు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మరి శ్రోతలు, మీరు డయల్ చేయాల్సిన మా నంబర్లు 224-6606, STD కోడ్ 08-77, మరొక నంబర్ 224-6606. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. డాక్టరే వచ్చి మీ సమస్యలకు సలహాలు ఇస్తారు కాబట్టి తప్పకుండా ఫోన్ చేసి మీకు దంత సంబంధ సమస్యలు ఏవైనా ఉంటే వాటికి సలహాలు అడిగి తీసుకోండి. ఓకేనా? మరి చిత్రలేఖ కార్యక్రమంలో మనకు తర్వాత ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది? మన చిత్రలేఖలో కేవలం పాటలు మాత్రమే కాదు కదా, మీ అక్షరాల్లో దాగిన అనుభూతులు కూడా మాతో ప్రయాణిస్తాయి. మరి ఈరోజు మనతో అనుభూతిని పంచుకోవడానికి వచ్చిన లేఖ ఎవరిదో చూద్దాం. మీ అభిప్రాయాలను కూడా, అమూల్యమైన సలహాలను కూడా రాయొచ్చు. తర్వాత మనకు వచ్చినటువంటి ఉత్తరం మీ అభిమాన శ్రోతలు అంటూ ఆర్ రఘువీర్ సింగ్, ఆర్ సుగుణాబాయ్, రాధా, మున్నా, సుధారాణి ఏలూరు నుంచి రాస్తున్నారు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా?

0: సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో మనకి తర్వాత లేఖ నిజామాబాద్ నుంచి వచ్చింది. సో కొన్ని భావాలు మాటలకు సరిపో, అందుకే అవి అక్షరాలే మన దగ్గరకు వస్తాయి. ఒకరికి మనసులో పుట్టిన భావం ఎంతో మంది హృదయాలను తాకేలా పాటలా మారుతుంది. అలాంటి ఓ మనసు లేఖను ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం. చిత్రలేఖ కార్యక్రమంలో అల్లరి ప్రియుడి నుంచి పాటను అడిగారు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, ఇంకా వాళ్ళ స్నేహితులు. తప్పకుండా ప్రసారం చేస్తాం నాగనాథ్ గుప్తా గారు, మీ కుటుంబ సభ్యులకి, అలాగే మన ఆకాశవాణి శ్రోతలందరికీ. మరి మీరు కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడే మీ ఉత్తరాన్ని మన ఆకాశవాణికి రాస్తే మీరు కోరిన పాటను కూడా వినిపిస్తాను. టూ చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి, అన్నమయ సర్కిల్, తిరుపతి. మరి మీ అందరి కోసం పాటిస్తోంది అల్లరి ప్రియుడు చిత్ర నుంచి విందామా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో మీరు పంపించే లేఖలు మా కేవలం అక్షరాలు మాత్రమే కాదు, మన కార్యక్రమాలతో మీరు పెంచుకున్న అనుబంధానికి ఆనవాళ్లు. అలాంటి ఆత్మీయమైన మరో లేఖ నా దగ్గరుంది. మరి ఎవరు రాశారు అంటే మలిశెట్టి వెంకటయ్య, రాజమ్మ, జయంతి, మల్లి, సిద్ధయ్య, సారథి, సోమశేఖర్. మా గ్రామస్తులందరి కోసం ఈ పాట వేయండి, ధన్యవాదాలు అంటూ వారు కోరినటువంటి పాట ఛాంపియన్ చిత్రం నుంచి కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం ఆ పాటని ప్రసారం చేస్తాము. మరి మీరు కూడా మీరు కోరిన పాటని మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అంకితం చేయాలి అంటే మరి ఖచ్చితంగా చిట్వేల్ మండలం వైఎస్ఆర్ జిల్లా నుంచి మలిశెట్టి వెంకటయ్య రాసినట్టుగా మీరు కూడా ఉత్తరాలు రాయాలి. మరి టు చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి తిరుపతి, అన్నమయ్య సర్కిల్. మరి మీకోసం పాట వచ్చేస్తోంది, విందామా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. కొన్ని భావాలకు మాటలు సరిపోవు, అందుకే వాటికి అక్షరాల రూపం ఇచ్చి మీ మనసులో ఉన్నటువంటి భావాలు, ఆకాశవాణిపై మీకున్న అభిప్రాయాలు, మీరు కోరిన పాటలు మీకు నచ్చిన మనసులకి వినిపించాలి అనుకుంటే చిత్రలేఖ కార్యక్రమానికి మీరు ఉత్తరాలు రాయాల్సిందే. మరి అలాంటి ఓ హృదయం నుంచి మనకు అక్షరాలు ఉత్తరాల రూపంలో వచ్చింది. ఎవరు రాశారు అనంటే చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, రమేష్, ఆనంద్, మన్విత్ రాశారు. గుడిగంటల మోగిన వేళ అనే పాటను నిన్నే ప్రేమిస్తా చిత్ర నుంచి ప్రసారం చేయగలరు అంటూ రాశారు. తప్పకుండా ప్రకాష్ గారు, మీ కుటుంబ సభ్యులందరి కోసం, అలాగే మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం కూడా ఈ పాటను ప్రసారం చేస్తాను. మరి మీరు కూడా మీకు సంబంధించినటువంటి పాటని, మీకు నచ్చినటువంటి పాటని మీరు కోరుకున్న శ్రోతలకి అంకితం చేయాలి అనంటే 2 చిత్రలేఖ, కేరా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి. ఉత్తరాల కోసం ఎదురు చూస్తుంటాను. మరి మీ అభిప్రాయాల్ని కూడా అందులో పంచుకోవాలి. అలాగిన మరి మీ అందరి కోసం నిన్నే ప్రేమిస్తా చిత్రం నుంచి పాటిస్తోంది, విందామా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెస్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో మన రేడియోలో మాటలు మీ చెవులకు చేరుతాయి, మీ అక్షరాలు మాత్రం మా హృదయాలకు చేరుతాయి. మీరు రాసే ప్రతి లేఖలో మాతో మాట్లాడే ఒక మనసు ఉంటుంది కదా, మరి అలాంటి ఒక మనసు ఇప్పుడు నేను చదివి వినిపించబోతున్నాను. ఎవరు రాశారు అని అంటే, చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం నన్నూరి వారిపల్లె నుంచి నాగార్జున గారు, ద్రాక్షాయిని, గిరి సాత్విక్, తోజే సాకేత్, నాగార్జున, రెడ్డెమ్మ, భానుప్రకాష్, ఇంకా కుటుంబ సభ్యులు వీరందరూ కూడా ఖచ్చితంగా మా కోసం ఈ పాటని ప్రసారం చేయండి, కుర్రాడు సినిమా నుంచి మా కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఆకాశవాణి సిబ్బందికి కూడా అన్నారు. ధన్యవాదాలండి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఈ పాటని ప్రసారం చేస్తాం. మరి ప్రియమైన శ్రోతలు, మీరు కూడా మీ ప్రియమైన వారికి ఉత్తరాల ద్వారా పాటలను అంకితం ఇవ్వాలి అనుకుంటే టు చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ సర్కిల్, తిరుపతి. మీ ఉత్తరాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. పాట మరొస్తోంది, విందామా?

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరి ఈ రోజు మన కోసం చివరిగా అద్భుతమైనటువంటి మరో పాటని చిత్రలేఖ కార్యక్రమం ద్వారా కోరారు. మరి ఆ పాటని ఎక్కడి నుంచి అంటే తిరుపతి నుంచి కోరుతూ ఉన్నారు. సో ఈ పాటని కుసుమ, ఝాన్సీ అలాగే సుబ్బు కోరుతూ ఉన్నారు. ఈ పాట నా ఆటోగ్రాఫ్ చిత్రం నుంచి వస్తోంది. మరి తప్పకుండా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ పాటని అంకితం చేస్తున్నాం, అలాగే మన ఆకాశవాణి శ్రోతలకు కూడా. మరి శ్రోతలు మీరు ఉత్తరాలు రాయాలంటే తెలుసు కదా మన చిత్రలేఖ ఆకాశవాణి చిరునామా, కేర్ ఆఫ్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి. మీకోసం అద్భుతమైన పాట వస్తోంది, విందామా మరి.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు
1: చూడు,
0: నడుముని నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమంటే మీషా
0: చెప్పమంటుంటే
1: చెప్పనా?

ఇంతవరకు చిత్రలేఖ కార్యక్రమంలో మీరు పంచుకున్న ప్రతి అక్షరం మా హృదయాన్ని చేరిన ఒక జ్ఞాపకం. ఆ జ్ఞాపకాలు, మధురమైన భావాలు మళ్లీ అక్షరాలుగా, పాటలుగా పలకరించే వరకు మరి చిత్రలేఖ కార్యక్రమానికి ఈనాటికి మనం బాయ్ బాయ్ చెప్పేద్దామా, ఎందుకంటే ఇప్పుడు సమయం అయిపోతోంది. ఎస్, ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: భారతదేశం అనేక భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలతో కూడిన వైవిధ్యభరితమైన దేశం. భిన్నత్వంలో ఏకత్వం అనే వైవిధ్యాన్ని కాపాడుతూ జాతీయ సమైక్యతను బలోపేతం చేయడం భారత రాజ్యాంగ ప్రధాన లక్ష్యం. స్వాతంత్ర్యం అనంతరం జమ్మూకాశ్మీర్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక హోదా కల్పించబడింది. అదేవిధంగా ఆర్టికల్ 35A ద్వారా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు ఇవ్వబడ్డాయి. అయితే ఈ ప్రత్యేక హోదా కారణంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలు, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దీంతో ఆ ప్రాంతాలు అభివృద్దికి దూరంగా ఉండిపోయాయి. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A లను రద్దు చేస్తూ జమ్మూకాశ్మీర్, లడఖ్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించింది. ఈ నిర్ణయం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని చెప్పవచ్చు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జాతీయ పతాకం అనే భావనకు ఇది బలాన్ని ఇచ్చింది. 7 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, పర్యాటకం, ప్రజాస్వామ్యం, పారిశ్రామికాభివృద్ది వంటి అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు ప్రధాన ఉద్దేశం జమ్మూకాశ్మీర్ను దేశ ప్రధాన అభివృద్ది ప్రవాహంలో మరింతగా భాగస్వామ్యం చేయడమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా భారత రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం, దేశంలోని అన్ని పౌరులకు సమాన హక్కులు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించడం, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించడం వంటి అంశాలు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అలాగే ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని తగ్గించి శాంతి భద్రతలను మెరుగుపరచడం, జమ్మూకాశ్మీర్లో అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా దేశ సమగ్ర అభివృద్దిలో భాగం చేయడం ఆర్టికల్ 370 రద్దు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ దేశ ఐక్యతను బలోపేతం చేయడం కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆర్టికల్ 370 కారణంగా జమ్మూకాశ్మీర్లో పూర్తిస్థాయిలో అమలు కాలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే రాజ్యాంగం అమలు కావాలనే లక్ష్యంతోనే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామని ప్రధాని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళిగా దేశ సమగ్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని అన్నారు. ప్రజల మద్దతుతోనే రాజ్యాంగ సవరణ జరిగిందని పేర్కొన్న ప్రధాని మోదీ, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని భారత సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని తెలిపారు.
2: हमने देश की एकता के लिए किया. बाबा साहब अम्बेडकर का संविधान 370 की दीवार के कारण जम्मू कश्मीर की तरफ देख भी नहीं सकता था. हम चाहते थे बाबा साहब अम्बेडकर का संविधान हिंदुस्तान के हर हिस्से में लगना चाहिए और इसलिए बाबा साहब को श्रद्धांजलि भी देनी थी, देश की एकता को मजबूत करना था. हमने संविधान संशोधन किया, दंगे की चोट पर किया और 370 को हटाया और भारत की सुप्रीम कोर्ट ने भी अब तो उसको मोहर लगा दी है.
1: ఆర్టికల్ 370 రద్దు అనంతరం సాధారణ ప్రజలకు రాజ్యాంగ హక్కులు అందుబాటులోకి వచ్చాయని నివేదికలు పేర్కొంటున్నాయి. మహిళలు ఇతర రాష్ట్రాల వ్యక్తులను వివాహం చేసుకున్నా

0: తమ ఆస్తి హక్కులను కోల్పోకుండా రక్షణ పొందారు. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించే అవకాశం లభించింది. పహాడీ, పదరి, గద్దా బ్రాహ్మణులు, కోలీ వంటి వర్గాలకు కూడా ప్రత్యేక గుర్తింపు లభించిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. రహదారుల అభివృద్దికి 61,528 కోట్లు కేటాయించగా 8,000 కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులను నిర్మించారు. అదేవిధంగా 302 కొత్త వంతెనలను నిర్మించారు. జమ్మూ శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో పలు సొరంగ మార్గాల నిర్మాణం చేపట్టారు. రైల్వే రంగంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబు రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది. విమానయాన రంగంలో జమ్మూ విమానాశ్రయాన్ని విస్తరించడంతో పాటు రాత్రి విమాన సర్వీసులను కూడా ప్రారంభించారు. దీంతో జమ్మూకాశ్మీర్లో రవాణా, అనుసంధాన సదుపాయాలు మరింత మెరుగుపడ్డాయి. విద్యారంగంలో కూడా ఆర్టికల్ 370 రద్దు అనంతరం పలు అభివృద్ది చర్యలు చేపట్టినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. జమ్మూకాశ్మీర్లో జాతీయ విద్యా విధానం 2020ను అమలు చేయడంతో పాటు 51 కొత్త కళాశాలలు, 3 ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారు. ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు కాగా పాలిటెక్నిక్ కళాశాలల్లో అదనపు సీట్లను పెంచారు. పీఎంశ్రీ పథకం కింద 396 పాఠశాలలను అభివృద్ది చేశారు. పాఠశాలలు మధ్యలో మానేసిన వేలాది మంది విద్యార్థులను తిరిగి విద్యా వ్యవస్థలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. శ్రీనగర్లో జరిగిన సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఇంతకుముందు దేశం కోసం రూపొందించిన అనేక పథకాలు, చట్టాల్లో జమ్మూకాశ్మీర్ మినహా అనే పదాల ప్రస్తావన తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడది గతకాలపు జ్ఞాపకంగా మిగిలిపోయిందని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రాంతాలు శాంతి ప్రగతి పదంలో ముందడుగు వేస్తుండటంతో రాష్టంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైందని, తద్వారా ఈ ప్రాంతాలు స్వయం సమృద్ద భారత్ కార్యక్రమం ముందంజకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. జమ్మూకాశ్మీర్లో భారత రాజ్యాంగం ఇప్పుడు నిజంగా అమలవుతోందని అన్నారు. ప్రజల మధ్య విభజన గోడలా నిలిచిన ఆర్టికల్ 370 తొలగిపోవడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
1: सही मायने में भारत का संविधान लागू हुआ है और जिन्होंने अब तक संविधान लागू नहीं किया वे दोषी हैं, गुनहगार हैं, कश्मीर के नौजवानों के, कश्मीर की बेटियों के, कश्मीर के लोगों के गुनहगार हैं. और ये सब कुछ साथियों इसलिए हो रहा है क्योंकि सबको बांटने वाली ఆర్టికల్ 370 కి దివార్ అబ్ గిర్ చుకి హై.
0: ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో వైద్య, గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, పర్యాటకం, ఉపాధి, భద్రత వంటి పలు రంగాల్లో అభివృద్ది చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 2 ఎయిమ్స్ కేంద్రాలు, 2 క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు నివేదిక వెల్లడించింది. అదేవిధంగా 3,104 ఆరోగ్య కేంద్రాలు, 270 జన ఔషధి కేంద్రాలు ప్రారంభించారు. నర్సింగ్, పారామెడికల్ సీట్లను పెంచడంతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో గృహాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3.35 లక్షల గ్రామీణ ఇళ్లు, 47,040 పట్టణ ఇళ్లకు ఆమోదం లభించింది. అమృత్ పథకం కింద పలు అభివృద్ది ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించే కార్యక్రమం కొనసాగుతోంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్దికి చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తూ జల్జీవన్ మిషన్కు 13,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా వేలాది గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కనెక్షన్లు అందించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారు. రావి కాలువ ఆధునికీకరణ, వరద నియంత్రణ ప్రాజెక్టుల అమలు వంటి చర్యలు చేపట్టారు. జమ్మూకాశ్మీర్ ఆర్థికాభివృద్దిలో పర్యాటకం కీలక రంగంగా మారిందని గణాంకాలు చెబుతున్నాయి. 2024లో 2.36 కోట్ల మంది పర్యాటకులు జమ్మూకాశ్మీర్ను సందర్శించగా వారిలో 65,000 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు. అమర్నాథ్ యాత్రకు 5.12 లక్షల మంది భక్తులు, వైష్ణోదేవి ఆలయానికి 95 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు తెలిపింది. కొత్త పర్యాటక సర్క్యూట్ల అభివృద్ది, సినిమా చిత్రీకరణలకు అనుకూల వాతావరణం కల్పించడం వంటి చర్యలు చేపట్టడం

0: దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. స్టార్టప్లకు ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ది శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాల పెంపుతో పాటు మహిళలకు డ్రోన్ శిక్షణ, పర్యాటక రంగంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. జమ్మూకాశ్మీర్లో భద్రతా పరిస్థితుల్లో మెరుగుదల కనిపించిందని పేర్కొంది. ఉగ్రవాద ఘటనలు తగ్గాయని, రాళ్లురువ్వే సంఘటనలు దాదాపుగా నిలిచిపోయాయని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం పెరగడంతో పాటు శాసనసభ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం లడక్ ప్రాంతంలో కూడా పలు అభివృద్ది కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 100% ఆరోగ్య బీమా కవరేజ్ కల్పించడంతో పాటు లేలో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలిపింది. ఇంధన రంగంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగంగా ఆధునిక విమానాశ్రయం, కొత్త రహదారులు, వంతెనల నిర్మాణం జరిగింది. లడక్లో పర్యాటక రంగ అభివృద్దికి చర్యలు తీసుకోవడంతో పాటు డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో పరిపాలనా వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. మౌలిక సదుపాయాల విస్తరణ, రహదారులు, రైల్వేలు, విద్య, వైద్యం, పర్యాటకం, పెట్టుబడులు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి రంగాల్లో పురోగతి నమోదైందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుబాటులోకి రావడం, రాజ్యాంగబద్ద హక్కులు, చట్టాల అమలు దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే జమ్మూకాశ్మీర్, లడక్లో కూడా అమలవుతున్నాయని పేర్కొంటోంది. అదే సమయంలో స్థానిక ప్రజల ఆకాంక్షలు, రాజకీయ ప్రతినిధత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, శాశ్వత శాంతి, సమగ్ర అభివృద్ది వంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో అభివృద్ది ఫలాలు ప్రతి పౌరుడికి చేరడం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెరగడం, సామాజిక ఆర్థిక ప్రగతి వేగవంతం కావడం రాబోయే కాలంలో కీలకంగా మారనున్నాయి. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అనే భావనతో జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంతో పాటు జమ్మూకాశ్మీర్, లడక్ ప్రాంతాలు శాంతి, సుస్థిర అభివృద్ది, సుపరిపాలన దిశగా మరింత ముందుకు సాగాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ అభివృద్ది ప్రయోజనాలు జమ్మూకాశ్మీర్, లడక్లలోని ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు ఆర్టికల్ 370 రద్దు పూర్తిస్థాయిలో దోహదపడుతోందని చెప్పవచ్చు.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమా, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

FM 101.3. మీరు ఆకాశవాణి విజయవాడ విధు భారతీయ ప్రమాణ్ 0.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, తీన్ మర్మో నుంచి. ఎవరు పాడారంటే శ్రీరామచంద్ర పాడగా రెహమాన్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:28 దాటి 50 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, నేను మీ ముందుకు నెలకు ఒకసారి మాత్రమే వస్తాను, అప్పుడప్పుడు 2 సార్లు వస్తాను, వచ్చి కేవలం 24 గంటలు మాత్రమే మీతో ఉంటాను, ఆ తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను, ఏంటది అని అడిగాను. చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు, మాకు ఏదో ఒక పాటకి మా పేర్లు చదవండి, అందరికీ అన్ని పాటలు వినిపించాలంటే వీలు పడదు కాబట్టి అంటూ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి మోటి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి రాములు, రాములమ్మ మెసేజ్ చేశారు. మీ మొదటి ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే దుర్గా విషార్గ ప్రోగ్రాం బాగుంది అంటూ పంపించారు రామ్నగర్ నుంచి బోడి బాలసుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నాలాగా ఆన్సర్ చెప్పారు నాగమణి రాములు గారు మంగళగిరి నుంచి, ఒకరోజు అంటూ. ఆ ఒకరోజే ఏంటిది

అని అడుగుతుందన్నమాట. అన్ని అలాగే క్వశ్చన్స్ అడిగితే కష్టమని ఇలా అడిగాను అనమాట. అది ఒక రోజు ఉందన్నమాట, ఆ రోజు ఏంటో చెప్పాలి మీరు. ఇంకా దేవసేన తిరుపతి నుంచి చందమామ అని పంపించారు. చందమామనా అని పంపించారు, కాదండి రాంగ్ ఆన్సర్. ఇంకా ఎమగనూరు నుండి గడిగే శ్రీనివాసులు లక్ష్మి 1వ తేదీ అండి పంపించారు, కాదండి. ఆన్సర్ ఈజ్ 31st. అంటే ఓజ్ఞ గారు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొడమూరు ఊర్మిళ ఉరేష్ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. ఎంవి నందకుమార్ గారు నింపేరెట్ట నుంచి శ్రీశైలం టౌన్షిప్ నంద్యాల డిస్ట్రిక్ట్ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ చదివేద్దాం అనుకున్నాను. ఇంకా మూన్ అంటూ పంపించారు శ్రీనివాస్ గన్నవరం నుంచి. తిరుపేష్ గారు ఆన్సర్ అయితే మూన్ అని పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా కానూర్ నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. రాజేష్ హిందూపురం నుంచి గుడ్ మార్నింగ్, మీ ప్రశ్నకు సమాధానం తేదీ లేదా క్యాలెండర్ పేజీ, క్యాలెండర్ పేజీ. కానీ చాలా ఆన్సర్స్ పంపించవచ్చు, మీరు కొన్ని పంపిస్తున్నారో అది కూడా కరెక్టే. డేస్ అని పంపించారు కదా, ఒకళ్ళు 1 అని పంపించారు, 31st అన్నారు, అవి కూడా రిపీట్ అవ్వవు కాబట్టి ఒక్కసారి వస్తాయి కాబట్టి అవి కూడా కరెక్ట్ ఆన్సర్ అనేది తీసుకోవచ్చు. ఇంకా భాస్కర్ పేడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు శుభోదయం సౌజ్ఞ గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొనగండ్ల రమణారావు, కవిత జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి జీతం అని పంపించారు, గుడ్ మార్నింగ్ అంటూ, వెరీ గుడ్ మార్నింగ్, కానీ రాంగ్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మామ్ అంటూ ఆన్సర్ డేట్ అని పంపించారు, డేట్ కూడా కరెక్టే. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందర కాలనీ అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పొన్నూరు మండలం చింతలపూడి నుండి బోన సి ఆదా మల్లేశ్వరి ఆత్సేజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గుడ్ మార్నింగ్ మామ్ అంటూ. లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, హర్విల్కి వెల్కమ్ అండి అంటూ సుమని పెడన్ నుంచి పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. విజయవాడ నుంచి నందు గారు గుడ్ మార్నింగ్ అని పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, మెర్సి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా మేడం అంటూ పంపించారు. గడిగి శ్రీనివాసులు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ రెడ్డి ఆదూరు మండలం నుంచి గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మేడం అంటూ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటంటే మీరు చెప్పినట్టు డేట్లు కూడా తీసుకుంటాను, ఎందుకంటే ఒక డేట్ 24 అవర్స్ మాత్రమే ఉంటుంది, మారిపోతుంది కాబట్టి. మరి అసలైన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నేను ఒకసారి 2 సార్లు కూడా రావచ్చు అని చెప్పా కదా, సో 1 నెలలో పౌర్ణమి అమావాస్య అనమాట, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇది మొదటి 2 సార్లు ఉచితంగా దొరుకుతుంది, కానీ 3వ సారి కావాలంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సిందే, ఏంటిది అది? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది మొదటి 2 సార్లు ఉచితంగా దొరుకుతుంది, కానీ 3వ సారి కావాలంటే ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సిందే, ఏంటది? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మా నెంబర్ 0866244884కి మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విద్ భారత్ FM 101.3.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, విద్యుభారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే గుడుంబ శంకర్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి చరణ్ అండ్ సుజాత పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది మొదటి రెండు సార్లు ఉచితంగా దొరుకుతుంది కానీ మూడోసారి కావాలంటే ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సిందే అని అడిగాను. చాలా మంది మెసేజ్ పంపించారు. ఈ ట్రిక్కి అర్జున్ గారు నా మాటకు నేను మాడిపోయిన మాస్టర్ ఈ ట్రిక్కి క్వశ్చన్ ఏంటి సౌజీ అంటూ పంపించారు అర్జున్ గారు. ట్రిక్ ఏం కాదండి, చిన్న లాజిక్ అంతే. హాయ్ మనమ్మా, గుడ్ మార్నింగ్ అంటూ పెద్ద ప్రియా విలేజ్ ఆన్సర్ టూ సాటర్డే అని పంపించారు. అస్సలు అర్థం కాలేదు, అయినా రాంగ్ ఆన్సర్ అనమాట. రంగచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్ మెర్సీ విజయ అండ్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముసాపేట గ్రామం నుంచి వయసు అని పంపించారు. కాదండి, రాంగ్ ఆన్సర్. డేట్ అని పంపించారు, కాదు, అది కూడా రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి రమేష్ వెంకటాచలపతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు విత్ ఎక్స్ప్లెనేషన్తో. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి బ్యాంక్ కాలనీ సాయి శిరీష తెలియట్లేదే అంటూ పంపించారు. అదేమిటబ్బా, నేను చెప్తానబ్బా. ఇంకా భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎక్స్ప్లెనేషన్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొనకొండల రమణారావు కవిత జోష్ణవి మోహిత్ రావు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ మేడం, బాగున్నారా, మీ ప్రశ్నకు జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మీ నిష్కాన్ హనీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు విత్ ఎక్స్ప్లెనేషన్. విజయవాడ నుంచి నందు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పొన్నూరు మండలం నుంచి చంద్రపూర్ నుండి బి ఆదా మల్లేశ్వరి కార్తిక్ కృషి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఈజ్ స్వామివారి లడ్డు ప్రసాద్ అని పంపించారండి. బాబోయ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు. ఎందుకంటే స్వామివారి ప్రసాదం ఉచితంగా పెడతారు, తర్వాత

ఇంకా మనకు కావాలంటే లడ్డు కౌంటర్ లో కొనుక్కోవాల్సిందే కదా సౌజన్యగా బంగారు తల్లి అంటూ పంపించారు. మంచిగా పంపించారండి, కరెక్టే. కానీ నేను మూడోసారి అని చెప్పాను అనమాట, రెండోసారి కూడా కాదు. స్వామి ప్రసాద్ అయితే రెండోసారికే మనల్ని నోనా అంటారు కదా, మూడోసారి అనమాట. ఇంకా లుక్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు. కొమరం, కొమరం భీం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. నమస్తే శుభోదయం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు విత్ ఎక్స్ప్లెనేషన్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలం మస్తాన్ భాష. ఇంకా ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ రోజా. షో చాలా బాగుంది అండి పంపించారు, థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ మేడం నరసింహనాయుడు ఫ్రమ్ నేతువన్ పల్లి విలేజ్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్, ఆన్సర్ పంపించాలండి. కేబుల్ టీవీ కనెక్షన్ అంటూ పంపించారు శ్రీనివాస్ గన్నవరం నుంచి. కాదండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు కె రవీంద్ర రెడ్డి సర్వేపల్లి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తా. ఆన్సర్ ఏంటి అంటే పళ్ళు అనమాట. ఎందుకంటే ఫస్ట్ మామూలుగా మనకి పాల పళ్ళు వస్తాయి కదా, తర్వాత ఊడిన తర్వాత మళ్ళీ మనకి శాశ్వత దంతాలు వస్తాయి. మరి ఇంకా ఆ రెండోసారి కూడా ఊడిపోతే ఏం చేయాలండి, డబ్బులు ఖర్చు పెట్టుకుని కృత్రిమ పళ్ళు పెట్టుకోవాలి కదా, అదనమాట ఆన్సర్ అయితే. మరి థర్డ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటంటే ఒక ఆయన రోజు వందల మందికి హెల్ప్ చేస్తాడు, రోజంతా మైదానంలో కష్టపడతాడు, కానీ ఆయనకి చేతులు కాళ్ళు అస్సలు తడవవు, అది ఎలా సాధ్యం? మీకు గనక ఆన్సర్ తెలిస్తే 0866244 కు మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారత్ FM 101.3.

వాతావరణ హెచ్చరిక. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువు దిశగా కదులుతూ మరింత బలహీనపడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ రోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణా, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ ఆకస్మిక వరదలు రావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక ఆయన రోజు 100 మందికి హెల్ప్ చేస్తాడు, రోజంతా మైదానంలో కష్టపడతాడు, కానీ ఆయనకి చేతులు కాళ్ళు అస్సలు తడవు, అది ఎలా సాధ్యం అని అడిగాను. చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు. విజయవాడ నుంచి ఇది కూడా రాంగ్ ఆన్సరే కావచ్చు, ఎందుకంటే మీరు మైదానంలో అన్నారు కదా అంటూ. ఆన్సర్ అయితే పలు కార్యాలయాల్లో కాదు, కరెక్ట్ రాంగ్ ఆన్సర్ పంపించారు బండారు త్రిమూర్తులు గుప్తా గారు.

0: లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి ట్రాఫిక్ పోలీస్ క్రికెట్ ఎంపైర్ అని పంపించారు రాంగ్ ఆన్సర్. నా బాస్ అటు ఇటు తిరుగుతుంది, షర్ట్ కూడా తడవదు అంటూ పంపించారు అర్జున్. రాంగ్ ఆన్సర్ మేడం గారు, గడియారం అంటూ కిషోర్ నంద్యాల నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. సౌజ్ఞ గారు పొన్నూరు మండలం నుంచి, చింతలపూడి నుంచి బి ఆదా మల్లేశ్వర్ గారు మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ అండి. మీ ప్రశ్నకు జవాబు మొబైల్ ఫోన్, వీడియో గేమ్ అంటూ పంపించారు. కాదండి, శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ సూపర్ సాంగ్స్ వినిపించారు అంటూ పంపించారు. ఇంకా విజయవాడ నుంచి నందు స్పూన్ అని పంపించారు, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ గారు వంతెనెల ద షిప్ క్యాప్టెన్ బోట్ అని పంపించారు, కాదండి. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైతు అని పంపించారు, కాదండి. రాజేష్ హిందూపూర్ నుంచి గొడుగు అమ్మే వ్యక్తి లేక పడవ నడిపేవాడు, లేదా అని పంపించారు. చూడండి లాస్ట్ లో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. టవల్ అని పంపించారు కే రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. ట్రాక్టర్ అనుకుంటున్నా అంటూ కొనకండ్ల రమణారావు బెంగళూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రభాకర్ రావు స్వరూప అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి, రాంగ్ ఆన్సర్ పంపించారు. రెయిన్ కోట్ అంటూ పంపించారు నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపల్లి నుంచి షేక్ తబల మస్తాన్ బాషా గారు, రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా దేవసాన గారు తిక్కమగ్గా ఉంది అని పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా భాస్కర్ పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాదెండ్లలో పోషణ్ మాసోత్సవాలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రాంగణంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, భక్తులు, ఆలయ సిబ్బంది భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు పర్యటించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముంపునకు గురైన పంట పొలాలను స్వయంగా పరిశీలించిన మంత్రి రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాతబొమ్మలి బొబ్బిలి నుంచి టీబీఆర్ థియేటర్ మార్గంలో వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో శాసనసభ్యులు ఆర్వీఎస్కే కె రంగారావు ఈ రోజు ఉదయం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి ఒక ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విదేశీ పౌరులకు వసతి కల్పించే హోటళ్లు, హోంస్టేల నిర్వాహకులు 24 గంటల్లోపే వారి రాక నిష్క్రమణ వివరాలను ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఫారినర్స్ రీజనల్ రిజిస్టేషన్ అధికారి తెలిపారు. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన మిగులు భూములు ఈవేలం అక్టోబర్ 12-16 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, వాటాదారులు, ప్రైవేట్ భాగస్వామ్యులకు ఆస్తుల ఆదాయార్జన ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ రోజు కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 11:04.

మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక ఆయన రోజు 100 మందికి హెల్ప్ చేస్తాడు, రోజంతా మైదానంలో కష్టపడతాడు, కానీ ఆయనకి చేతులు కాళ్ళు అసలు తడవు, అది ఎలా సాధ్యం అన్న కదా, ఎవరో కదండి మన సూర్యుడు గారు అనమాట. అదనమాట ఆన్సర్ అయితే. మరి ఇంకా మరి ఈ నాటి నా షోకి బాబాయ్ చెప్పాను కదా, ఈసారి మరిన్ని క్వశ్చన్స్తో మిమ్మల్ని అలరించడానికి మళ్లీ వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్యుత్ భారతి FM 101.3. నేను మీ ఆజే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? చక్కగా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీ హ్యాపీగా ఉన్నారు కదా? కూల్ గా ఉంది అట్మాస్ఫియర్ కూడా. ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మన ఇండియన్ మూవీస్ లో ప్రతి కథలో అంటే ప్రతి స్టోరీలో కూడా ఎక్కడో ఒక చోట లవ్ యాంగిల్ అనేది ఉంటుంది కదా. యాక్షన్, థ్రిల్లర్, హారర్, కామెడీ ఏదైనా కూడా లవ్ కాన్సెప్ట్ ఇన్క్లూడ్ అయ్యే ఉంటుంది. దర్శకులు కొద్దిగా కొత్తదనాన్ని చూపిస్తే చాలు, ప్రతి ఒక్కళ్ళు కూడా అలా కనెక్ట్ అయిపోతారు. సిల్వర్ స్క్రీన్ పై ఎన్ని కథలు వచ్చినా కూడా లవ్ స్టోరీస్ కున్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. ఆ సినిమాలు మనకిచ్చే అనుభూతి మరే సినిమాలు మరే కథలు అందించలేవనే చెప్పాలి. మరి అలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ కబుర్లు ఈ రోజు సిద్ధంగా ఉన్నాయి. ఈనాటి సినిమా కబుర్లో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నో మీకోసం మాస్టర్ చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, హరిహరన్ సుజాత పడినటువంటి చంద్రబోస్ గీతం. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ సాంగ్ విన్నారు కదా. 11:14:48 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రాల కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మన చిన్ననాటి మెమరీస్, టీనేజ్ లో జరిగినటువంటి సంఘటనలు, వాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. మరి తెలుగులో అలాంటి సినిమాల్లో మనకి ఫస్ట్ గుర్తొచ్చే సినిమా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. రవితేజ ఈజ్ ఈక్వల్ టు మాస్ మహారాజా కదా. ఈ పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన రవితేజ వన్ ఆఫ్ ది క్లాసియెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఈ సినిమానే అని చెప్పాలి. కేరళ లవ్ ట్రాక్ అయితే ప్యూర్ గోల్డ్ అనమాట. కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అనిపించుకోలేకపోయినా కూడా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక పాటలు సూపర్ హిట్ గా నిలిచాయన్నమాట. ప్రతి ఒక్క పాట కూడా, అన్ని పాటలు బాగుంటాయి ఈ సినిమాలో. అండ్ మన్మధుడే బ్రహ్మను పుని కానీ, అండ్ గమ గమ కానీ, ఇంకొకటి మౌనంగానే ఎదగమని చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ కానీ, అండ్ నువ్వంటే ప్రాణమని విజయ్ యేసుదాస్ గారు పాడారు, ఎంత వండర్ఫుల్ సాంగ్స్ అంటే ప్రతి పాట కూడా బాగుంటుందన్నమాట. అండ్ స్టోరీకి తగ్గట్టుగా అండ్ ఆ స్క్రీన్ ప్లే కానీ, పిక్చరైజేషన్ కానీ, ఎవ్రీథింగ్ టూ గుడ్ ఉంటాయి. సో ఈ సినిమా నుంచి ఒక పాట విందాం. పాట విన్న తర్వాత మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. అండ్ సందీప్ గంగా పాడినటువంటి పాట కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్ లో చంద్రబోస్ గారి గీతం ఇది. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రోటీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి మీ భాషలో?
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు
1: కైకు.

0: పెదాలు ఏమంటారు?
1: చుండు.
0: నడుముని?
1: ఇడుపు.
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమండి. మీష
0: చెప్పమంటుంటే
1: చెప్పనా?

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లెవెన్ అవర్స్ 20 మినిట్స్ 58 సెకండ్స్ లో ఉంది వీబీ గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఎంత సింపుల్ సినిమా అయినా కూడా, ఎంత సింపుల్ సీన్ అనమాట, ఎలాంటిదైనా కూడా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గారి చేతిలో అద్భుతమైన కళాఖండంగా మారిపోతుంది. తమిళ డైరెక్టర్ అయినా కూడా మన తెలుగు వాళ్ళకి బాగా పరిచయస్తులు కదా, మరి ఆయన తీసుకునే కేర్ గాని, అంటే రైట్ ఫ్రమ్ సాంగ్స్ టు డైలాగ్స్, సినిమా సక్సెస్ లో ప్రూవ్ చేసుకుంటుంది ఆయన కేర్ అంతా కూడా. అంటే ఇంత బాగా వచ్చింది అనే అవుట్పుట్ లో మనకు అర్థమైపోతుంది. మణి గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా కాంప్లెక్స్ గా, స్టెబర్న్ గా ఉంటాయి. మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం కూడా మణిరత్నం గారి సినిమాల గురించి, అయితే ఆయన మూవీస్ గురించి కానీ, ఆయన టేకింగ్ ఎలా ఉంటుంది మూవీస్, ఆయన స్క్రీన్ ప్లే కానీ, ఎవ్రీథింగ్ వాటి గురించి మనం చాలా డీటెయిల్ గా అయితే మనం మాట్లాడుకున్నాం. అయితే సఖీ సినిమాలో స్పెషాలిటీ ఒకటి ఉంది, అదేంటంటే అప్పటి వరకు ఉండే లవ్ స్టోరీస్ అన్ని కూడా పెళ్లితో ఎండ్ అయిపోయేవి, కానీ ఈ సినిమాలో పెళ్లి తర్వాత ఉండే డ్రామా, రిలేషన్షిప్ లో స్ట్రగుల్స్ చక్కగా చూపించారనమాట. ఇంకొక బ్యూటిఫుల్ మూవీ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఎంజాయ్ ద సూపర్ హిట్ సాంగ్ కమింగ్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ సఖీ, సంగ్ బై శ్రీనివాస్ సాధన సర్గం. వేటూరి సుందరామూర్తి గీతాన్ని వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి 11:28:43 లో ఉంది వీబీ క్లాక్ అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఇప్పుడు 1989 లో వచ్చిన గీతాంజలి ఇప్పుడు చూసినా కూడా అదే కొత్తదనం ఉంటుంది, ఇప్పటికీ అదే ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. స్క్రీన్ ప్లే గానీ పిక్చరైజేషన్ గానీ అత్యద్భుతంగా ఉంటాయన్నమాట. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, ప్రతి క్షణాన్ని ఆనందంగా మలుచుకోవాలి. ఎప్పుడో ఏదో జరగబోతోంది అని ఇప్పుడు ప్రజెంట్ లో మనకున్న అద్భుత క్షణాలని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేసుకోకూడదు. జరగబోయేదేది మనం మార్చలేం, కానీ ఉన్నంతలో సంతోషంగా హాయిగా గడపడం మాత్రం మన చేతుల్లోనే ఉంది కదా. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన డైలాగ్, రేపటి గురించి నాకు భయంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం అనే మాట. అండ్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు ఈ డైలాగ్ ని. మాట్లాడుకుందాం ఇంకా వాళ్ళని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది గీతాంజలి చిత్రం నుంచి. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా.
0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

జ్యోతో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ప్రేమకి వయసుతో సంబంధం లేదు. ఇద్దరు వయసు అయిపోయిన వ్యక్తుల మధ్య లవ్ చూపించడం అనేది మామూలు విషయం కాదు. సినిమా మొత్తం కూడా మూడో వ్యక్తి పాత్ర లేకుండా కేవలం వాళ్ళిద్దరి మధ్యే కథని నడిపించడం మామూలు ఎక్స్పెరిమెంట్ కాదు. ఎక్కడా ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించదు. అదే ఈ మిథునం మ్యాజిక్. తెలుగు సినిమాల్లో వచ్చిన అత్యంత అందమైన ఫీల్ గుడ్ సినిమాల్లో ఈ సినిమా ఖచ్చితంగా ఒకటి. ఈ సినిమా ఫస్ట్ 10 మినిట్స్ అంతా కూడా కథ ఎక్కడుంది, స్టోరీ ఏంటి అనే డౌట్ వస్తుందన్నమాట చూసేవాళ్ళకి. కానీ కొంచెం సేపటికి చూస్తున్న ప్రేక్షకులు కథని వెతకడం మానేస్తారు. ఆ ఇద్దరి మనుషుల జీవితాల్లో భాగమైపోతారు. తనికెళ్ల భరణిగా

గారి మిథునం కదా, సింపుల్ కాన్సెప్ట్తో చాలా సాధారణమైన జీవితాన్ని అద్భుతంగా అందంగా చూపించారు. రెండు పాత్రలు చివరికి ఏడిపించేశాయి. భార్యాభర్తల బంధాన్ని, మరచిపోయిన మన తెలుగు సంప్రదాయాన్ని గుర్తు చేసిన సినిమా మిథునం. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ కేజే యేసుదాస్ ఆలపించినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం వస్తుంది స్వర వీణాపాణి స్వర కల్పనలో ఫ్రమ్ ద మూవీ మిథునం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై
4: లెవెన్ అవర్స్ 40 మినిట్స్ 30 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఇంకొక అరుదైన సినిమా, సెంటిమెంట్, రివెంజ్, ఫైట్స్, మ్యూజిక్ అన్ని కూడా చక్కగా సమపాళ్లలో కుదిరిన కంప్లీట్ కమర్షియల్ సినిమా. 40 వసంతాలైంది ఈ సినిమాకి. చాలా తక్కువ కాలంలో అనూహ్యమైన మార్పు తెచ్చి సింహాసనం మీద అగ్రనటుడిగా చిరంజీవి గారిని మార్చేసిన సినిమా ఖైదీ. పరుచూరు వెంకటేశ్వరరావు గారు కేవలం 6 గంటల్లో రెడీ చేసిన కథ. 3 రోజుల్లో పరుచూరు వెంకటేశ్వరరావు గారు అందించిన సన్నివేశాలకి సంభాషణలు రాశారు పరుచూరి గోపాలకృష్ణ. ఇలాంటి సబ్జెక్ట్ తెలుగులో ఎవ్వరూ టచ్ కూడా చేయలేదన్నమాట. చక్రవర్తి గారి సంగీతం, వేటూరి గారి పాటలు, రాజశ్రీ గారి పాటలు ఇప్పటికీ తెలుగువారి మదిలో అలా నిలిచిపోయాయి. సో మరి ఇంకొక సినిమా గురించి కూడా చెప్పాలి, అది నా ఫేవరెట్ మూవీ. నా ఫేవరెటే కాదు, ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది అన్నమాట ఆ సినిమా. అంత బ్యూటిఫుల్ మూవీ, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఖైదీ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

నేను లోకల్. ఈ చిత్రానికి నరేష్ అయ్యర్, మనీషా ఇరబాతిని పాడినటువంటి శ్రీమణి గీతం విన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో 11 hours 50 minutes 29 seconds లో

ది వీబీ క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వాట్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ఫైనల్లీ నేను చెప్పాను కదా ఫేవరెట్ మూవీ అని, అండ్ హీరో ఫేవరెట్ హీరో కూడా అనమాట. సో ఈ సినిమా ఏంటి అంటే సీతారామం, 80s లో జరిగే కథ, హను రాఘవపుడి. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ జస్ట్ బ్రిలియంట్ అంతే. యుద్దంలో రాసిన ప్రేమ కథ, పర్ఫెక్ట్ ట్యాగ్ లైన్ అండి. క్లైమాక్స్ అయితే నా హార్ట్ ఒక సెకండ్ అలా ఆగిపోయినట్లయింది. లవ్ అండ్ లాజిక్ కంప్లీట్ గా బ్యాలెన్స్ చేశారు హను రాఘవపుడి. సినిమా చూస్తున్నంతసేపు కూడా అలా కనెక్ట్ అయిపోతాం. ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు కదా, లవ్ సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఆర్మీ సీన్స్ కానీ, సీన్ ఏదైనా కూడా 200% జస్టిఫికేషన్ అయితే చేశారు. మరి రష్మిక యాజ్ అఫ్రిన్ కథను ముందుకు తీసుకెళ్లే చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. అంతే డిగ్నిఫైడ్ గా పోర్ట్రే చేసింది. రామ్, సీత, దుల్కర్, మృణాల్, ది బెస్ట్ చాయిస్ ఆఫ్ హీరో హీరోయిన్ అని చెప్పాలి. బోత్ లివ్డ్ ఇన్ దేర్ క్యారెక్టర్స్. నాకైతే స్క్రీన్ మీద వాళ్ళని అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ గానీ, బీజిఎం గానీ అస్ ద సోల్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పాలి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఇవ్వండి ఈనాటి సినిమా కబుర్లు, ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్, ప్రేమ కథా చిత్రాల కబుర్లు బాగున్నాయి కదా. సో మీకోసం ఇప్పుడు సీతారామన్ చిత్రం నుంచి ఎస్పి చరణ్, రమ్యా బెహ్రా పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు పర్యటించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముంపునకు గురైన పంట పొలాలను స్వయంగా పరిశీలించిన మంత్రి రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. షెడ్యూల్ కులాలు, తెగలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా

శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన జిల్లాస్థాయి ఎస్సీ ఎస్టీ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువన ఉన్న ఒడిశా నుంచి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి, బహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహంపై ఒడిశా అధికారులతో జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని రాష్ట హోంశాఖ మంత్రి అనిత ఆదేశించారు. ముంపు అవకాశమున్న మండలాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఈ నెల 28 నుండి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉన్నందున ప్రజల సౌకర్యార్థం ఈ ఆదివారం సెప్టెంబర్ 27వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని లీడ్ డిస్టిక్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఈ రోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తొలిసారిగా ఓటరుగా నమోదు చేసుకునేవారు సమర్పించాల్సిన ఫారం 6 లో మార్పులేమీ చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం నిన్న పేర్కొంది. అందులో కేవలం అనుబంధ పత్రంగా సదరు దరఖాస్తుదారుల బంధువుల పాత ఎస్ఐఆర్ వివరాలకు సంబంధించి కొత్త విభాగాన్ని జత చేశామని తెలిపింది. ఫారం 6 లో మార్పులు చట్టవిరుద్దమంటూ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారన్న వార్తల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ వివరణ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ రోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: శ్రోతలకు ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సూపర్ సాంగ్ విన్న తర్వాత 12:14:44 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అని మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో అతి మురికైన వస్తువుల్లో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది ఈ వస్తువు అని చెప్పాను. అండ్ మనం నిత్యం వాడేటువంటి వస్తువు నిత్యావసర వస్తువులా కూడా మారిపోయిందని చెప్పాను కదా. ఎంటర్టైన్మెంట్, సోషల్ మీడియా, గేమ్స్ ఆడటం, ఫైండింగ్ ఇన్ఫర్మేషన్, మన చేతిలోనే బుల్లి కంప్యూటర్ అంతా ఫింగర్ టిప్స్ మీదేనండి. అదేనండి ప్రతి ఒక్కరి చేతిలో తప్పకుండా ఉండే వస్తువు మొబైల్ ఫోన్. ఈ రోజుల్లో బ్యాంకింగ్ నుంచి బీమా వరకు, మాట్లాడడం నుంచి మెయిల్ పంపించడం వరకు అన్ని కూడా మొబైల్లోనే చేసేస్తున్నాం. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ

మొబైల్ అంటే చాలా ఇష్టం. జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. నవడేస్ ఈ మొబైల్కి ప్రతి ఒక్కరూ ఎంతలా బానిసయ్యారంటే, ఇప్పుడు అది లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి. యూత్ అయితే 90% మంది చెప్తున్నారనమాట తమ మొబైల్ ఫోన్లను 24 అవర్స్ తమ దగ్గరే ఉంచుకుంటున్నారట. వీళ్లలో 47% ఏం చెప్తున్నారు తెలుసా, ఫోన్ లేకుండా మేము ఉండలేము అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నుంచి సుభాష్ని పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ జీవి ప్రకాష్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
1: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12:21:42 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మాట్లాడడానికి కమ్యూనికేషన్ కోసం మొబైల్ ఫోన్ కొనుక్కున్నప్పటికీ కూడా వాటిని ఎక్కువగా టైం చెక్ చేసుకోవడానికి వాడేస్తున్నారు. గడియారాలు మాయమైపోయాయి, వాటి స్థానాన్ని ఫోన్లు ఆక్రమించేశాయి. గడియారాల స్థానంలో ఈ మొబైల్ ఫోన్స్ అనేవి రీప్లేస్ అయ్యాయన్నమాట. కనీసం పిల్లలకైనా సరే ఈ అలవాట్లను తగ్గించే ప్రయత్నం చేయండి. చిన్నతనంలో అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి గడియారం చేతిలో పెట్టుకుని టైం నేర్పించేవాళ్లు. గడియారం చూసి టైం ఎంత అయిందో చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు టైం అనగానే మొబైల్ మీద ఆ స్క్రీన్ మీద చూసేసి ఆ నంబర్స్ చూసి చెప్పేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, ఎంతవరకు కరెక్ట్ ఇది? అసలు మన బ్రెయిన్ కి పని అనేది ఇస్తున్నామా? మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ. మీకోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఈ చిత్రానికి కార్తీక్ సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెదర్ అప్డేట్. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాలలో ఈరోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణా, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ ఆకస్మిక వరదలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. వెదర్ రిపోర్ట్ విన్నారు. స్టూడియోలో సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఇప్పటి ముఖ్యాంశాలు. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశము తనంత తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. వివరాలు. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడనగర్ వరకు సేవా యాత్రికులు చేపట్టిన యాత్ర సందర్భంగా వారితో మోదీ అంతర్జాలం ద్వారా ముచ్చటించారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడనగర్ తనకు అందించిందని, ఇక కాశీ ఆ విలువలను అనేక సేవాపరమైన రంగులు జోడించిందని అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ది పొందిన వారి

0: ను యువత స్వయంగా తెలుసుకుంటున్నారని, యువత కూడా సేవలోని ఆనందాన్ని తెలుసుకోవడం తనకి సంతోషాన్నిస్తోందని అన్నారు.
1: सरकार की योजनाएं सिर्फ पैसे खर्च करना, राजनीतिक माइलेज कमाना इतना नहीं होता है. अगर वो योजना आखिरी व्यक्ति तक पहुंचती है तो उसके लिए तो एक नया जीवन शुरू हो जाता है और उसका जो संतोष है वो बड़ा अद्भुत होता है.
0: గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు గ్రామాల మధ్య వ్యత్యాసం తగ్గుతూ వస్తోందని, గ్రామాల్లో మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ది చెందాయని, మహిళల్లో స్వావలంబన పెరిగిందని అన్నారు. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన నేర్పిన సేవ, సంతులనం, ఓర్పు, సహకారం, సానుకూల దృక్పథం, అర్థం చేసుకునే తత్వం, చర్చలు అనే 7 సూత్రాలు మరలా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. ప్రధానితో జరిపిన సంభాషణ సందర్భంగా సేవాయాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. నానాటికి మరింత దగ్గరవుతున్న ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలు ఏ ఒక్క దేశమూ తనంతట తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అంతర్జాతీయ వ్యూహాత్మక సంధాన కార్యక్రమం ఇన్స్టెప్ 4వ సంచికలో భాగంగా ఈరోజు ఉపరాష్టపతి భవన్లో రాధాకృష్ణన్ ప్రతినిధులను కలుసుకున్నారు. భారతీయ సిద్ధాంతాలైన వసుధైక కుటుంబం, ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు, ప్రపంచ ప్రజలందరూ ఒక ఇంటి వారేనని తెలుపుతాయని అన్నారు. ఈ దృక్పథమే భారత్ G20 అధ్యక్షతకు మౌలిక సూత్రంగా నిలిచిందని, సమ్మిళిత సహకార స్ఫూర్తితో ఇతర దేశాలతో అనుసంధానమయ్యేందుకు దారి చూపుతోందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా తమ స్వాగత సందేశంలో, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అత్యుత్తమ వ్యూహాత్మక శిక్షణను అందిస్తుందని, ఇన్స్టెప్ కార్యక్రమం ప్రాంతీయ భద్రత, మిత్ర దేశాల మధ్య సహకార పెంపుకు ఉద్దేశించిందని చెప్పారు. అటవీ సంరక్షణ పద్దతుల బలోపేతానికి ఉద్దేశించిన కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఫర్ ఎఫెక్టివ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇటువంటి ప్రాజెక్టుల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతిక సామర్థ్యాల పెంపు, తద్వారా కార్చిచ్చుల కట్టడి, జీవవైవిధ్య సంరక్షణ, పర్యావరణ అనుకూల చర్యలను తీసుకునే వీలు కలుగుతుందన్నారు. ప్రాజెక్టులో పరిశోధన, పైలట్ ప్రాజెక్టులు కూడా భాగం కాగలవని చెప్పారు. రాష్టాల అటవీ సంరక్షణ కేంద్రాల్లో మరింత సృజనాత్మకతను ప్రాజెక్టు ప్రోత్సహిస్తుందని చెప్పారు. దాదాపు 537 కోట్ల రూపాయలు కేటాయించిన ఈ కార్యక్రమం ద్వారా అటవీ సంరక్షణ అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణ, సమస్యలను ఎదుర్కోవడంలో తర్ఫీదు అందుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా PAFI 13వ వార్షిక సమాపేశంలో ప్రసంగించిన మంత్రి, 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోరున్న బలమైన స్థానం నుంచి పాల్గొంటోందని అన్నారు.
2: We start from the Viksit Bharat 2047 story. Today when we negotiate with the world, we put them to notice that we are a $4 trillion economy, but on a PPP basis we already are a $20 trillion economy, the third largest in the world. That gap is going to get bridged.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్పాదన, డిజైన్ సృజనాత్మకతల్లో ప్రపంచస్థాయి కేంద్రంగా నిలవాలన్న ఆకాంక్షతో 2014లో ప్రారంభించిన కార్యక్రమం మేక్ ఇన్ ఇండియాకు నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఉత్పాదన, పెట్టుబడులు, సామర్థ్యాల పెంపు ద్వారా ఈ కార్యక్రమం భారత పారిశ్రామిక రంగ ముఖచిత్రాన్ని మార్చివేసింది. తయారీ రంగంలో అనేక కొత్త అవకాశాలు కల్పిస్తూ పారిశ్రామికవేత్తలకు, మదుపర్లకు మేక్ ఇన్ ఇండియా కీలకంగా మారింది. తదనంతర కాలంలో మేక్ ఇన్ ఇండియా 2.0గా పరివర్తన చెందిన ఈ కార్యక్రమం ఈనాడు 15 పారిశ్రామిక, 12 సేవారంగాలతో కలిపి 27 రంగాలకు విస్తరించింది. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్, అతి తక్కువ ప్రభుత్వ జోక్యం, సమర్థమైన పాలన అనే సూత్రం ఆధారంగా అనుమతులు, విధానాలను సరళీకరించింది. మేక్ ఇన్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఎలక్ట్రానిక్ రంగం, రైల్వేలు, రక్షణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుని తయారీ అనేక రెట్లు పెరిగింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పదాన్ని

ఆడరాదని ప్రకటన స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే చర్య వల్ల వినియోగదారులకు తాము కొనుగోలు చేసే ఉత్పత్తులపై అవగాహన పెరిగి స్పష్టత ఏర్పడుతుందని భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు, హార్మోజ్ జలసంధిని తిరిగి ప్రారంభించేందుకు, అణు కార్యక్రమంపై చర్చించేందుకు తమ దేశం 7 రోజుల పథకాన్ని సిద్దం చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం అరాక్చీ తమ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా ఐక్యరాజ్య సమితికి చేరవేశారని, షరతులకు లోబడి 7వ రోజు జలసంధి పునఃప్రారంభం, అణు కార్యక్రమంపై చర్చలు ఉండగలవని తెలియజేశారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై సైనిక దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ఇరాన్ దౌత్యానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని మంత్రి చెప్పారు. ఈ జూన్లో కుదిరిన ఒప్పందాన్ని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవించడం లేదని ఇరాన్ రాష్టపతి మసూద్ పెజెష్కియాన్ ఆరోపిస్తూ, టెహరాన్ చర్చలకు ఎల్లప్పుడూ సిద్దమేనని చెప్పారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారి అభివృద్ది ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమని ఉపాధ్యాయ భావించేవారని, ఆయన అంత్యోదయ సిద్దాంతం నేటికి ప్రజా సంక్షేమం, జాతి పురోభివృద్దులకు దారి చూపుతోందని అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి దేశంలోని వివిధ రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణను అందించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. 3 నుంచి 12 నెలల పాటు సాగే శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేద గ్రామీణ యువతకు ఉపాధి హామీని అందించే కేంద్రీయ పథకం ఇది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ క్రీడల్లో భాగంగా మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో భారత జంట కమల్జీత్, సురుచి సింగ్ అద్భుత ప్రదర్శన చూపి దేశానికి స్వర్ణాన్ని అందించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, చక్కని భాగస్వామ్యం, అవగాహన విజయానికి దోహదపడ్డాయని అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈరోజు ఆకాశవాణి శ్రీనగర్లో ప్రాంతీయ ఛానళ్ల మేనేజర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వికేంద్రీకరణ ద్వారా తమకు దక్కిన అధికారాలను, సౌలభ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుని తాము ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవాలని, అవసరాలను పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, వాణిజ్య అవసరాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 4వ సంచిక ఈరోజు ఉత్తర్ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభిస్తారు. వివిధ రాష్టాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, తయారీదారులు, ఎగుమతిదారులు ప్రదర్శన ద్వారా నేరుగా ప్రపంచ మార్కెట్తో అనుసంధానం అవగలరని భావిస్తున్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అందరి భాగస్వామ్యం, తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశమూ తనంతట తానుగా ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు కలుద్దాం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

మన్మథ చిత్రానికి చిత్రగారు బ్యూటిఫుల్ గా పాడినటువంటి వేటూరి సింధూరామూర్తి గీతం విన్నారు. 12 hours 45 minutes 45 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అతి మురికైన వస్తువులో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది ఈ ఫోన్ అని చెప్పని. మనం నిత్యం చేతిలో, పాకెట్లో, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తిరిగే సెల్ ఫోన్. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు ఎలా ఉన్నా కూడా అలానే వాడేస్తూ ఉంటారు. మనం వేసుకు

వేసుకునే డ్రెస్ కానీ, తినే బౌల్స్ కానీ, మనం యూజ్ చేసుకునే ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా వాష్ చేసుకుంటాం ఖచ్చితంగా కదా. కానీ ఫోన్ కొన్నప్పటి నుంచి దీన్ని కడగాల్సిన పనే లేదు. సంవత్సరాల తరబడి ఇంట్లో, ఆఫీస్లో, హోటల్స్లో, బస్లో, ట్రైన్, కారు, ఇలా ఎక్కడంటే అక్కడ వాడేస్తూ ఉంటారు. కొందరు మహానుభావులైతే వాష్రూమ్లో కూడా, నిద్రపోతున్నా కూడా పక్కనే ఉంటుంది ఈ సెల్ ఫోన్. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను, పెద్ద మూవీ నుంచి అనమాట. అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో రక్షిత సురేష్ పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12:50:47 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోను ఒక ఇంట్రెస్టింగ్ విషయం మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో రీసెంట్ గా యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన సర్వేలో ఒక సెల్ ఫోన్ మీద 17,000కు పైగా బ్యాక్టీరియా ఉంటుందని తేల్చేశారు. మరి ఈ లెక్కన మనం ఎన్ని రకాల బ్యాక్టీరియాకి అలవాటై

నమో ఎవరికి వారే అంచనా వేసుకోవచ్చు. అయితే జో, ఫోన్ వాడటం మానేయమంటావా అని అనుకుంటున్నారు కదా. నాకు అర్థమైంది, ఫోన్ ఎలా మానేస్తారు? అసలు ఫోన్ వాడటం మానేయమని కాదు, మానటం ఎవరి వల్ల కూడా కాదు. కానీ కనీసం ఇప్పుడైనా సరే ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా డిజిన్ఫెక్టెంట్ లోషన్తో క్లీన్ చేసుకుంటే మంచిది. ఓకేనా? అది మ్యాటర్ అనమాట. మరీ ముఖ్యంగా వేరే వాళ్ళ సెల్ ఫోన్లు ఉంటే చూసారా, అవి మీరు అస్సలు వాడకపోవడం ఇంకా ఇంకా ఇంకా మంచిది. బోల్డెన్ ఇంకాలు ఉన్నాయి ఇక్కడ, ఒకటే కాదు. సో అది మ్యాటర్. ఈనాటి మీకు తెలుసా, ఇలాంటి టాపిక్ తో మనం హ్యాపీగా ఎండ్ చేసేసాం. రైట్ నౌ మీకోసం నిన్ను కోరి చిత్తూరు నుంచి గోపి సుందర్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది. కార్తీక్ చిన్మయి పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ గోపి సుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాల్లో ల్యాబ్ సేవలను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. కల్లాల వద్ద నుంచి ధాన్యం రవాణాను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ సిబ్బందిదే అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడలో ఈరోజు ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో పలు డివిజన్లు అధికారులతో కలిసి రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్లపై నీరు నిలబడకుండా ప్రధాన కాలువలకు మళ్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ రోజు పరిశీలించారు. సాలూరు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో చేరిన వరద నీటిని పరిశీలించిన మంత్రి ప్రయాణికుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని

మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని కానిస్టేబుళ్లకు రవాణా క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఈరోజు జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నెల 28 నుండి 30 వరకు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ఉన్నందున ప్రజల సౌకర్యార్థం ఈ ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఈ రోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణా జిల్లా ప్రజాపరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆయన ప్రత్యేక అధికారిగా విధులు చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాజ్యాంగబద్దమైన సంస్థగా ప్రజాపరిషత్కున్న బాధ్యతలను ప్రజా ప్రయోజనాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో బుడమేరు వరద పరిస్థితిని గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము అధికారులతో కలిసి ఈ రోజు పరిశీలించారు. పుట్టగుంట వంతెన వద్ద బుడమేరులోకి వస్తున్న వరద నీటి వివరాలను అధికారులు ఎమ్మెల్యేకు వరద ప్రవాహానికి అడ్డుగా ఉన్న గుర్రపు డెక్కను తొలగించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

0: భక్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మై జ్యోతి. అండ్ 1:03:39 లో ఉంది వీబీ క్లాక్. ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. నేటి కంప్యూటర్ యుగంలో సైకిల్ నుంచి అంతరిక్షయానం వరకు మహిళలు ఎన్నో రంగాల్లో తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు కదా. దేశం ప్రగతి వైపు సాగుతున్న ఈ టైంలో దాదాపు పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. సాధించాలనే తపన ఉంటే ఏది అసాధ్యం కాదు అని ప్రూవ్ చేస్తున్నారు కూడా. మరి ధీరాలో మాట్లాడుకుందాం మహిళలకు సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. రైట్ నౌ మీ కోసం మనశంకర వరప్రసాద్ గారు చిత్ర నుంచి భీమ్స్ మధుప్రియ కలిసి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ సాంగ్ విన్నారు కదా. 1 hour 8 minutes 14 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం ధీరాలో. అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్న మహిళలు ట్రాన్స్పోర్ట్ విషయంలో కొంతమంది కొంత వెనుక ఉన్నారని ఇప్పటి వరకు అనుకుంటున్నాం. ఎందుకంటే రవాణాకు సంబంధించిన పనులు కొంత కష్టంగా ఉంటాయని భావించి కొంతమంది ఆ వైపుకి దృష్టి పెట్టరు. దాదాపు అది మగవాళ్ల పని అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే అందరూ అవునా నిజమా అని ఆశ్చర్యపోతారంతే. తెలుసుకుందాం ఆ విషయం ఏంటో. బిఫోర్ దట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శ్రేయ ఘోషాల్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఫ్రమ్ ద మూవీ యజ్ఞం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: 1:20 కావస్తోంది ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2,619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక వార్తల వివరాలు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యాన పంటలపై తక్షణమే క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టం, తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై

వ్యవసాయ ఉద్యాన పశుసంవర్దక మత్స్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టాల వివరాల నమోదు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు రైతులకు అందుబాటులో ఉండి పంటల రక్షణకు అవసరమైన సాంకేతిక

0: అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాల్లో ల్యాబ్ సేవలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రజలకు వారి ప్రాంతాల్లోనే అవసరమైన వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలు అందించేందుకు సంచార ఆరోగ్య రథాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: ఈ మొబైల్ మెడికల్ యూనిట్లని ఇవాళ అత్యాధునిక ఆసుపత్రులాగా మార్చడం జరిగింది. ఇవాళ అత్యాధునిక బ్లడ్ గ్రూపింగ్ తో కలిపి 42 రకాల పరీక్షల్ని నిర్వహించడానికి ఫుల్లీ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్ తో గ్రామాలకు వెళ్లడం జరుగుతుంది. ప్రతి కుటుంబం తలుపు దగ్గరికి వెళ్లి 3,000 నుంచి 5,000 రూపాయలు విలువ చేసే అనేక రకాల పరీక్షల్ని ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. 48 గంటల లోపల ఏ గ్రామంలో ఎక్కడ పరీక్షలు నిర్వహించినా ఈ ఆభా రిజిస్ట్రేషన్ కారణంగా ఆ వ్యక్తి ఎవరైతే పరీక్షలు చేసుకున్నారో వారికి ఒక వాట్సాప్ రావడం, దాంట్లో పరీక్ష ఫలితాలను కూడా పంపడం జరుగుతుంది.
0: పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుండాలని రాష్ట రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీసు శిక్షణా కేంద్రంలో ఈరోజు జరిగిన ప్యాసింగ్ అవుట్ పరేడ్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు పోలీసు ఉద్యోగాన్ని బాధ్యతగా భావించి ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఖరీఫ్ పంట ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2,619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక కార్యశాలలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఖరీఫ్లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పంట కళాల వద్ద నుంచే ధాన్యం సేకరణ రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం 1967 టోల్ ఫ్రీ నంబర్తో పాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఎగువన ఒడిశా నుంచి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గొట్ట బ్యారేజ్ నారాయణపురం ఆనకట్ల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకోవాలని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తయారీ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. మేక్ ఇన్ ఇండియా 2.0 కింద ప్రస్తుతం 15 తయారీ, 12 సేవా రంగాలు కలిపి మొత్తం 27 రంగాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. ఇదే సమయంలో దేశీయ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్ల రూపాయలకు పెరిగింది. తయారీ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు దేశీయ నైపుణ్యాలు, ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: చిప్ సే షిప్ తక్ భారత్ మే బనానా చాహతే హై. ఆప్ సభీ జాన్తే హై, ఆజ్ సర్కార్ మేక్ ఇన్ ఇండియా పర్, మ్యానుఫ్యాక్చరింగ్ పర్ కితనా బల్ దే రహీ హై. ఔర్ ఇస్సే లియే ఆప్కీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కే లియే హమ్ లగాతార్ కామ్ కర్ రహే హై. వ్యాపార్ కారోబార్ మే హోనే వాలీ జిన్ ఛోటీ ఛోటీ గల్తియో పర్ ఆప్కే ఖిలాఫ్ కేస్ హోతా థా.
0: కృష్ణా జిల్లా ముక్త్యాల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 168 కిలోమీటర్ల మేర జలమార్గం నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసిందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, విజయవాడ అమరావతి మీదుగా సుమారు 1,700 కోట్ల రూపాయలతో కూడిన ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ అంతర్గత జలమార్గాల అథారిటీ ప్రతిపాదించిందని చెప్పారు. ఈ జలమార్గం అందుబాటులోకి వస్తే ఏటా

50 లక్షల టన్నుల మేర సరుకు రవాణా రోడ్డు మార్గం నుంచి జలమార్గానికి మళ్లే అవకాశముందని, సుమారు 15,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కార్గో రవాణా సేవలు మరింత సులభతరం కానున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రైతు సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన కిసాన్ మేళా 2026లో భాగంగా రైతులు శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్దతులపై రైతు సేవా కేంద్రాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేసి అధిక రాబడి పొందే జొన్న, సజ్జ, మినుము, పెసర, కొర్రలు, రాగులు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులు దృష్టి సారించాలని మంత్రి కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ సాయంకాలం వరకు పంపవచ్చు. దేశంలోని పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అంత్యోదయ దివస్ నిర్వహిస్తోంది. సమాజంలోని అణగారిన బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన అంత్యోదయ దివస్ నిర్వహిస్తున్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1916వ సంవత్సరం సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని ఫరేహ్ పట్టణం సమీపంలోని చంద్రభాన్ గ్రామంలో జన్మించారు. సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకున్న ఆయన ఆలోచనలను స్మరించుకుంటూ ఈ అంత్యోదయ దివస్ ను ఈ రోజు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. 1:31:20 లో ఉంది విబి క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం. డైలీ రొటీన్ లైఫ్ లో టూ వీలర్స్ అలాగే కార్స్ నడుపుతున్న మహిళల్ని మనం చూస్తూ ఉంటాం కదా. ఆల్మోస్ట్ అందరూ కూడా టూ వీలర్స్ నడిపేస్తున్నారు అండ్ అలాగే కారు కూడా నడిపే వాళ్ళు ఉన్నారు. ఇక కంఫర్ట్ విషయానికి వస్తే నవడేస్ అందరూ కూడా వారి వారి ఇష్టాలను బట్టి సౌకర్యవంతంగా ఉండే డ్రెస్సింగ్ స్టైల్ కి మారుతున్నారు. అయితే కంఫర్ట్ విషయానికి వస్తే కొందరికి చీరలు, మరికొందరికి చుడీదార్లు, ఇంకొందరికి జీన్స్.

ఎన్ని ఫ్యాషన్ డ్రెస్లు ఉన్నా కూడా, ఎంత వెస్టర్న్ గా రెడీ అయినా కూడా, చీరకట్టులో ఉన్న అందం, కంఫర్ట్ దేనిలోనూ రావు అనేది వాస్తవం. వయసు అనేది ఒక అంకె మాత్రమే. అయినా కూడా వాళ్లకు ఏది వేసుకుంటే బాగుంటుంది అని తెలుసుకుని వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్ కి ఇంపార్టెన్స్ ఇస్తే చూసేవాళ్లకు కూడా ముచ్చటగా ఉంటుంది. మనకి సూట్ అవ్వని వాటి జోలికి వెళ్లడం ఎందుకు చెప్పండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, చీర కట్టుకుంటే పెద్దవాళ్ళు అనుకుంటారేమో అని. డ్రెస్ వేసుకున్నంత మాత్రాన చిన్నవాళ్లు కాదు కదా, లేని అందం రాదు కదా. అలా అని వేసుకునే డ్రెస్ ని బట్టి వాళ్ల వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయకూడదు. మనకి ఏది సూట్ అవుతుందో, ఎందులో చక్కగా మన సంప్రదాయానికి తగ్గట్టు చూడముచ్చటగా ఉంటామో అది వేసుకుంటే బాగుంటుంది. అసలు ట్రాన్స్పోర్ట్ విషయం నుంచి మన డ్రెస్సింగ్ స్టైల్ వరకు వెళ్లిపోయావేంటి జో అనుకుంటున్నారు కదా, అక్కడికే వచ్చేస్తున్నాను. దాని గురించి మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ చంద్రముఖి చిత్రం నుంచి విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్ లో యదు బాలకృష్ణ సుజాత పాడినటువంటి వెన్నెల కంటి గీతం వస్తోంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వాట్ ఏ వండర్ఫుల్ సాంగ్ కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే ఈ పాట వింటూ ఉంటే అలా మైమర్చిపోతాం అండ్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాధనా సర్గం అద్భుతంగా పాడినటువంటి వెన్నెల వెన్నెల కంటి గీతం ఇది మజా చిత్రం నుంచి. వన్ అవర్ 43:27 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ధీరాలో ఉంది, మహిళల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ట్రాన్స్పోర్ట్ నుంచి డ్రెస్సింగ్ స్టైల్ వరకు వెళ్ళిపోయాం కదా. సో మరి అసలు విషయం ఏంటంటే ఈ రోజుల్లో మహిళలు ఆటోలు కూడా నడిపేస్తున్నారు. నింగి నేల ఎక్కడైనా సరే పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. మహిళలు బస్సు నడపడం అనేది చాలా రేర్ గా జరుగుతున్నప్పటికీ సంప్రదాయ చీరకట్టులో భయం లేకుండా అదరకుండా బెదరకుండా బస్సును నడపడం అనేది మామూలు విషయం కాదు కదా. నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. అమ్మాయిలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని ప్రూవ్ చేసిన విషయం ఇది. డ్రైవింగ్ అంటేనే అసలు ట్రాఫిక్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. టూ వీలర్ కార్ విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఉండాలి కదా, మరి లారీ బస్సు ఇలాంటి భారీ వాహనాల విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. అసలు అవి నడపాలంటే ఎంతో సాహసంతో కూడుకున్న విషయం కదా. అయితే ఒక మహిళ చాలా ఈజీగా చక్కగా సీట్ బెల్ట్ పెట్టుకుని మరీ వోల్వో బస్ నడిపిస్తుంది. అది కూడా మన భారతీయ సంస్కృతిని సమర్థిస్తూ ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా వరకు కూడా ఈ బస్సును డ్రైవ్ చేసేసింది. సోషల్ మీడియాలో ఈ విషయం అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది వెతికి పట్టుకోవాలంతే. చాలా మంది ఏమనుకుంటారంటే నేను చదువుకోలేదు, నేను ఇంకేదైనా సరే, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో అనుకుంటుంటారు నాకు ఇది కాదేమో, నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో. కానీ ప్రతి ఒక్కరికి దేవుడు ఒక టాలెంట్ అనేది ఇచ్చేస్తాడు, అది అలా ఉంటుందన్నమాట. బట్ కానీ దాన్ని మనం వెతికి పట్టుకుని కరెక్ట్ వేలో పెట్టుకుంటే సక్సెస్ సాధించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోవన్నమాట. అది ధీరా. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. అతడు మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: వెదర్ అప్డేట్ తెలుసుకుందాం. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాలలో ఈ రోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ ఆకస్మిక వరద

0: వర్షాలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. వెదర్ అప్డేట్ విన్నారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: వేణ వేణువైన సరిగమ విన్నావా?
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
3: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.

0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సండే సండే ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

పెద్ద మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వినారు కదా, ఏఆర్ రెహమాన్ గారు అద్భుతంగా పాడినటువంటి పాట. మరి 2 hours 39 minutes 41 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ కి అందరూ రెడీగా ఉన్నారు కదా.

0: సో మరి చాలా మెసేజెస్ అయితే అలా అలా వెయిట్ చేసేస్తూ ఉన్నాయి. చూద్దాం, అన్ని కూడా చూద్దాం, అందరి మెసేజెస్ చూద్దాం. బట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి ఇచ్చేస్తాను నేను మీకు. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా, మరి ముఖ్యంగా పాజిటివ్ గా, గుర్తుంది కదా, పాజిటివ్ గా ఆన్సర్ చేయండి 8662488114 ఈ నంబర్ కి. మరి సంధ్య సంధ్యలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రేమించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు చాలు భాను, పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి. ఈ విషయం తెలియక నేను ఒక పొరపాటు చేశాను. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. మళ్లీ నేను ఇంకో పొరపాటు చేసి ఈ కుటుంబాన్ని బాధ పెట్టలేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్తారు ఒక హీరో, హ్యాండ్సమ్ హీరో. ఎవరా హీరో ఏంటా సినిమా గెస్ట్ చేయండి 8662488114 ఈ నంబర్ కి ఆన్సర్ ని, మీ పేరుని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం అత్తారింటికి దారేది చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. డిఎస్పీ పాడినటువంటి పాట, డిఎస్పీ మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట ఫ్రమ్ ద మూవీ అత్తారింటికి దారేది. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టి

అవర్స్ 46 మినిట్స్ 59 సెకండ్స్ లో ఉంది. విబి క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి సినిమాకి సంబంధించిన ప్రశ్న అయితే ఒకటి అడిగేశాను, ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ప్రేమించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు చాలు భాను, పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి. ఈ విషయం తెలియక నేను ఒక పొరపాటు చేశాను. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. మళ్లీ నేను ఇంకో తప్పు చేయను, ఈ కుటుంబాన్ని బాధ పెట్టలేను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పిన హీరో ఎవరు, ఏంటా సినిమా అని అడిగాను. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారండి.

సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే పాలెంపొలియా ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ ఈ రోజు సందడే సందడి మీరే డైరెక్షన్ లో సూపర్ గా ఉంటుందట, సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత భాస్కర్ పెడన్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ వాణి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. తిరుపతి దామినేడు నుండి కే ఉషారాణి కే భాస్కర్ రావు రైట్ ఆన్సర్. మేడం మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానేంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. యా ఎలా ఉన్నారు, 2 రోజుల నుంచి వర్షం అట పెడన్లో, సో సూపర్. అన్ని చోట్ల వర్షం పడుతుంది, వర్షాకాలంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, వర్షాలు పడుతున్నాయి అండ్ వరదలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా అందరూ కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. వెల్కమ్ టు సందడి సందడి అంటూ మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాలనీ నుండి మెసేజ్ చేశారు. ఫుల్ గా భోంచేశానండి, సో మరి ఆన్సర్ ఎక్కడ మీది. శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు వారం క్రితం పాడైనటువంటి మా రేడియో సెట్, దానంతట అదే వస్తుంది. ఈ రోజు తీరా చూస్తే మీరు షో చేస్తున్నారు, అదే మ్యాజిక్ అట. అబ్బాబ్బాబ్బా, ఎనీవే థ్యాంక్ యూ అండ్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి మేడం అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నమస్తే అంటూ సోమనాథం జనార్దనరావు తాడిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం సందడి సందడికి స్వాగతం అంటున్నారు, బట్ ఆన్సర్ లేదు. ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. మూసాపేట మహబూబ్ నగర్ నుండి నేను బాగున్నానండి. కృష్ణా జిల్లా కాజీ నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కూడా మెసేజ్ చేశారు. అండ్ జో వచ్చింది, జోష్ తెచ్చిందిట, ఎవరు, రమేష్ నాయుడు, ఓకే. అండ్ వెంకీ ఫ్రమ్ గోనెగండ్ల, ఓకే. ఇందాక మొబైల్ ఫోన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, మీకు తెలుసాలో దాని గురించి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఓకే, వాల్యూమ్ ఎక్కువగానే ఉంది, బట్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఎవరెవరు పంపించారు. సో చాలా మెసేజెస్ ఉన్నాయండి, ఇంకా ఇప్పటికీ మనం ఒక 15 మెసేజెస్ చూసాం, ఇంకా 45 మెసేజెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మెసేజ్ విజయ్ పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నేను ఇంకోసారి రిపీట్ చేసేసాను కూడా, నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అంటూ నాయుడుపేట నుండి నాగమణి మెసేజ్ చేశారు, ఓకే. అండ్ నెక్స్ట్ మహాలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి పవన్ కళ్యాణ్ అంటున్నారు, కాదు కదా, రాంగ్ ఆన్సర్. మిరియాల తిరుమలయ్య ఆండాలు పుట్టపాక నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోల నాగలక్ష్మి నందివెలుగు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్. హాయ్ అంటూ మునెమ్మ పెద్దపరియ విలేజ్ తిరుపతి జిల్లా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బాగున్నారా, యా నేను బాగున్నానండి. పులిపాటి వెంకటేష్ పులిపాటి సత్యవాణి లక్ష్మీకాంత్ రవ్వలి మహబూబ్నగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుబా ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు నంద్యాల డిస్ట్రిక్ట్. ప్రియమైన నీకు కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది, ఓకే. అండ్ శతమానం భవతి కూడా కాదండి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్తాండ్రో దామర్ల పెదమస్తాండ్రో రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ కలందమరనా, ఎక్కడి నుంచి అండి అది, ఊరి పేరు నాకు అర్థం కాలేదు, కానీ వెంకటేష్ మెసేజ్ చేశారు. సీను ఐరాల వీళ్ళందరూ కూడా, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. జోగారు సందడి సందడి చేస్తూ మీరు చెప్పే మంచి మంచి విషయాలు వింటూ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ, అయ్యో ఆ 2 మూవీస్ కూడా కాదు, అవారా 7 బార్జీ బృందావన్ కాలనీ కాదు. ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, వింటూ ఉండండి. అండ్ క్లూ కూడా ఇచ్చాను, హ్యాండ్సమ్ హీరో అని చెప్పని, మన్మధుడు, ఓకే. అండ్ రైట్ ఆన్సర్ దాసరిపాలెం గుంటూరు జిల్లా పోల్ శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే హాయ్ మేడం అంటూ గౌస్ మెసేజ్ చేశారు అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి, క్వశ్చన్ ప్లీజా, అయ్యా సెకండ్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి, ఓకేనా. సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ ఫ్రమ్ నెల్లూర్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్క అండ్ హనీ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ హాయ్ అంటూ వెంకటేష్ నువ్వు నాకు నచ్చావు కాదు కదా, బీవీ సుబ్బారావు గారు మార్కపూర్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్

హైదరాబాద్ గణేష్ వేదవతి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సూర్యవంశం వెంకటేష్ అంటున్నారు కాదు కదా. వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎర్రగూడూరు విలేజ్ నుండి నంద్యాల. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో మేడం అంటూ కుసుమ మెసేజ్ చేశారు అంబటి నగర్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుమని పెడన నుండి, మీ పేరు బాగుంది. అండ్ నెక్స్ట్ కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే మెలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు, నితిన్ కాదు అది రాంగ్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకలు శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ రాంగ్ ఆన్సర్ అండి, సుస్వాగతం పవన్ కళ్యాణ్ కాదు. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగా కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే ముసపేట్ నుండి నరేష్ రైట్ ఆన్సర్. అండ్ ప్రభాస్ మూవీ మిర్చి అంటూ మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్ అది స్వప్న. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుంచి సూరిబాబు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి ఎవరెవరు పంపించారు అంటే, హాయ్ అంటూ రాఘవేంద్ర వీరేష్ ఇబ్రహాంపురం కొట్టాల నుండి మెసేజ్ చేశారు. పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, రేడియోలో ఓకే సెట్ ప్రసారం ఆగుతూ వస్తుంది అంటే క్లైమేట్. ఓకే మేబీ డెఫినెట్ గా థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య మెసేజ్ చేశారు, మిర్చి అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ జోజీ అంటూ సంతోషం, ఎస్ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి పంపించారు. అండ్ అలాగే కృష్ణా జిల్లా కాజు నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వాతావరణం చల్లగా ఉంది మేడం వచ్చారంటే ప్రోగ్రామ్ అదో లెవెల్ అంటూ రామల్లకోట నుండి దుబాయ్ భాష అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ హాయ్ మా కాలేజ్ మేడం వాయిస్ లా ఉన్న జ్యోతి అక్క వచ్చింది సూపర్ అంటూ కడప వినయ్ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ నందికొట్కూరు నుండి దర్గయ్య మెసేజ్ చేశారు. అండ్ అలాగే సమాధానం అంటూ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ దేవసేన ఇప్పుడే రేడియో పెట్టారా మీరు? ఓకే సెకండ్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ రాజోలి నుండి బొరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ ఆహ్వానం ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుండి మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్. నారాయణపేట జిల్లా అరుణ మోహన్జీ దివ్యభాయ్ అజయ్ శృతి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి మెసేజ్ చేశారు, అయ్యో. నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి సుభాష్ని శ్రీ విష్ణు వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మేలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు, వెంకటేష్ అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ భానుప్రకాష్ నక్కి మీరాబాయ్ మోతిబాయ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అంజన్ దేశిరెడ్డి పల్లి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ పద్మాబాయ్ శ్రీవాణి జగదీష్ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ భరతి జమ్మలపాలెమ జమ్మిపాలెం అక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారనమాట. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవి, చాలా మెసేజెస్ ఉన్నాయి కదా. సో అది మ్యాటర్. ఇందుకే మనం రైట్ ఆన్సర్ ఏంటో చెప్పాలి కదా. సంతోష మూవీలో నాగార్జున చెప్తారండి ఎవరితోటి, శ్రేయతోటి.

ఇంకొక మెసేజ్ కూడా ఉంది, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుండా. ఓకే, మెసేజ్ చేశారనమాట. సో అది మేడం, మరి మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఒక సామెత అడుగుతాను. యాక్చువల్ గా ఈ సామెతని హాఫ్ నేను చెప్తాను, మిగతా హాఫ్ మీరు కంప్లీట్ చేయాలన్నమాట. ఆకలి వేస్తోంది అత్త అంటే ఏదో అన్నారట, ఆ ఏంటి అనేది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి 8662488114 ఈ నెంబర్ కి మీరు మెసేజ్ చేస్తూ ఉండండి.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ స్వర సందేశాలను 7801 ఖరీఫ్ పంట ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక కార్యశాలలో మంత్రి ఈ రోజు పాల్గొన్నారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాలలో ల్యాబ్ సేవలను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుండాలని రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీసు శిక్షణా కేంద్రంలో జరిగిన ప్యాసింగ్ అవుట్ పరేడ్లో ముఖ్య అతిథిగా ఆయన ఈ రోజు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలు అందజేశారు. రైతు సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన కిసాన్ మేళా 2026లో భాగంగా రైతులు శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. రాష్టంలోని 11 మున్సిపల్ కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలనను ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు ఎన్నికైన వారి పదవీకాలం పూర్తవడంతో ఈ ఏడాది మార్చి 18 నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. ఈ నెల 17తో ఆ గడువు పూర్తవడంతో మరో 6 నెలల పాటు లేదా ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు ఏర్పడే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించాలని మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యాన పంటలపై తక్షణమే క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టం, తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై వ్యవసాయ ఉద్యాన పశుసంవర్దక మత్స్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లా ముక్త్యాల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 108 కిలోమీటర్ల మేర జలమార్గం నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం ప్రతిపాదన సిద్దం చేసిందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ రోజు స్పందిస్తూ విజయవాడ అమరావతి మీదుగా సుమారు 1,700 కోట్ల రూపాయలతో కూడిన ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ అంతర్గత జలమార్గాల అథారిటీ ప్రతిపాదించిందని చెప్పారు.

0: exports have witnessed a manifold increase and there has been rapid progress in the semiconductor sector. Vice President C.P. Radhakrishnan has said, in an increasingly interconnected world, emerging challenges cannot be effectively addressed by nations working in isolation. Interacting with participants of the fourth edition of the International Strategic Engagement Program, INSTEP, at the Uparashtrapati Bhavan today, Mr. Radhakrishnan said the Indian ethos of Vasudhaiva Kutumbakam, one earth, one family, one future, reflects the collective well-being of people around the globe. The government has said 70,000 rural youth across states and union territories will be provided skill training from next month under the Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana 2.0. The Yojana is a centrally sponsored scheme providing placement-linked skill training to poor rural youth. The duration of the training varies from 3 months to 12 months. The Rural Development Ministry said all the 31 participating states and UTs have been allocated more than 9 lakh target under the scheme for a two-year period. Union Minister for Environment, Forest and Climate Change Bhupendra Yadav today launched the workshop on capacity enhancement for effective forest management project in New Delhi. On the occasion, he said the project holds significant potential for enhancing technical and field level capabilities in forest fire management, biodiversity conservation and climate action. External Affairs Minister Dr. S. Jayashankar, along with South African Foreign Minister Ronald Ramola and Brazilian Foreign Minister Mauro Vieira, has strongly condemned the Pahalgam terror attack and reaffirmed their commitment to zero tolerance for terrorism. The three ministers met under the IBSA Dialogue Forum at New York on the sidelines of UNGA yesterday and stressed their commitment to the UN Charter, international law and a stronger multilateral system. At the Asian Games, the Indian duo of Kamaljeet and Suruchi Singh won gold in the mixed team 10-meter air pistol event in Nagoya, Japan today. The pair shot 484.6 in the final to finish 6.6 points ahead of South Korea's Soo Hyun Hyung and Kyung Chu. And with that, we end this news bulletin.
1: Lakshmi Devi Rangaswamy, అవునా, ఇది రాంగ్. ఇలాంటి సామెత అయితే నేను వినలేదు. అండ్ నెక్స్ట్, సాయి శిరీష బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆర్ భాస్కర్ ఫ్రం పాండిచేరి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ దామర్ల చినిమస్థాన్రావు, దామర్ల పెదమస్థాన్రావు మంగళగిరి నుండి మెసేజ్ చేశారండి, రైట్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, అన్నం పెట్టమంటాడా అంట, బీవీ సుబ్బారావు మార్కాపూర్ నుండి. అది కాదు కదా సామెత. అండ్ నెక్స్ట్ మెసేజ్, సుమని మెసేజ్ చేశారు వీరభద్రాపురం పెడన్ నుండి, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. రాఘవేంద్ర ఇభరాంపురమా, ఓకే, అన్నం పెట్టమన్నట్ట, కాదు కదా. నిన్న నుండి శోభరాణి, రంగారావు, సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి. అండ్ రామలకోట నుండి దుబాయ్ భాష అబ్దుల్ మున్నార్, ముబీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ గుడి, రైట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు, ఎప్పుడు ఆ మాట అంటే, ఇప్పుడు ఆ మాట అంటే కోడళ్ళు దాన్ని దాంతోనే కొడతారట, సూపర్ అసలు. ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ చేశారు, ఎలా వస్తాయండి మీకు ఇలాంటి ఆలోచనలు. ఎస్ఎంఎస్ సర్దార్, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, మీ పేరు ఎక్కడండి, మీ పేరు పంపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది. మీనాక్షి, మీ పేరు పంపించాలి కదా. ఓకే, ఆన్సరు మీ పేరు అని చెప్తూనే ఉంటాను నేను. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసిరెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి, రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి దామినేడు నుండి ఉషా, రాణి, భాస్కర్ రావు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు, హాయ్ జ్యోతి గారు, ఈ రోజు నా అభిమాన గాయకుడు బాలుగారి వర్ధంతి సందర్భంగా బాలుగారికి నా ఘన నివాళి అంటూ. అసలు మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాట లేకుండా ఉండదు కదా మన ప్రోగ్రామ్స్ లో కానీ ఎక్కడా కూడా. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, రైట్ ఆన్సర్. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి డి అరుణ్ మోహన్ బాయ్, మోహన్ జీ.

యా బాయ్ అజయ్ వీళ్ళందరూ కూడా అత్త కోపం వచ్చిందట. అయ్యో, రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదయపాలెం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య, సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ రేణుక మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ ఏది? ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహవాను జైనుద్దీన్. నెక్స్ట్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీదేవి, శైలజ, వరలక్ష్మి, సువర్ణ, రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ వినయ్, విజయ్, తేజు, జ్యోతి, రాకింగ్ మధువ, ఏంటవి ఈ పేర్లేంటో నాకు అర్థం కాలేదు, కానీ మొత్తానికి ఆన్సర్ అయితే వచ్చింది. మీ పేరు విజయవాడ నుండి వినయ్య. ఓకే. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ముసాపేట్ నుండి నరేష్, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి జమ్మపాలెం నుండా, ఓకే, భారతి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంతకల్ నుండి రేణుక మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ లేదు. ఓకే. గడ్డం అంకయ్య, బండారుపల్లి, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మేకలోళ్ళ ఇంటికి వెళ్ళమన్నారంట ఆకలి వేస్తే. అయ్యా, ఇలాంటి సామెత కూడా ఉందా? నాయుడుపేట నుండి నాగమణి మెసేజ్ చేశారు, సూపరు. అండ్ నెక్స్ట్ మెసేజ్ దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, ఇనమడుగు నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కే పెదనరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నంపేటను అంట. నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి, ఈ రోజుల్లో రోలు రోకళ్ళు ఎక్కడున్నాయి? ఆ సామెత చెబితే రోకలి అంటే ఏంటి అత్తా అని అడిగే రోజులు ఇవంట. ఎగ్జాక్ట్లీ కదా, ఎక్కడ చూసినా కూడా ఈ మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి రోకళ్ళు రోళ్ళు కనిపించే ఇది లేదనమాట. సో అది మ్యాటర్. ఇందుకీ ప్రశ్న ఏంటి, నేను అడిగింది సామెత అడిగాను కదా, ఆకలి వేస్తోంది అత్త అంటే రోకలి మింగవే కోడలా అందట. సో అదన్నమాట మ్యాటర్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా?

సో హెల్దీ ఐటమ్స్ లో మనం తీసుకునే ఫుడ్ లో హెల్దీగా ఉండాలి అంటే మనకి ప్రోటీన్ గురించి మాట్లాడుకుంటాము, మన బాడీకి కావాల్సినటువంటి పోషకాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా సార్లు చెప్పుకున్నాం కదా ఫిష్ అనేది చాలా మంచిది మన హెల్త్ కి అని చెప్పని. సో చాలా మంది ఫిష్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారని రకరకాల ఫిష్ లు కూడా తింటూ ఉంటారు. బట్ అయితే ఈ ఫిష్ లో కూడా కొంచెం డేంజరస్, అంటే మోస్ట్ డేంజరస్ ఫిష్ ఒకటి ఉంది, అత్యంత విషపూరితమైన చేప అనమాట. ఎస్, ఆ చేప ఏంటి అనేది గెస్ చేయండి. ఓకేనా? అత్యంత విషపూరితమైన చేప, మోస్ట్ డేంజరస్ ఫిష్, గెస్ చేసి 8662488114 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించేసేయండి. రైట్ నో మీకోసం అడవి దొంగ చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది. చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

సో వర్షాలు పడుతుంటే ఆనందంగానే ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. సో చాలా రోజుల నుంచి, ఐ మీన్ 3 రోజుల నుంచి కంటిన్యూస్గా అయితే వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కోసం తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మరి వర్షపు నీరు నిలిచిన ప్లేసెస్ లోకి, మ్యాన్ హోల్స్ దగ్గరికి పిల్లల్ని అస్సలు వెళ్ళనివ్వకండి. వర్షపు నీటిలో ఆడుకోవడానికి పిల్లలు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోండి, ఓకేనా. అలాగే కాలువలు, డ్రెయిన్లు, ఫ్లోటింగ్ వాటర్కి దగ్గరగా పిల్లలు పెద్దలు వెళ్లటం అత్యంత ప్రమాదకరం. సో రోడ్లపై నీరు ప్రవహిస్తున్నప్పుడు, ఇన్ కేస్ బండి మీద గనక 2 వీలర్స్ మీద మీ పిల్లల్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, ఇంకా విద్యుత్ పరికరాలకు పిల్లల్ని దూరంగా ఉంచండి. తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపిస్తే వాటిని తాకకుండా వెంటనే సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ అందించండి. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వెబ్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఇంకొక విషయం ఏంటంటే, మీ ఇంటి పరిసరాల్లో అస్సలు నీరు అనేది నిలువ ఉండకుండా జాగ్రత్త తీసుకోండి, అలాగేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉంటారు, అలా పాడేయకండి. ఈ వర్షాలు వరదల కారణంగా దోమలు పెరిగే అవకాశం కూడా ఉంది. మరి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. మరీ ముఖ్యంగా తాగే నీటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటి మాత్రమే తీసుకోండి. ఇంకా ఏంటంటే, కొంచెం ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, శిథిలావస్థలో ఉంటాయి, పాడైపోయి పాత బిల్డింగ్స్ ఉంటాయి కదా, వీటికి దూరంగా ఉండండి. అవి కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇంకా హెల్త్ ఇష్యూస్ గనక

ఏమైనా వస్తే మాత్రం ఇమ్మీడియట్ గా నియర్ బై ఉండేటువంటి అంటే సమీపంలో ఉన్నటువంటి ప్రజా ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. వర్షాలు తగ్గే వరకు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఇంట్లో పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా?

పెడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ అడవి దొంగలో పాట పడితే ఇక్కడ వర్షంలో డాన్స్ మామూలుగా లేదు అంటున్నారు. సూపర్ గా ఎంజాయ్ చేశారనమాట. అది మ్యాటర్. అది ఇప్పుడే చెప్పాను, వర్షం వాటర్ లో జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాను. నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, ఈ మధ్య దీని గురించి చదివా మేడం, చాలా అనుభవం ఉన్న షెఫ్ మాత్రమే దీన్ని వండుతారట. అయ్యో, అది అసలు విషపూరితమైన చేప అంటే అది దాన్ని స్టింగ్స్ ఉంటాయి కదా, చాలా షార్ప్గా ఉంటాయట. అది కొట్టిందంటే అసలు గుచ్చిందంటే అలా పాయిజనస్ అనమాట, బాడీ అంతా కూడా పాయిజన్ అవుతుంది. సో అది మ్యాటర్. ఇంతకీ ఆ ఫిష్ పేరు మీరు పంపించింది, అందరూ కూడా పఫర్. ఓకే, పఫర్ ఫిష్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. సో మనకైతే ఇంకా ఒక 60 మెసేజెస్ దాకా ఉన్నాయి. ఇప్పుడు నేను చూసినవి కాకుండా అవి కూడా నేను చదివేస్తాను. బట్ బిఫోర్ దట్ ఆన్సర్ ఏంటి అంటే, రాళ్లల్లో కలిసిపోయినట్టుగా ఉంటుందన్నమాట ఈ చేప, స్టోన్ ఫిష్ చెప్పాను కదా, పఫర్. సో అది మ్యాటర్. చూద్దాం ఇంకా ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట నుండి నరేష్, కొరమేం చేప కాదండి, కొరమేం చక్కగా తింటాం, టేస్టీగా ఉంటుంది. మీరు అలా అంటే రేపు పొద్దున్న అది వండుకునే వాళ్ళు భయపడతారు, అది కాదు. హైదరాబాద్ నుండి బాలరంగ అంజలి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. రమానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్, ఇటువంటి పాటలు వినిపిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాజోల నుండి జయన్న రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుండి కరుణ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాష్ని వీళ్ళందరూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ సాయి కుమార్ అయోధ్య నగర్ విజయవాడ నుండి రాంగ్ ఆన్సర్. దేవసేన మెసేజ్ చేశారు తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ గ్రేట్ వైట్ షార్క్ కాదు కదా, తర్వాత పంపించింది రైట్ ఆన్సరే. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. రమాదేవి ఇసుకపల్లి నుండి ఓకే కాదు. కౌస్తుబా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. కనకరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసింహ శివగంగ కూడా రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి రంగారావు ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి గారు, తిరుపతికి వస్తే మా ఇంటికి రండి. తిరుపతి దామినేడు నుండి కే ఉషారాణి భాస్కర్ రావు రైట్ ఆన్సర్ పంపించారు. ఎనీవే, దర్శనానికి వచ్చినప్పుడు రావాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి తను పిలిచినందుకు. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, బుడగ చేప అంటున్నారు కాదు కదా. జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అంట, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌరీ తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఆచారిపేట విలేజ్ వీరమ్మ వరలక్ష్మి శ్రీదేవి మెసేజ్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. జిల్లా సేప అంటే ఏంటండి? ఓకే, రేణుక మెసేజ్ చేశారు. ఆదిత్య అనుదీప్తి కూడా మెసేజ్ చేశారు గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జానకిరామ్ ఉమా నందికమ్మ నుండి రైట్ ఆన్సర్. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కలమందిలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తిజావల్లి కూడా రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని నుండి రైట్ ఆన్సర్. అండ్ గుండుపేట విలేజ్ వినయ్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, నాకు తెలుసు జోజీ వాన పాట వినిపిస్తారని అంట. ఆన్సర్ విషయానికి వస్తే రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అత్యంత శక్తివంతమైన టెట్రోడోటాక్సిన్ అనే విషపూరితమైన చేప అంటూ మెసేజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ అనంతపురం నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ రామలకోట నుండి దుబాయ్ బాషా ముబీన్ బేగం అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్తానరావు దామర్ల పెదమస్తానరావు రైట్ ఆన్సర్. అండ్ వరప్రసాద్ గౌడ్ ఎర్రగూడూరు నుండి మెసేజ్ చేశారు నంద్యాల డిస్టిక్ రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి నవ్య అక్షయ విరాట్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్
కలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి మధుప్రసాద్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారు

నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి. హాయ్ అన్నారు, ఆన్సర్ ఏది? ఓకే, ఆంజనేయులు ఫ్రమ్ ఉప్పర్పల్లి నారాయణపేట, రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖీశ్వర్ కూడా మెసేజ్ చేశారు, బట్ అది కాదండి. డాక్టర్ రామకృష్ణ ఫ్రమ్ సునీత ఫ్రమ్ రాజువల్ నుండి, రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ ఇటువంటి పాటలు వినిపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది అంటున్నారు ఎవరు, రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ రాఘవేంద్ర ఈభరాంపురం నుండి మెసేజ్ చేశారు, కుసుమ అంబటి నగర్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుండి తిమ్మింగలం అంటున్నారు, కాదు కదా, రాంగ్ ఆన్సర్. మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉట్కూర్ నారాయణపేట జిల్లా డి అరుణ్ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి, రైట్ ఆన్సర్. పెడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఓకే, మంగినపూడి బీచ్ 63 అడుగుల వినాయకుని నిమజ్జనం ఈ రోజేట. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ కె మురళీధరన్ చిత్తూరు, రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, మా అమ్మ పేరు కూడా జ్యోతినే అండి, అలాగే మా నానమ్మ అనసూయకి హాయ్ చెప్పండి అంటున్నారు. మీ అమ్మగారు జ్యోతి గారికి, మీ నానమ్మ అనసూయ గారికి హాయ్, ఓకేనా? అండ్ నెక్స్ట్ ముసపేట నుండి నరేష్ రోజా, రవ్వా చేప కాదండి. మీరు రాంగ్ ఆన్సర్ పెట్టి ఒక్కొక్క ప్రశ్నకి 4 మెసేజెస్ పంపిస్తారు, 4 రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, అందులో అన్ని పేర్లు చదవాలంటే కష్టం కదా. సో ఫ్యామిలీ మెంబర్స్ అని ఖచ్చితంగా చదువుతున్నాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ అనమాట. సో చాలా మంది అయితే రైట్ ఆన్సర్సే పంపించారు మనకి. స్టోన్ ఫిష్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, సో అత్యంత విషపూరితమైన చేప, మోస్ట్ డేంజరస్ ఫిష్ అనమాట ఇది. రాళ్లల్లో కలిసిపోయినట్టుగా ఉంటుంది ఈ స్టోన్ ఫిష్ అనేది, పఫర్ ఫిష్. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. నెక్స్ట్ 4th క్వశ్చన్కి వెళ్ళిపోదాం, గెట్ రెడీ. మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి ఎవరు? ఓకేనా, మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి పేరు ఏంటి అనేది గెస్ చేయండి. ఓకేనా, 8662488114 ఈ నెంబర్కి మీ పేరును అలా పంపించేస్తూ ఉండండి. రైట్ నౌ మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది, భీమ్స్ ప్రణవి పాడినటువంటి పాట. ఈ పాటను వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లెల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెద్ద

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 3 hours 36 minutes 54 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి పేరు ఏంటి అని అడిగాను. సో తల్లి ఎవరు అన్నది ప్రశ్న అనమాట. సో రైట్ ఆన్సర్స్ చూద్దాం. చాలా మెసేజెస్ అయితే మనకు వచ్చేసినాయి, 60+ అనమాట. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అలాగే పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. విజయవాడ నుండి కరుణ రాంగ్ ఆన్సర్. హైదరాబాద్ బాలరంగ అంజలి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. టెల్ హై టు నవ్య అంట, హూస్ దిస్? ఓకే, ఫ్రమ్ హైదరాబాద్ అన్నారు, నేమ్స్ అన్నారు, నేమ్స్ లేవు ఇక్కడ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి కె ఉషారాణి, కె భాస్కర్ రావు రైట్ ఆన్సర్. పాలెంపల్లి యాళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిని రాంగ్ ఆన్సర్. విచిత్ర వీరుడా, ఓకే. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావలి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సత్యభార్గవి తాడిపతి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్

దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా రైట్ ఆన్సర్. తులసి మౌనిక జయంత్ నందికొట్కూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. ధృతరాష్ట్రం తల్లి పేరు అంటూ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుండి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. దామర్ల చినమస్తానరావు దామర్ల పెదమస్తానరావు రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం పురాణాల ప్రకారం అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఎరమిల సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ తెలంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. కాశీరాజు కుమార్తె ఎస్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాలనీ నుండి రైట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బెన కొమరం భీమ్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. పెడెన రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగ రైట్ ఆన్సర్. ఎల్లప్ప యాదవ్ రాయచూర్ నుండి రైట్ ఆన్సర్. అంబిక కే మురళీధరన్ చిత్తూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీనగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ కూడా రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూలు బాలాజీనగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఆంజనేయులు ఫ్రమ్ ఉప్పర్పల్లి నారాయణపేట రైట్ ఆన్సర్. అండ్ రాజమ్మ ఫ్రమ్ కామిరెడ్డి వారిపల్లె సోముల మండల్ అన్నమయ్య డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నల్లమ్మ పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మంచి సలహా ఇచ్చారు, మీ మాట పాటిస్తాము, జాగ్రత్తగా ఉంటాము, అందరికీ మెసేజ్లు కూడా ఇస్తాము అంటూ, అందుకే మీ ఫ్యాన్స్ ఎక్కువ అంట మీకు. సంక్రాంతికి వస్తున్నాం, సినిమా పాట విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. రామలకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు విత్ రైట్ ఆన్సర్. సో ఇందాక మనం వర్షం వరదలు వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాం కదా, సో అదనమాట దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఎన్ వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ మెంబర్స్ రాజేశ్వరమ్మ వాళ్ళ సన్స్ అందరూ కూడా మెసేజ్ చేశారనమాట. అమర్ శివ ఓకే రైట్ ఆన్సర్. జూటూరు నంద్యాల డిస్టిక్ట్ నుండి ఎర్రగూడూరుట ఓకే. ఆ తర్వాత మెసేజ్ జ్యోత్స్న మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అభయ మోండ్రాయి గ్రామం అనుమల మోహన్ సుభద్ర మెసేజ్ చేశారు. అండ్ పెడన్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. బట్ మీ పేరేదండి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ అయితే పంపించారు మీ పేరు ఓకే. అండ్ శిఖండి అయ్యి భీష్ముడా, నో నో రాంగ్ ఆన్సర్, మరణానికి కారణమయ్యిందట ఏంటో ఇంతకీ. ఓకే రైట్ ఆన్సర్ అయితే పంపించారు శ్రీనివాస్ గన్నవరం తిరుపతి, శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజారావు పత్తికొండ గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు, గుడ్ ఈవినింగ్ అండి. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రాఘవేంద్ర ఇబ్రహాంపురం రైట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం పెద్ద నరసింహ పద్మాబాయ్ శ్రీవాణి జగదీష్ శివరాణి కూడా రైట్ ఆన్సర్. అండ్ రాంగ్ ఆన్సర్ అండి గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ వాణి. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చిరంజీవి తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. విజయ్ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ సౌధామిని వసుంధర పద్మావతి ఇనుమడుగు నుండి ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వీరా కనకారావు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఓకే మీరు అలా మెసేజ్ చేస్తున్నారనమాట అన్ని కలిపేసి కామాలు పాజులు లేకుండా. మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. ఓకే ఆన్సర్ లేదు బట్ ఆన్సర్ తెలిస్తేనే పంపించండి. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్. అండ్ నల్లపనేని రామేషు నాయుడు నెల్లూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్.

మస్తాన్ భాష అట. ఓకే, ఊట్కూర్ నారాయణపేట జిల్లా, డి అరుణ మోహన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు వసుంధర అంటూ. కాదండి, ఇందుకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే అంబిక రైట్ ఆన్సర్ అనమాట. మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి పేరు అంబిక ఇస్ ద రైట్ ఆన్సర్.

సో ఫైనల్ గా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ నౌ డేస్ టూ వీలర్ తీసిన ప్రతి ఒక్కళ్ళకి అనమాట. హెల్మెట్, HELMET, హెల్మెట్ తెలుసు కదా. ఈ హెల్మెట్ అర్థం ఏంటి అసలు, దాని అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటి, హెల్మెట్ అంటే ఏంటి అసలు. సో తెలుగులో ఏమంటారు, వీటిలో మీకు ఏ ప్రశ్నకి ఆన్సర్ తెలుసో ఆ ఆన్సర్ని పంపించండి. ఓకేనా, హెల్మెట్ని ఎంత సీరియస్ గా చాలా మంది యూజ్ చేస్తున్నారు అనే విషయం గురించి తెలుసుకుందామని నేను ఈ ప్రశ్న వేశాను. సో హెల్మెట్ అర్థం ఏంటి, అసలు ఆ హెల్మెట్ అంటే ఏంటి తెలుగులో ఏమంటారు, ప్లస్ దాన్ని మనం అసలు ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి. సో అది మ్యాటర్ అనమాట. ఫైనల్ క్వశ్చన్ ఇచ్చేశాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ని గెస్ చేస్తూ ఉండండి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఘరానమ్మగుడి చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ వచ్చేస్తుంది, మనో చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

0: சக்தி எஃப்எம் 101.3.
1: வீண வேணு வைன சரிகம வின்னாவா.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై
4: త్రీ అవర్స్ 50 మినిట్స్ 44 సెకండ్స్ లో ఉంది విబి గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో ఫైనల్ గా ఒక ప్రశ్న అయితే ఇచ్చాను, ఎవరెవరు మెసేజ్ చేశారో చూద్దాం. హెల్మెట్ కి సంబంధించిన ప్రశ్న కదా. పెట్టిన జోగానందరావు కాలనీ అప్పల రాజు మెసేజ్ చేశారు, ఎస్ రైట్ ఆన్సర్, బట్ హెల్మెట్ ని తెలుగులో ఏమంటారు అనే దానికి పంపించారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ తలను రక్షించుకోవడానికి వాడే ఒక రకమైన పరికరం, ఎస్ శిరస్రాణం. శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. అండ్ అలాగే మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రమాద హెచ్చరిక అట, ఎలాగో హౌ. హైదరాబాద్ నుండి బాలరంగ అంజలి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ తిరుపతి నుండి దేవసేన, రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. తలకు గాయాలు కాకుండా రక్షించుకోవడానికి పెట్టుకునేటువంటి ఒక రక్షణ కవచం అని మెసేజ్ చేశారనమాట. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుండి కరుణ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే రాజోల్ నుండి జయన్న కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాఘవేంద్ర, ఇభరాంపురం, ఫిరానా, రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి సాయి శిరీష, రైట్ ఆన్సర్. తలకు రక్షణ ఇచ్చే కవచం హెల్మెట్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శిరస్త్రాడమా, ఓకే, పేరు ఎక్కడుంది మీది, గౌస్ అనంతపురం నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా బుచిరెడ్డిపాలెం నుండి షేక్ తబలా మస్తాన్ బాషా మెసేజ్ చేశారు. ధర్మవరం బాలాజీనగర్ మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ్, ఈశ్వర్ కూడా మెసేజ్ చేశారు. తలకు హెల్మెట్ అనేది ఒక రక్షణ కవచం అని అనమాట. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే హైదరాబాద్ నుండి అక్షయ, విరాట్, నవ్య కూడా రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఆచార్య, చిరంజీవి, రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి అదే మెసేజ్ చేశారు. అండ్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్, వలి, ఫాతిమా రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు, దొరవారి సత్రం తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. తలను ప్రమాదాల నుండి కాపాడే ఒక గట్టి పదార్థంతో తయారు చేసిన టోపీ అట. పాలెంపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ రక్షణ కవచం అంటూ సుమని పెడన్ నుండి మెసేజ్ చేశారు. చల్లటి వాతావరణం, చిటపట చినుకుల వానపాట, చా

చాలా మంచి పాటలు వేశారు. ఈ రోజు ప్రోగ్రామ్ సూపర్ హిట్ అంటూ రామళ్ళకోట నుండి దుబాయ్ బాషా మొబీన్ బేగం అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్ ప్రొటెక్టివ్ హెడ్ గియర్ అంట. వావ్. జ్యోతి గారు కాఫీ తాగినారా అంటూ తిరుపతి దామినేడు నుండి కే ఉషారని కే భాస్కర్ రావు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు రక్షణా కవచం అని. సో కాఫీలు టీలు ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు, ఎన్ని పడితే అన్ని తాగకూడదు, అది మ్యాటర్. హెల్త్ హెల్త్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ, హెల్త్ కాన్షియస్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు ఆ ప్రొటెక్టివ్ హార్డ్ హ్యాట్ సూపర్. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు ప్రమాదాల నుండి తలను రక్షించేది. వేదాంతం జానకి శ్రీనివాస్ రామ్ మచిలీపట్నం, తెలుగులో హెల్మెట్ అనగా శిరస్త్రాణం, తలకు ధరించే రక్షణ కవచం అని అర్థం. జో మీరు వస్తే ఎంత చక్కగా అందరి పాటలు వినొచ్చు, మీ వీలుని బట్టి సుమండి అంట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, తల కళ్ళు చెవులు నోరు పెదాలు పళ్ళు సూపర్ అసలు. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్. అండ్ హెడ్ గియర్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ ఆఫ్ మోటార్ సైక్లిస్ట్ ఎంజ్యూరింగ్ ట్రామా ప్రొటెక్షన్ అంట సూపర్. కే మురళీధరన్ మెడికల్ టెర్మినాలజీ అంతా వాడేశారు చిత్తూరు నుండి. అండ్ శిరస్త్రాణం మంగళగిరి నుండి దామర్ల చినిమస్థాన్ రావు, దామర్ల పెదమస్థాన్ రావు మెసేజ్ చేశారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు. ముఖ్యంగా టూ వీలర్ నడుపుతున్న వాళ్ళు తప్పకుండా ధరించవలసి ఉంటుంది అంటున్నారు, అంతే కదా. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ కూడా మెసేజ్ చేశారు. అలాగే తెలుగు అర్థం అంటూ ఎన్ వరప్రసాద్ గౌడ్ ఎర్రగూడూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు. శిరస్థానం నల్లమ్మ పాపినేయపాలెం నుండి. ఎంఎస్ దుర్గారావు రాధ యమున మన దగ్గరికి రాకుండా ఆపేదట యముణ్ణి. ఓకే సూపర్. యముణ్ణి మీ దగ్గరికి రాకుండా ఆపేదా, అది వెరీ నైస్. అండ్ జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. ప్రమాదాల సమయంలో తలకు గాయాలు కాకుండా కాపాడుకోవడానికి ధరించే ఒక గట్టి రక్షణ టోపీ అంటూ మెసేజ్ చేశారు. మండూరు నుండి లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఎప్పటిలాగానే ఈ రోజు కూడా సందడి సందడి ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయింది, మంచి ప్రశ్నలు రెండు వానపాటలతో బొమ్మ బ్లాక్ బస్టర్ దగ్గర వెళ్ళిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆకాశవాణిలో నిత్య చిరంజీవి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అంటూ మెసేజ్ చేశారు. అవునండి, రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఆన్సర్ ఏం పంపించారు అంటే తలగొడుగు తలకు రక్షణ అంటూ మెసేజ్ చేశారు. హెల్మెట్ అంటే తల రక్షణ కోసం ధరించే కవచం, రక్షణ టోపీ, శిరస్త్రాణం లేదా తల రక్షణ కవచం. ఫస్ట్ టైం ఈ రోజే నేను మీ సందడి సందడి ప్రోగ్రామ్ లో పాల్గొన్నాను. నా పేరు, మా ఊరు పేరు, జిల్లా పేరు చదివినందుకు చాలా థ్యాంక్స్ అండి, హ్యాపీగా ఉన్నాం అంటూ ఆంజనేయులు ఫ్రమ్ ఉప్పర్పల్లి నారాయణపేట జిల్లా నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. శిరస్రాణం మనకు తలకు ఎటువంటి దెబ్బ తగలకుండా ఉంచే రక్షణ కవచం అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు. సో ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. బట్ న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా. విజయ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర పాడినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం. ఈ గీతం వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ సాయంకాలం వరకు పంపవచ్చు. నవంబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ కార్యక్రమం చేపడతామని రాష్ట పౌర సంబంధాల శాఖ మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ రోజు ప్రారంభమైన వర్క్షాప్ లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. మేక్ ఇన్ ఇండియా 2.0 కింద ప్రస్తుతం 15 తయారీ 12 సేవా రంగాలు కలిపి మొత్తం 27 రంగాలపై దృష్టి సారిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా నాణ్యమైన ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అతి తక్కువ రేటుకు భూములిస్తున్నట్లు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిన్న జరిగిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 13వ వార్షిక సదస్సులో స్వర్ణాంధ్ర ఎట్ 2047 న్యూ గ్రోత్ ల్యాబొరేటరీ అన్న అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఎగువన ఒడిశా నుంచి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బౌదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గొట్ట బ్యారేజ్, నారాయణపురం ఆనకట్ల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను హోంమంత్రి వి అనిత ఆదేశించారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27వ తేదీ ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ రంగ, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు సాధారణ పనివేళల్లో పనిచేస్తాయని లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనున్న నేపథ్యంలో ఖాతాదారులు

ఆదివారం బ్యాంకుల సేవలను వినియోగించుకుని తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాగులు వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కుమాడ తుడుమురాయి వంతెనల మీద వరద పొంగి ప్రవహిస్తోంది. ఏజెన్సీలో చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. జీ మాడుగుల మండలం వీరం వెళ్లే వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. పాడేరు, జీ మాడుగుల, చింతపల్లి వెళ్లే మార్గాలు నిలిపివేసినట్లు అధికారులు తెలియజేశారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సందరి సందడి ప్రోగ్రామ్ లో కొన్ని మెసేజెస్ ఉన్నాయి కదా, అవి ఎవరెవరు పంపించారో చూద్దాం. ఈ రోజు మీ షోలో మీకు తెలుసా సందరి సందడి విన్నారట, అద్భుతంగా ఉన్నాయి అంటూ ధన్యవాదాలని మెసేజ్ చేశారు. మనందరి అభిమాన గాయకుడు బాలు గారికి ఘన నివాళి అంటూ వై వెంకటరెడ్డి గారు మెసేజ్ చేశారనమాట లక్కవరం నుండి. సో అది మ్యాటర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, ఇంకా మెసేజెస్ ఉన్నాయన్నాను కదా, ఇందాక ఒక 18-19 వరకు ఉన్నాయి. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు హెల్మెట్ గురించి, రైట్ ఆన్సర్. అలాగే నారాయణపేట జిల్లా నుండి అరుణ్ మోహన్ దివ్య అజయ్ శృతి కూడా మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఎస్ఆర్కి ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బెన, కొమరం భీమ్ డిస్టిక్ట్ ఇక్కడ నుండి శిరస్నానం, రైట్ ఆన్సర్. అండ్ అలాగే హెల్మెట్ అంటే తలకు గాయాలు కాకుండా రక్షించుకోవడానికి ధరించే ఒక రక్షణ కవచం అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సిద్ధాంతి మెసేజ్ చేశారు. అండ్ తర్వాత కర్నూలు నుండి వెంకటేష్ మెసేజ్ చేశారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. ఇంకో పేరు పెట్టొచ్చు ఏదంటే శిరస్సుకు రక్షణ కావచ్చు అట హెల్మెట్. ఓకే, వీర గనగారావు.

వీరభద్రాపురం నుండి మెసేజ్ చేశారు. అండ్ తల కవచం అంటూ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి. సిహెచ్ వేణు జయంపు గ్రామం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అలాగే శరత్ వల్లభనేని కానూర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. చిత్తూరు డిస్టిక్ నుండి హాయక్క అంటూ తలకు రక్షణ కవచం అంటారు అంటూ మెసేజ్ చేశారు. చక్కగా మీ పేరు పంపిస్తే బాగుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ సామెత ఆన్సర్ నేను చెప్పానండి, ఆకలిస్తుంది అత్త అంటే రోకలు మింగవి కొడలా అందట అనేది చెప్పాను నేను. ఓకే, మీరు వినలేదు. అండ్ నెక్స్ట్ శుభ సాయంత్రం అంటూ చక్కని పాటలు వినిపించారు, ధన్యవాదాలు అంటూ ఎఫ్ఎంఎస్ సర్దా తలరక్షణ అంటూ మెసేజ్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్ హై అంటూ. గడ్డం అంకయ్య వండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, ఆల్ సాంగ్స్ సూపర్ ఉన్నాయి, హెల్త్ గురించి చెప్పారు, రెయిన్ అది అన్నారు. ఓకే, అండ్ తలకాయ రక్షకుడు అడ్డ సాయి విజయవాడ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే వచ్చేసిందిగా నా ఫేవరెట్ సాంగ్ అంటూ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ. అండ్ హెల్మెట్ ని తెలుగులో శిరస్త్రాణం అంటారు, వాడుక మాత్రం తల టోపీ లేదా రక్షణ టోపీ అని కూడా అంటారు. ఓకే, ఎగ్జామ్ లో ఎలా రాయాలో కూడా పంపించేశారు. మంచిర్యాల నుండి చంద్రమొగిలి పద్మారాణి అక్షరకృప. మంగళగిరి నుండి యశోద. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఇంకా ఇంకా ముసాపేట మహబూబానగర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు నరేష్ రోజా, నీకు ఈ రోజు షో బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హెల్మెట్ అంటే అంటూ తలకు గాయాలకు తగలకుండా చూసుకోవడానికి అని సౌదామణి వసుంధర ఇనమడుగు నుండి మెసేజ్ చేశారు. కామర్తి శంకర్ రాజోల్ నుండి మెసేజ్ చేశారు. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ కూడా మెసేజ్ చేశారు. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవన్నమాట. యాక్చువల్గా హెల్మెట్ అనేది శిరస్త్రాణం అంటారు, తలతొన అంటారు, ఇవన్నీ అందరికీ తెలిసినవే. సో హెచ్ఈఎల్ఎంఈటి హెల్మెట్ అంటే హెడ్ ఇయర్స్ లిప్స్ మౌత్ ఐజ్ టీత్. టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెప్తారు కదా, ఇన్ కేస్ యాక్సిడెంటల్గా యాక్సిడెంట్ జరిగితే ఈ పార్ట్స్ అన్నీ కూడా. ఇప్పుడు నేను చెప్పాను కదా హెడ్ ఇయర్స్ లిప్స్ మౌత్ ఐజ్ టీత్, ఇవన్నీ కూడా సేఫ్గా ఉంటాయన్నమాట. అండ్ మరీ ముఖ్యంగా మన బ్రెయిన్కి రక్షణ కవచం ఈ హెల్మెట్. సో మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా హెల్మెట్ పెట్టుకోండి, తప్పనిసరిగా పెట్టుకొని టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా పెట్టుకోండి. ఓకేనా, ఇది మ్యాటర్. ఈరోజు సండే, సండే అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం. మరి ఈ రోజు హీరో స్పెషల్ వివిధ ఉంటుంది. అండ్ ఈ రోజు అయితే నేను మన బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా ఒకసారి అలా గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను. సో హీరో స్పెషల్ గా నాగార్జున నటించినటువంటి పాటలు అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ ఇవన్నీ కూడా. సో మీకోసం నేను ప్లే చేస్తూ ఉంటాను, వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి. అంతం మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇప్పుడు మీకోసం.

చైతన్య చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు, వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. హీరో స్పెషల్ గా నాగార్జున నటించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం. వినబోతున్న తర్వాత పాట గోవింద గోవింద చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

0: భక్తి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. హీరో స్పెషల్ గా నాగార్జున నటించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మనం వింటున్నాం. వినబోతున్న తర్వాతి పాట నేటి సిద్ధార్థ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం, లక్ష్మీకాంత్ ప్యారెల్ మ్యూజిక్ కంపోజ్.

రాబోయే చందమామ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్రాలు పెంచిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. వివిధ కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట నిర్ణయం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ గణేష్ పాత్ర గీతం. ఇది వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

మీరు ఇంతవరకు వివిధ కార్యక్రమం విన్నారు కదా. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. మరికొద్ది క్షణాల్లో వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ విత్ ఇస్ నాట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. అలసట అనేది విశ్రాంతి తీసుకున్నా కూడా తగ్గని ఒక అలుపు మరియు బడలిక. నిద్రలో ఆటంకాలు, ఆహారం లేదా రోజువారీ చర్యలలో మార్పులు, అనారోగ్యం, అధిక శ్రమ కారణంగా అలసట సంభవిస్తూ ఉంటుంది. అండ్ సాధారణంగా అది విశ్రాంతితో మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక తీవ్రమైన అలసట ఒక ఖచ్చితమైన కారణం లేకుండా సంభవిస్తుంది. 6 నెలల కంటే ఎక్కువగా కొనసాగుతుంది. మానసిక కలత కూడా తరచుగా అలసట లేదా దీర్ఘకాలిక అలసట వ్యాధితో ముడిపడి ఉంటుంది. దాని ప్రధాన సంబంధిత సంకేతాలు, లక్షణాలు ఏమిటి, ఇప్పుడు మనం వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో తెలుసుకుందాం. అలసట క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అంటారు. దీర్ఘకాలిక అలసట వ్యాధి లేదా మయాల్జిక్ ఎన్సెఫలోమయలైటిస్ ఇదొక ముఖ్యమైన లక్షణం వీటికి కలిగి ఉంటాయి. అవేంటంటే, అలసట సంభవించడానికి ముందు చేయగలిగిన రోజువారీ కార్యకలాపాలను చేపట్టే సామర్థ్యంలో గణనీయమైన తగ్గుదల, మయాల్జిక్ ఎన్సెఫలోమయలైటిస్ సంభవించడానికి ముందు చేసిన సాధారణ రోజువారీ కార్యకలాపాలు, తర్వాత తీవ్ర నీరసం, అలసట, విశ్రాంతి, నిద్ర తర్వాత కూడా అలసటకు ఉపశమనం లేకపోవడం, మానసిక శారీరక శ్రమ తర్వాత కొన్ని రోజుల పాటు ఉండే అలసట. ఇతర లక్షణాలు ఏమిటంటే, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి సమస్యలు, ఏకాగ్రత పెట్టడంలో కష్టం, భావోద్వేగ సున్నితత్వం పెరగడం, అంటే ఎమోషనల్ గా అవుతారు, యాంగ్జైటీ పెరుగుతుంది, పానిక్ అటాక్స్ తొందరగా వస్తాయి, మీ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది, అంటే నిద్ర క్రమాలు తారుమారు కావడం, అధిక నిద్ర, నిద్ర లేకపోవడం, నిద్రలో కలతలు, తలనొప్పి, మైకం, అస్పష్టమైన దృష్టి, అంటే కంటి చూపు కూడా సరిగ్గా కనపడదు, కండరాలు మరియు కీళ్ల నొప్పులు, శక్తి లేకపోవడం, జీర్ణక్రియలో సమస్యలు, ఫ్లూ వంటి లక్షణాలు, లింఫ్ నోడ్స్ లో నొప్పులు, అవి సున్నితంగా ఉండొచ్చు, సెన్సిటివ్ అయిపోతాయి. అలసటకు వివిధ కారణాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, రక్తహీనత, ఎనెమిక్ గా ఉండడం, దీర్ఘకాలిక నొప్పి, గర్భం, అంటువ్యాధులు, శస్త్రచికిత్స, థైరాయిడ్ సమస్యలు, క్షయవ్యాధి వంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్యం, క్యాన్సర్, నిరాశ, డిప్రెషన్ కూడా కారణాలు అవ్వచ్చు ఈ ఫెటిక్ కి. మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన, ఆహార అలవాట్లు, నిద్ర క్రమాలు వంటి రోజువారీ దినచర్యల్లో ఆటంకాలు. అలసట యొక్క వివిధ కారణాలు తెలుసుకునేందుకు వైద్యులు వివిధ ప్రయోగాలు, పరీక్షలు, ఇతర పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఏ విధమైన ఖచ్చితమైన కారణం లేకుండానే అలసట ఉంటే దాని నిర్ధారణకు మునుపటి ఆరోగ్య చరిత్ర, శారీరక పరీక్ష ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మెడికల్ హిస్టరీకి సంబంధించి లక్షణాల యొక్క ప్రారంభం, వ్యవధి, రోజువారీ దినచర్య, ప్రేరేపకాలు అంటే ట్రిగర్స్, మునుపటి వ్యాధులు అంటే ఇంతకుముందు ఏం వ్యాధులు ఉన్నాయి వాటి గురించి, మీ డిజీజ్ హిస్టరీ, సర్జరీస్ అయ్యాయా, ఇవన్నీ తెలుసుకుంటారు. ఫిజికల్ ఫిట్నెస్ కి కొన్ని ఎక్సర్సైజెస్ అలాంటివి చెప్తారు, ఆ టెస్ట్లు కూడా చేస్తారు. లింఫ్ నోడ్స్ పరీక్ష, పాదం వాపు ఇలాంటివి కూడా చూస్తారు. హృదయ స్పందనలు, శ్వాసలో అసాధారణత తనిఖీ కోసం ఛాతి పరీక్ష, నాడీ వ్యవస్థ, థైరాయిడ్ గ్రంథి యొక్క పరీక్ష, పరిశోధనలు, ప్రయోగశాల పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి. బ్లడ్ టెస్ట్ కూడా, అంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్, దాంట్లో అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ ఎంత, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు, ఈసీజీ చేస్తారు. అలసటకు బాధ్యత వహించే కారణానికి చికిత్స

0: ఇస్తారు. క్యాన్సర్, ఇన్ఫెక్షన్, డిప్రెషన్, థైరాయిడ్ సమస్యలు మొదలైన వాటికి వీటి ద్వారా లక్షణాల యొక్క నిర్వహణ అంటే తగినంత క్రమమైన ఎక్సర్సైజ్, చిన్న చిన్న అంకాలుగా పనిని విభజించడం, పనిచేసేటప్పుడు తరచూ విరామాలు తీసుకోవడం, ఒక సమయంలో చిన్న చిన్న పనులు చేపట్టడం, ధ్యానం, యోగా, మీరు చూసారు కదండి యోగా అండ్ మెడిటేషన్ ఇస్ సో వెరీ హెల్ప్ఫుల్, తగినంత రిలాక్సేషన్ అండ్ స్లీప్. కొంతమందికి ఏ అనారోగ్యం లేకపోయినా నీరసం, నిసత్తువ ముంచుకొస్తాయి. ఉదయం లేచినప్పటి నుంచి డల్ గా పనిచేస్తూ ఉంటారు, చిన్న పని చేయడానికి అలసిపోతూ ఉంటారు, తరచుగా అలసట, బద్ధకం, ఏ పనిపైనా దృష్టి లేకపోవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయినా కూడా అలసత్వం ఆవరిస్తూ ఉంటుంది. కొంతమంది నీరసాన్ని తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తారు. చాలా మంది పేషెంట్స్ చక్కగా తింటున్నాం, బీపీ, షుగర్ లేదు, కానీ ఇలా నీరసంగా ఉంటుందని డాక్టర్స్ కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ నీరసం వెనుక కారణం ఏమిటి? అనారోగ్యం లేకపోయినా శరీరం నిసత్తువ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? మన శరీరంలో విటమిన్ డి లోపించినా ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది? విటమిన్ డి లోపం వల్ల ఎముకలు, కండరాలు పటుత్వం తగ్గి నీరసంగా ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని నిర్ధారించడానికి కొన్ని టెస్టులు చేయాలి. దాన్ని నివారించడానికి రోజు ఉదయం పూట ఎండలో కొంతసేపు ఉండండి. మీ డైట్ లో ట్యూనా, సాల్మన్, మ్యాక్రెల్, ఫిష్ ని యూజ్ చేయండి. డైరీ ప్రొడక్ట్స్, మిల్లెట్స్, ఎగ్స్ ఇవన్నీ కూడా మంచివి. విటమిన్ B13 లోపం కారణంగా కూడా నీరసం ముంచుకొస్తుంది. విటమిన్ B12 ప్రధానంగా మాంసం, పాల ఉత్పత్తుల్లోనే లభిస్తుంది. అందుకే శాకాహారంలో చాలా మందిలో దీని లోపం కనబడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో విటమిన్ B12 గ్రహించుకోవటము తగ్గుతుంది. నిశ్చల జీవన శైలి విపరీతమైన అలసటకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల నీరసంగా ఉంటుంది. మీ శరీరంలో శక్తిని పెంచడానికి మీ మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. మీరు ఒక మంచి డైలీ రొటీన్ పెట్టుకుని దాన్ని ఫాలో అయిపోండి. రోజు తగినన్ని నీళ్లు తాగకపోయినా నీరసంగా అనిపిస్తుంది. రోజుకి కనీసం 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం కదా. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, నూడిల్స్, బర్గర్స్, స్వీట్స్, ఏరియేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇలాంటి జంక్ ఫుడ్ ని ఎక్కువగా తినే వాళ్లలో కూడా నీరసం ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నా అలసటగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి. మీరు పోషకాహారం తీసుకోవడం మంచిది. ఎనర్జీ డ్రింక్స్ లో కెఫెయిన్ ఉంటుంది. ఇది తాత్కాలిక శక్తినిస్తుంది కానీ త్వరగా అలసిపోయేలా చేస్తుంది. కాబట్టి ఎనర్జీ కోసం ఎప్పుడూ ఎనర్జీ డ్రింక్స్ మీద ఆధారపడకూడదని అంటున్నారు మన హెల్త్ ఎక్స్పర్ట్స్. మన శరీరంలో మెటాబాలిజం ప్రక్రియ బాగా జరగాలి అంటే మనం సరిపడా ప్రోటీన్ తీసుకోవాలి. ఇది అలసట, నిస్సత్తువను దూరం చేస్తుంది. కానీ మనం తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే త్వరగా అలసిపోతాం. నీరసం తగ్గించుకోవాలంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే చాలా మందికి ఫెటీగ్, అలసట ఉంటుంది. అది ఎందుకుంటుందో ఏంటో తెలియదు, ఏ పని చేయాలనిపించదు. మెంటలీ ఆల్సో దే ఆర్ వెరీ ఇనాక్టివ్. ఎప్పుడు చూసినా కాస్త పడుకుందామా అన్న స్థితిలో ఉంటారు. అలాగని మంచి నిద్రపోయి రిలాక్స్డ్ గా ఫీల్ అయి రిఫ్రెష్డ్ గా లేస్తారా అంటే అలా కూడా ఉండదు. నిద్ర సగం సగం పోతారు. అలా లేచాక కూడా అదే నిద్రమైకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడికన్నా వెళ్దామంటే వద్దు అంటారు, ఏదైనా పని చేద్దామంటే వద్దు అంటారు. చేయడానికి బోల్డ్ పని ఉంటుంది కానీ ఏ పని చేయలేరు. ఒక్కసారి పనంతా తమ పైన పడ్డట్టు ఒక బర్డన్ గా ఫీల్ అవుతారు. ఇలాంటివి చాలా కారణాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే లైఫ్ స్టైల్ కూడా దెబ్బతింటుంది, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా దెబ్బతింటుంది. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టుపక్కల ఎవరున్నారు వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. సో ప్లీజ్ అడ్రస్ దిస్ ఇష్యూ ఆఫ్ ఫెటీగ్. బద్ధకం, అలసట ఎక్కువగా ఉంటే ఎందుకుందో నిర్ధారించేసుకోండి. చిన్న ప్రాబ్లం కదా అని తోసిపుచ్చుకోకండి. చిన్నపిల్లల్లో కనబడుతుంది కదా, ఏ వాళ్ళ చిన్న అలవాట్లు అనకండి వాళ్ళని. T3 లోపం ఉందా, B12 డెఫిషియన్సీ ఉందా నిర్ధారించండి. ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా D3 అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నాయి. దీని వల్ల బోన్ స్ట్రెంత్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది కూడా అలసటకి కారణం కావచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ ఆల్ దిస్ లవ్లీ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫెటీగ్ అండ్ వాట్ కాజెస్ ఇట్ అండ్ హౌ టు ప్రివెంట్ ఇట్ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఆర్ ద మెజర్స్ టు బి టేకెన్ టు గెట్ రీడ్ ఆఫ్ దట్ అండ్ టు ఓవర్కమ్ ఇట్. This is Chetan signing off for today's Vennela program. I'll get back to you in our next program of Vennela. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522 7 0 3 9.

నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: భక్తి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు దాటి 15 సెకండ్లు. ఇప్పుడు విందాం

ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. అంతర్జాతీయ మార్కెట్లలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరగడంతో దేశంలో కూడా నూనె ధరలు భారీగా పెరిగాయి. దీనివల్ల ఉత్పత్తనమయ్యే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా వంట నూనెల ధరలను నియంత్రించడంతో పాటు వినియోగదారులకు ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా దిగుమతి చేసుకునే ప్రధాన ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని, ప్రాథమిక దిగుమతి సుంకాలను కేంద్రం తగ్గించింది. ముడి నూనెలపై ఉన్న ప్రాథమిక దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తగ్గించింది. క్రూడ్ సన్ఫ్లవర్ ముడి పొద్దుతిరుగుడు నూనెపై ఉన్న 10% సుంకాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటించింది. అలాగే క్రూడ్ సోయాబీన్ నూనె, క్రూడ్ పామాయిల్పై ఉన్న సుంకాన్ని 10% నుంచి 5% తగ్గించింది. ముడి నూనెతో పాటు శుద్ధి చేసిన నూనెలపై ఉండే సుంకాన్ని కూడా తగ్గించింది. ముడి, శుద్ధి చేసిన వంట నూనెల మధ్య దిగుమతి సుంకంలో 19.25% వ్యత్యాసాన్ని యథాతథంగా కొనసాగించింది. అంతర్జాతీయ వంట నూనెల ధరలు పెరగడం, దాని ఫలితంగా దేశీయంగా దిగుమతి చేసిన నూనెల వ్యయం, రిటైల్ ధరలు పెరగడాన్ని పరిగణలోకి తీసుకుని సుంకాలను సవరించింది. దిగుమతి చేసుకునే వంట నూనెల మొత్తం వ్యయంలో దిగుమతి సుంకాలే కీలక భాగంగా ఉంటాయి. ఇవి దేశీయ మార్కెట్లలో వంట నూనెల ధరలపై ప్రభావం చూపుతాయి. ముడి వంట నూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకం తగ్గించడం వల్ల వాటిని దిగుమతి చేసుకునే మొత్తం ఖర్చు తగ్గుతుందని, దేశీయ సరఫరా వ్యవస్థలో ఈ ప్రయోజనం వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఆహార ధరల పెరుగుదలను, నిత్యావసరాల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అరికట్టాలనే లక్ష్యానికి ఈ చర్య దోహదపడనుంది. దేశీయ రిఫైనింగ్ సామర్థ్య వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు శుద్ధి చేసిన వంట నూనెలను అధికంగా దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించేందుకు ముడి, శుద్ధి చేసిన వంట నూనెల మధ్య దిగుమతి సుంకంలో వ్యత్యాసాన్ని ప్రభుత్వం కొనసాగించింది. ఈ చర్య దేశీయ శుద్ధి కర్మాగారాలకు సమానమైన పోటీ వాతావరణాన్ని కల్పించడంతో పాటు దేశంలోనే విలువలను పెంచే ప్రక్రియ కొనసాగించేందుకు తోడ్పడుతుందని అంచనా. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు పరిశ్రమ రంగానికి మార్గదర్శకాలు. దిగుమతి సుంకం తగ్గించడానికి కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా చూడాలని వంట నూనెల సంఘాలు, పరిశ్రమ భాగస్వాములకు ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. దిగుమతి చేసుకున్న నూనెల మొత్తం ఖర్చు తగ్గడానికి అనుగుణంగా పంపిణీదారులకు విక్రయించే ధరలకు గరిష్ట రిటైల్ ధరలను వెంటనే తగ్గించాలని పారిశ్రామిక వర్గాలను ప్రభుత్వం కోరింది. ధరల తగ్గింపును ఆలస్యం చేయకుండా అమలు చేసేలా తమ సభ్యులకు సూచించాలని వంట నూనెల సంఘాలను కోరింది. అంతర్జాతీయ వంట నూనెల మార్కెట్లలో దేశీయ ధరల్లో చోటు చేసుకునే మార్పులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షి

చేస్తుంది. రైతులు దేశీయ వంట నూనె పారిశ్రమకు సమతుల్య విధాన వాతావరణాన్ని కల్పిస్తూనే వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. శ్రోతలు, మీరు వింటున్నారు వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. మరిన్ని వివరాలు వినే ముందు ఒక సినీ గీతం మీకోసం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: శ్రోతలు, మీకోసం ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈ రోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు

శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, 2246606, ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమం ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. శ్రోతలు మీరు వింటున్నారు వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్, వారితో పాటు ఇతర విద్యార్థుల కోసం ఉద్దేశించిన ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాలను లబ్ధిదారులకు అందించడం, ఆయా పథకాల పర్యవేక్షణ, జవాబుదారీతనానికి సంబంధించిన విధి విధానాలను కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు సాయం అందించే కేంద్ర ప్రాయోజిత పథకాలివి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పరిపాలన యంత్రాంగాల ద్వారా ఈ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ స్కాలర్షిప్లు విద్యార్థులు అర్హత ఆధారంగా అవసరాలను బట్టి వారికి లబ్ధి చేకూర్చే నిరంతర ప్రక్రియలు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని 2021-22 నుంచి, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని 2022-23 నుంచి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పద్ధతిలో అమలు చేస్తున్నారు. ఈ విధానంలో భాగంగా అర్హులైన దరఖాస్తుదారులు ఆధార్ అనుసంధాన బ్యాంక్ ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా నిధులను నేరుగా జమ చేస్తున్నారు. కేంద్ర వాటా నిధుల విడుదల అంశం బదిలీ ప్రక్రియతో ముడిపడి ఉంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ వాటా చెల్లింపులకు సంబంధించిన డేటాను నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అప్లోడ్ చేసిన అనంతరం కేంద్రం నిధులు విడుదలవుతాయి. ఈ డిజిటల్ ప్రక్రియ ద్వారా స్కాలర్షిప్ దరఖాస్తులు, నిధుల పంపిణీ తీరును కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించడానికి వీలవుతుంది. ఇది సకాలంలో లబ్ధిదారులకు నిధులు అందేలా చూడటంతో పాటు నిధులు దారిమల్లకుండా లేదా దుర్వినియోగం కాకుండా నిరోధిస్తుంది. అమలుకు సంబంధించిన ఫిర్యాదులు లేదా వినతులను ఈ పథకాలను అమలు చేసే ఏజెన్సీలుగా ఉన్న సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర పాలిత ప్రాంత పరిపాలన యంత్రాంగానికి తక్షణమే పంపిస్తారు. వారు తగిన విధానాల ప్రకారం పరిశీలించి పరిష్కార చర్యలను చేపడతారు. అవసరమైన సందర్భాల్లో సంబంధిత ప్రాధికార సంస్థలు తగిన పరిపాలన చర్యలను కూడా తీసుకుంటాయి. పునర్వ్యవస్థీకరించిన ఈ విధి విధానాలు సమగ్రమైన జవాబుదారీతనం, నిరంతరం పర్యవేక్షణ, పారదర్శకతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాయి. జాతీయ, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి సమావేశాలతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా కూడా ఈ పథకాలు అమలు తీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తారు. పథకం పనితీరును అంచనా వేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, సీనియర్ అధికారులు, ఇతర ప్రతినిధుల భాగస్వామ్యంతో జాతీయ స్థాయి సదస్సులు చింతన శిబిరాలను కూడా నిర్వహిస్తారు. డీబీటీ ఆధార్ అనుసంధానం పోర్టల్ ద్వారా సమాచార వినియమం, క్రమబద్దమైన సమీక్షలు, ఇవన్నీ కలిసి నిధుల మంజూరు నుంచి లబ్ధిదారునికి అందే వరకు ప్రతి దశను పారదర్శకంగా, స్పష్టంగా పర్యవేక్షించగలిగే వ్యవస్థాగత ఏర్పాటును అందిస్తున్నాయి. అనవసర జాప్యాలకు తావు లేకుండా స్కాలర్షిప్ సాయం నేరుగా అర్హులైన విద్యార్థులకు చేరేలా, అంతరాయం లేకుండా వారి చదువులు కొనసాగించేలా చూడడమే ఈ చర్యల ముఖ్య లక్ష్యం. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పారదర్శకమైన జవాబుదారీతనంతో స్కాలర్షిప్ల పంపిణీ వ్యవస్థల ద్వారా వెనుకబడ్డ వర్గాల విద్యార్థులకు విద్యావకాశాలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. శ్రోతలు మీరింతవరకు వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు మీకోసం కొన్ని సినీ గీతాలు.

శ్రోతలు, మీకోసం ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు, డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, 2246606, STD కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలు పొందండి.

0: శ్రోతలు, మీకోసం ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు, డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, 2246606, ఎస్టీడి కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలు పొందండి.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
0: శ్రోతలు, మీరింతవరకు వనితా లోకం శ్రీల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మరి మన స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటల 30 నిమిషాలు దాటి 20 సెకండ్లు. ఇప్పుడు విందాం

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం ఈరోజు ఉదయం తిరుపతి జిల్లా కళ్యాణి డ్యాం పోలీస్ శిక్షణ కళాశాలలోని పెరేడ్ గ్రౌండ్లో జరిగిన 18వ బ్యాచ్ ఎస్సీ టీపీసీఎస్ సివిల్ శిక్షణార్థుల దీక్షాంత్ పెరేడ్ కార్యక్రమంపై రేడియో నివేదిక సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, పర్యవేక్షణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: హైదరాబాద్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒప్పంద ప్రాతిపాదికన లెక్చరర్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 10. ఖాళీల వివరాలకొస్తే ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లెక్చరర్ 2 పోస్టులు, మెకానికల్ ఇంజనీరింగ్ లెక్చరర్ 1 పోస్టు, మ్యాథమెటిక్స్ లెక్చరర్ 1 పోస్టు, ఇంగ్లీష్ లెక్చరర్ 1 పోస్ట్, కెమిస్ట్రీ లెక్చరర్ 1 పోస్ట్, ఫిజిక్స్ లెక్చరర్ 1 పోస్టు, ఇన్స్ట్రక్టర్ స్కిల్ డెవలప్మెంట్ 3 పోస్టులు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, బీఈ మరియు బీటెక్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 65 మించకూడదు. ఇక ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్లిస్ట్ తదితరాలు ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 28 సెప్టెంబర్ 2026. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మరొకసారి 28 సెప్టెంబర్ 2026. మరిన్ని వివరాల కోసం www.cipet.government.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

ముఖ్య ప్రకటన ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఈ రోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, 2246606, ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమం ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. శ్రోతలు, ఇప్పుడు విందాం ఈరోజు ఉదయం తిరుపతి జిల్లా కళ్యాణి డ్యాం పోలీస్ శిక్షణ కళాశాలలోని పెరేడ్ గ్రౌండ్లో జరిగిన 18వ బ్యాచ్ ఎస్సీ టీపీసీ సివిల్ శిక్షణార్థుల దీక్షాంత్ పెరేడ్ కార్యక్రమంపై రేడియో నివేదిక సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, పర్యవేక్షణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.

0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు ఉదయం తిరుపతి జిల్లా కళ్యాణ్ డ్యాం పోలీస్ శిక్షణ కళాశాలలోని పెరేడ్ గ్రౌండ్ లో SETPC's సివిల్ 18వ బ్యాచ్ కానిస్టేబుల్ శిక్షణార్థుల దీక్షాంత్ పెరేడ్ అత్యంత వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్, డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ ట్రైనింగ్ విభాగం వారి ఆధ్వర్యంలో కళ్యాణ్ డ్యాం పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ ఎం మహేష్ కుమార్ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొనగా, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి వెంకటమణిప్రసాద్ గారు, తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎల్ సుబ్బరాయుడు గారు, తిరుపతి జిల్లా మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు అతిథులుగా హాజరయ్యారు. 9 నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న 581 శిక్షణార్థులు పాల్గొన్న ఈ దీక్షాంత్ పెరేడ్ కు ఎం సునీల్ కమాండర్ గా సారథ్యం వహించారు. కార్యక్రమం పెరేడ్ కమాండర్ ఎం సునీల్, ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి గౌరవ వందనం అందించిన అనంతరం పెరేడ్ ఇన్స్పెక్షన్ నిమిత్తం వారి అనుమతి కోరడంతో ప్రారంభమైంది. ఈ దీక్షాంత్ పెరేడ్ లో మొత్తం 10 కంటింజెంట్లు కవాతులో పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా నిషాన్ టోలీ ముందుకు కదిలింది. నిషాన్ టోలీలో జాతీయ పతాకధారిగా కర్నూలు జిల్లా తేగదొడ్డి గ్రామవాసి బంగారు రవి వ్యవహరించగా, పోలీసు విభాగ పతాకధారిగా కర్నూలు జిల్లా భాగ్యనగర్ వాసి జి లక్ష్మయ్య వ్యవహరించారు. సాహసానికి, నిబద్ధతకు, సమయపాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి అందించిన బాధ్యతలకు, లక్ష్య సాధనకు ప్రతీకలుగా వారు ముందుకు సాగారు. పరేడ్ కమాండర్ ఎం సునీల్ గారు ముఖ్య అతిథి అనుమతి పొందిన తరువాత పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ ఎం మహేష్ కుమార్ గారు శిక్షణార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
1: నేను భారతదేశానికి, భారతదేశ రాజ్యాంగానికి విధేయునిగా ఉంటానని, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో నిజాయితీతో వ్యవహరిస్తానని, నిష్పక్షపాతంగా, నిర్భయంగా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజల హక్కులను గౌరవిస్తూ నాకు అప్పగించిన విధులను, కర్తవ్యాలను చట్టసమ్మతముగా నిర్వర్తిస్తానని మనఃపూర్వకముగా ప్రమాణము చేయుచున్నాను. జై హింద్.
0: అనంతరం ముఖ్య అతిథి అనుమతితో పోలీస్

0: కానిస్టేబుల్ శిక్షణార్థుల కవాతు ప్రారంభమైంది. ఒకే లయలో ముందుకు సాగిన ఆ అడుగులు, ఒకే తాళంలో కదిలిన చేతులు, ఒక్కొక్క అడుగు ఒకే వేగంతో, ఒక్కొక్క కదలిక ఒకే సమన్వయంతో, అందరి చూపులు ఒకే దిశలో, అందరిలో ఒకే క్రమశిక్షణ, అలా ఒకే సమన్వయంలో జరిగిన పెరేడ్ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఎంతో అద్భుతంగా సాగింది. కార్యక్రమంలో భాగంగా 9 నెలలు శిక్షణా కాలంలో ఇండోర్, అవుట్డోర్, ఫైరింగ్ ఇంకా ఇతర విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శిక్షణార్థులకు ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పురస్కారాలు ఇంకా సర్టిఫికెట్లు అందజేశారు. బెస్ట్ ఇండోర్ విభాగంలో కర్నూలు జిల్లా కోసిగి గ్రామవాసి డి శ్రీరాములు గారు ట్రోఫీ ఇంకా సర్టిఫికెట్ అందుకున్నారు. బెస్ట్ అవుట్డోర్ విభాగంలో వైఎస్ఆర్ కడప జిల్లా సుంకేసుల గ్రామవాసి ఎం వెంకట సుబ్బారెడ్డి గారు ట్రోఫీ ఇంకా సర్టిఫికెట్ అందుకున్నారు. బెస్ట్ ఫైరర్ గా గుంటూరు జిల్లా ఖాజీపేట్ గ్రామవాసి SMV ప్రసాద్ తిరుమల శెట్టి గారు ట్రోఫీ ఇంకా సర్టిఫికెట్ అందుకున్నారు. ఆల్రౌండర్ గా వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ వాసి కురాకు కళ్యాణ్ గారు సర్టిఫికెట్ ఇంకా ట్రోఫీ అందుకున్నారు. పెరేడ్ కమాండర్ గా కర్నూలు జిల్లా పోలకల్ గ్రామవాసి ఎం సునీల్ గారు సర్టిఫికెట్ ఇంకా ట్రోఫీని అందుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు శిక్షణార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ,
1: అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కుటుంబ సభ్యులకి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, అలాగే ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే దీనికి కారకులైన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ తరపున నా తరపున మరొక్కసారి ఈ సభావేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంత ఘనంగా ఈ పోలీస్ శిక్షణ పాసింగ్ అవుట్ పరేడ్ జరుపుకుంటున్నామంటే ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక మహోన్నతమైన కార్యక్రమం. పోలీసు యొక్క రక్షక భటుల యొక్క ఉద్యోగాలను మొట్టమొదటి నోటిఫికేషన్లోనే సుమారుగా 6,000 మందికి ఉద్యోగ అవకాశం కల్పించేదానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి చేసుకుని ఈరోజు 6,000 మంది రక్షక భటులు ఈ రాష్ట్రంలో ఉన్న 29 జిల్లాలకు సంబంధించిన ఫ్లీట్లో చేరబోతున్నారంటే ఈ యొక్క సంతోషానికి అవధులు లేవు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మేము అతిథులము కావచ్చు, నిజమైన అతిథులు ఎక్కడున్నారో మీ అందరికీ తెలుసు, వేదిక చుట్టూ ఉన్నారు. ఎంతో కష్టపడి తమ బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం అహర్నిశలు పనిచేసి తమ బిడ్డలను మంచిగా చదివించుకొని ఈ రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో అవకాశాలు కల్పిస్తామని అనుకున్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవకాశాలు సత్ఫలితాలు ఇస్తాయనే దానికి ఇదే మంచి ఉదాహరణ. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క క్యాడెట్ యొక్క తల్లిదండ్రులకు, సోదరులకు, సోదరమణులకు, వాళ్ళ భార్యలకు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మనందరికీ తెలుసు, మన భారతదేశ నినాదం ఒకటే, జై జవాన్ జై కిసాన్. ఇక్కడ మనం ఒకటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు, దేశానికి సేవ చేసే వాళ్ళల్లో అగ్రగణ్యులు సైనికుడు, రక్షకుడు. అలాంటి రక్షకులకు అవకాశం కల్పించింది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన చాలా కుటుంబాలకు సంబంధించిన క్యాడెట్స్ అంతా వ్యవసాయ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళమే. మొట్టమొదటిగా పోలీస్ అంటే మన భారతదేశంలో, మన రాష్ట్రంలో రక్షక భటుడు అంటాం. ఎందుకు? దేశాన్ని ఏ విధంగా సైనికుడు కాపాడతాడో, అలాగే మన పౌరులను రక్షించుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇంత సువర్ణ అవకాశం ఈ ప్రభుత్వం మనకు కల్పించింది. వచ్చే 25-30 సంవత్సరాలు మీరు ఏ పీరియడ్ అయితే మీరు ఈ ఉద్యోగంలో ఉంటారో, తప్పకుండా మీ దేశానికి, మీ తల్లిదండ్రులకు, అలాగే మీ కుటుంబాలకు మంచి పేరు తీసుకొని రావాలి. తప్పకుండా మీరు ప్రతిజ్ఞ చేశారు ఈ వేదిక నుంచి. నేను ఎప్పటికీ ప్రజల సేవలో ఉంటాను, ప్రజల పక్షాన పనిచేస్తాను, ప్రభుత్వం యొక్క

0: విధి విధానాల్లో నేను ముందుకెళ్తాను. ఏదైతే ఈరోజు ప్రతిజ్ఞ చేశానో ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటానని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ తప్పకుండా ప్రజల యొక్క సేవలో ఉంటారని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈ వేదిక నుంచి నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఈరోజు పోలీస్ శాఖకు సంబంధించి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఆ సవాళ్ళన్ని అధిగమించాలి. అది అధిగమించాలన్నప్పుడు మీకు శారీరక దృఢత్వమే కాకుండా మానసికంగా మీరు వెల్గా ఉండాలి. చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడైనా కూడా మనిషి ఫిట్గా ఉన్నా కూడా మెంటల్ స్ట్రెయిన్ ఉండకూడదు. అందుకు మీరు ఇప్పటి నుంచి జాబ్లో చేరినప్పుడు ఆలోచించి తప్పకుండా మీ ఫ్యామిలీ ఒక పక్కల, ఒక పక్కన మీ డ్యూటీ పెట్టుకోవాలి. ఎందుకంటే మాకంటే మీరు చాలా చిన్నవాళ్ళు కాబట్టి చెప్తున్నాం, తప్పకుండా ఈ ఉద్యోగాలు ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ కాకూడదు. అది మీరు ఎప్పటికీ మీరు రిటైర్డ్ అయ్యే రోజు వరకు కూడా అది గుర్తు పెట్టుకోవాలి. ఈ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఏదో చేసుకోవాలి, ఏదో చేయాలనేటు ఉంటాయి. కాబట్టి దయచేసి అది ఫీల్ కావద్దని నివేదిక నుంచి మీకు చెప్తున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,000 ఉద్యోగాలు అంటే సగటున 29 జిల్లాలుంటే ప్రతి ఒక జిల్లాకు సమానంగా ఇక్కడి నుంచి మీరందరికీ జాబులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి మన కర్తవ్యం ఒకటే, ఏదైతే ఈ ప్రభుత్వం మన మీద నమ్మకంతో ఈ అవకాశాన్ని కల్పించిందో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం వృత్తిరీత్యా ప్రజలకు చేదోడుగా వాదోడుగా ఉండాలని తెలియజేసుకుంటున్నా. ఇక వేదిక నుంచి నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైనా మనకు యూనిఫామ్ వేసుకున్నప్పుడు కర్తవ్యమే గుర్తు రావాలి, కానీ ఆ కర్తవ్యం ఉన్నప్పుడు మనకు ఆ హోదా గుర్తు రావాలి, ఆ హుందాతనం గుర్తు రావాలి, ఆ గర్వం రాకూడదని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ప్రతి ఒక్క దానికి అన్ని దానిలకంటే ల్యాండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు పోలీస్ చేతుల్లోనే ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది. భారతదేశ వ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలుంటే ఆంధ్ర పోలీస్ అనే దానికి ఒక నిర్వచనం ఉంది. మంచి ఆఫీసర్లు, మంచి క్యాడర్, మంచి క్యాడెట్ ఉండే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్ర పోలీస్ అంటే ఎక్కడ చూసినా కూడా ఆంధ్ర పోలీస్కు గౌరవం ఉంది. కాబట్టి ఇంకా ఈ గౌరవాన్ని పెంపొందించే విధంగా మీరందరూ పనిచేస్తారని తెలియజేసుకుంటున్నా. ఈ సువర్ణ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
1: కార్యక్రమంలో అంతకుముందు కళ్యాణ్ డ్యాం పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ ఎం మహేష్ కుమార్ గారు పోలీస్ శిక్షణ నివేదికను సమర్పించారు.
2: ఈరోజు పాస్సింగ్అవుట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులైన శ్రీ మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి సార్, రవాణా శాఖ, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి గారికి, చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ పులివర్తి వెంకటమణి ప్రసాద్ సార్ గారికి, తిరుపతి జిల్లా సుమడా పోలీస్ శ్రీ ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ గారికి, మరియు మున్సిపల్ కమిషనర్ సార్ జయకృష్ణ గారు ఐఏఎస్ గారికి, మరియు పీటీసీ అధికారులు, సిబ్బంది మరియు మీడియా మిత్రులకు, శిక్షణార్థులకు, వారి తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, మరియు ఈరోజు పాసింగ్ అవుట్ పీరియడ్ లో పాల్గొంటున్న 581 మంది SCTPCLకు అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనందరికీ ఎంతో గర్వకారణమైన రోజు. SCTPC సివిల్ 2025 బ్యాచ్కి చెందిన 581 మంది శిక్షణార్థులు 9 నెలల కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి ఒక అధ్యాయాన్ని ప్రారంభించారు. ఈ బ్యాచ్కి చెందిన మొత్తం 593 మంది SCTPCలు PTC గల్యాణ డ్యామ్ లో శిక్షణ కోసం రిపోర్ట్ చేశారు. వివిధ కారణాల వల్ల 12 మంది శిక్షణ మధ్యలోనే విరమించగా మిగిలిన 581 మంది శిక్షణార్థులు క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల మరియు నిరంతర కృషితో ఈ 9 నెలల శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ 9 నెలల శిక్షణ కాలంలో కొత్త చట్టాల గురించి అనగా BNS, BNSS, BSA మరియు పోక్సో యాక్ట్, అలాగే SC ST యాక్ట్, IT యాక్ట్, స్పెషల్ అండ్ లోకల్ లాస్, CCTNS వీటిపైన పూర్తి శిక్షణ అందించడం, అలాగే డ్రిల్స్, ఆయుధ వినియోగము, ఫైరింగ్, శారీరక దారుఢ్యము, యోగా, కరాటే, రోప్ క్లైంబింగ్, సాంకేతిక పరిజ్ఞానము మరియు ఆధునిక పోలీసింగ్కు అవసరమైన అనేక అంశాలలో సమగ్ర శిక్షణ అందించబడింది. మీ ముందున్న ప్రధాన బాధ్యతలు భద్రత కాపాడటం, శాంతి భద్రతను పరిరక్షించడం, నేరాలను అరికట్టడం మరియు ప్రజలకు న్యాయం, భద్రత మరియు మెరుగైన సేవలను అందించడం. పోలీసు యూనిఫామ్ ధరించడం ఒక

0: గౌరవం మాత్రమే కాదు, అది గొప్ప బాధ్యత కూడా. ఇది ప్రజలకు సేవ చేసే అవకాశం, సమాజానికి రక్షణ కల్పించే బాధ్యత, చట్టాన్ని కాపాడే కర్తవ్యం మరియు న్యాయాన్ని నిలబెట్టే పవిత్రమైన బాధ్యతను మనకు అందిస్తుంది. కాబట్టి మీరు విధి నిర్వహణలో ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా, నిజాయితీగా, క్రమశిక్షణతో, ధైర్యముగా మరియు మానవతా దృక్పథంతో పనిచేయాలి. కులం, మతం, ప్రాంతం, భాష, ఆర్థిక స్థాయి లేదా ఇతర ఏ విధమైన విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమానం న్యాయం జరిగేలా మీరు పనిచేయాలి. ఈ శిక్షణార్థులు ఇంతటి స్థాయికి తీసుకురావడంలో కృషి చేసిన పీటీసీ అధికారులు, బోధనా సిబ్బంది, ఇండోర్ మరియు అవుట్డోర్ సిబ్బంది, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది మరియు ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక అభినందనలు, నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈ శిక్షణార్థిని మంచి పోలీసు సిబ్బందిగా తీర్చిదిద్దడం వెనక కేవలం ఒక వ్యక్తి ఉండదు, దాని వెనక అనేక మంది అధికారులు, శిక్షకులు మరియు సిబ్బంది యొక్క సమిష్టి కృషి, క్రమశిక్షణ మరియు అంకితభావం ఉంటుంది. మీ అందరికీ కృషి వల్లనే ఈరోజు మనం ఇంత విజయవంతమైన పాసింగ్ అవుట్ పెరడను నిర్వహించగలుగుతున్నాము. ప్రియమైన శిక్షణార్థులారా, ఈరోజు మీ శిక్షణ పూర్తయింది. ఇప్పటి వరకు మీరు శిక్షణార్థులు, రేపటి నుండి మీరు ప్రజల భద్రతకు బాధ్యత వహించే పోలీసు సిబ్బంది. మీరు ఎక్కడ విధులు నిర్వహించినా పీటీసీలో నేర్చుకున్న క్రమశిక్షణ విలువలను మరియు సేవా స్ఫూర్తిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీ యూనిఫామ్ మీకు గౌరవాన్ని ఇస్తుంది, కానీ మీ ప్రవర్తన ఆ గౌరవాన్ని నిలబెడుతుంది. మీ అధికారాన్ని ప్రజల భరోసా కల్పించడానికి ఉపయోగించండి. మీరు చేసే ప్రతి పని పోలీసు శాఖ గౌరవానికి, తల్లిదండ్రుల గౌరవానికి మరియు మీరు శిక్షణ పొందిన ఈ పోలీసు కళాశాల గౌరవ ప్రతిబింబంగా ఉండాలి. మీ సేవా ప్రయాణం విజయవంతంగా సాగాలని మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం, ఆనందం, గౌరవం, ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. జై హింద్.
1: కార్యక్రమంలో చివరగా పెరేడ్ నిష్క్రమించేందుకు అనుమతి పొంది పీల్ ఆఫ్ విధానంలో లయబద్ధంగా పోలీస్ వాయిద్య బృందం అందించే డ్రమ్ బీట్స్ కు అనుగుణంగా శిక్షణార్థులు శిక్షణ నుంచి ప్రజాసేవ వైపు తమ తొలి అడుగులు వేస్తూ మైదానం బయటకు సాగారు. ఎంతో సమన్వయంతో, నిబద్ధతతో, క్రమశిక్షణతో జరిగిన 18వ బ్యాచ్ SCTPC సివిల్ కానిస్టేబుల్ శిక్షణార్థుల దీక్షాంత్ పెరేడ్ ఘనంగా ముగిసింది.

0: శ్రోతలు, మీరింతవరకు ఈరోజు ఉదయం తిరుపతి జిల్లా కళ్యాణి డ్యాం పోలీస్ శిక్షణ కళాశాలలోని పెరేడ్ గ్రౌండ్లో జరిగిన 18వ బ్యాచ్ ఎస్సీ టీపీసీస్ సివిల్ కానిస్టేబుల్ శిక్షణార్థుల దీక్షాంత్ పెరేడ్ కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, పర్యవేక్షణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: శ్రోతలు, మీకోసం ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈ రోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లగారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, 2246606, ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమం ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. శ్రోతలు, ఇప్పుడు మీకోసం ఒక సినీ గీతం.

శ్రోతలు, మీకోసం ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లగారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, 2246606, STD కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలు

సమస్యలకు సమాధానాలు పొందండి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 6 గంటలు దాటి 5 సెకండ్లు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లా గారు. ఈ కార్యక్రమం ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. 7:00 చిత్రగీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు కార్యక్రమంలో జూనోటిక్ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి డాక్టర్ డి అనుష గారి ప్రసంగం వినవచ్చు. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఇక 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:15, 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, ఈ రెండు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 9:30 ఏకచిత్రగానం శీర్షికన జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రం నుండి పాటలు. 10:00 జపాన్ వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాలతో కూర్చిన కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:20 హలో ఆకాశవాణి శ్రోతల ఫోనిన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ వినవచ్చు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. తిరిగి రేపు ఉదయం 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక రేపు ఉదయం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రసారమయ్యే ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం నాటిక మొదటి భాగం, రచన శ్రీ పులిపాక శ్రీరామచంద్రమూర్తి, నిర్వహణ శ్రీ నందూరి బాబూరావు. అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా భారత ఆర్థిక ప్రగతి, బలమైన పునాది అనే అంశంపై గూర్చిన విశేషాలు. 7:45 ఉదయరాగం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ. ఇక రేపు ఉదయం 9:00 వాట్సప్ చిత్రమంజరి, 10:00 వసుదైక కుటుంబం సమర్పణ, ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. రేపు ఉదయం 10:15 మధ్యాహ్నం 12:10, 12:40, 1:30 తిరిగి 3:10 వివిధ భారతీయ తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన భూసార పరీక్షలు, వ్యవసాయంలో నేల ఉదజని సూచిక, రైతు స్థాయిలో మొలక శాతాన్ని తెలుసుకోవడం గురించి జి పద్మజ గారి ప్రసంగం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం ప్రసారం. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30 అంతర్జాతీయ అణ్వాయుధాల నిర్మూలన దినోత్సవం గురించిన విశేషాలు. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం ప్రసారం. 7:15 కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 సినీ భక్తిగీతాల కార్యక్రమం. ఇక రేపు రాత్రి 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:15, 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వినవచ్చు.
ఇక రేపు రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15కు స్పాట్లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30కు ఏకచిత్రగానం శీర్షికన బొబ్బిలి పులి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రైతులకు న్యాయం చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్లో వివిధ సంస్థల అధిపతులతో సమావేశమై రాష్టంలో పరిశ్రమల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. సంజీవని కార్యక్రమాన్ని వచ్చే జనవరి 1వ తేదీ నుండి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు అహ్మదాబాద్లో వెల్స్పన్ వరల్డ్ ఇండియా గ్రూప్ సీఈఓ నితిన్ జైన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విశాఖలో వెల్స్పన్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయవలసిందిగా సంస్థను ఆహ్వానించారు. అలాగే కాకినాడలో టెక్స్టైల్స్, లాజిస్టిక్స్, డిఐ పైపుల తయారీ, పైప్ కోటింగ్ యూనిట్, గ్రీన్ అమ్మోనియా తయారీ యూనిట్లను ఏర్పాటుకు వీలుగా వెల్స్పన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వెల్స్పన్ సీఈఓ నితిన్ జైన్ మాట్లాడుతూ ప్రస్తుతం తమ సంస్థ రాష్టంలోని కర్నూలు, కడపలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నిర్వహిస్తోందని, కాకినాడ, శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్, రిలయన్స్ KG D6 పైపుల కోసం సరఫరా చేస్తోందని తెలిపారు. మంత్రి లోకేష్ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన 2026-27 ఖరీఫ్ ధాన్యం సేకరణ రాష్ట స్థాయి సన్నద్దత సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తమది సంపూర్ణ రైతు ప్రభుత్వమని, వారికి న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు రవాణా ఛార్జీలను వెంటనే చెల్లిస్తామని, గోనె సంచుల కొరత లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ధాన్యం సేకరణ అంచనాలు పెంచుతామని తెలిపారు. రాష్టంలో సమృద్దిగా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తూ ఉండడంతో ధాన్యం దిగుబడి పెరిగే అవకాశముందన్నారు. వైద్య సేవలను అనుసంధానం చేసే సంజీవని కార్యక్రమాన్ని వచ్చే 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ధర్మవరం నుంచి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన 71 ఆరోగ్య రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య రథాల్లో 41 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని, సాధారణంగా 3 నుంచి 5 వేల రూపాయల వరకు ఖర్చయ్యే పరీక్షలను కూడా ఉచితంగా అందిస్తామని తెలిపారు. డయాబెటిస్, రక్త పరీక్షలు, కిడ్నీ, కాలేయం తదితర పరీక్షలు ఇందులో ఉంటాయన్నారు. వ్యక్తిగత వైద్య వివరాలను డిజిటల్గా నమోదు చేసే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, రక్తపోటు, రక్తంలో చక్కెర, రక్త గ్రూప్, తీసుకున్న చికిత్స, వాడుతున్న మందులు వంటి వివరాలు ఇందులో నమోదవుతాయని మంత్రి వివరిస్తూ,

రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా కేశానుపల్లి వద్ద జాతీయ రహదారి 167A రెండవ దశ నాలుగు వరుసల విస్తరణ పనులకు ఈ రోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 387 కోట్ల రూపాయలతో భూసేకరణ చేపట్టి రెండేళ్లలో జాతీయ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భూసేకరణకు సంబంధించి రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. హైవే పూర్తయితే నరసరావుపేటలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని, పరిసర ప్రాంతాల అభివృద్ది జరుగుతుందని తెలిపారు. అనంతరం పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ నక్కరికల్లు చిలకలూరిపేట రహదారి హైదరాబాద్ నుంచి చీరాల వరకు కనెక్టివిటీ కల్పిస్తూ నాలుగు జిల్లాలను అనుసంధానిస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న వ్యాపార యజమానులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం, వారిని అధిక వడ్డీల బారి నుంచి రక్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన పీఎంఎంవై పథకాన్ని ఏప్రిల్ 8, 2015 ప్రారంభించింది. సూక్ష్మ చిన్న సంస్థలకు పూచీకత్తు లేని రుణాలను అందించడం ద్వారా వారికి నిధులు సమకూర్చడం, తయారీ, వాణిజ్యం, సేవలు, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఆదాయాన్నిచ్చే కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గడిచిన 11 సంవత్సరాల కాలంలో ఈ పథకం కింద 57.79 కోట్లకు పైగా రుణ ఖాతాల ద్వారా 40.07 లక్షల కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేయబడింది. అలాగే తొలిసారిగా పారిశ్రామికవేత్తలుగా మారిన 12 కోట్ల మందిని అధికారిక బ్యాంకింగ్ రంగంలోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా శిశు, కిషోర, తరుణ్, తరుణ్ ప్లస్ అనే 4 విభాగాల కింద రుణాలను పొందవచ్చు. మొత్తం రుణ లబ్దిదారులలో 60 నుండి 68% మంది ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు చేరువ కావడం ద్వారా మహిళా సాధికారత విషయంలో ఈ పథకం ఘన విజయం సాధించింది. పీఎం ముద్రా యోజన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ, అనే 4 విభాగాల కింద రుణాలను పొందవచ్చు. మొత్తం రుణ లబ్ధిదారులలో 60 నుండి 68% మంది ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు
1: इससे महिलाओं सहित उन वर्गों को छोटे छोटे बिजनेस के लिए लोन लेना आसान हुआ. इन लोगों के पास बैंकों को देने के लिए कोई गारंटी नहीं होती. ऐसे में सरकार ने खुद उनकी गारंटी ली. मुद्रा योजना से अभी तक 24 लाख करोड़ रुपये से अधिक के लोन दिए जा चुके हैं.
0: మహిళల సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను చూపాల్సిన అవసరం ఉందని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. తెనాలి జేఎంజే మహిళా కళాశాలలో మహిళల మానసిక ఆరోగ్యంపై ఈరోజు నిర్వహించిన 2 రోజుల జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కుటుంబం, విద్య, ఉద్యోగం, సామాజిక పరిస్థితులు వంటి వివిధ అంశాలు మహిళల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. మానసిక సమస్యలను దాచిపెట్టకుండా వాటిని గుర్తించి అవసరమైన సమయంలో నిపుణుల సహాయం తీసుకునేలా మహిళలకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వివిధ అనుమతుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ అధికారులను ఆదేశించారు. నగరంలో ఈరోజు జరిగిన జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ప్రోత్సాహం, పారిశ్రామికవేత్తల సమస్యలు, పెండింగ్ అనుమతులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని, ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన కంపెనీలు, ప్రాజెక్టుల అనుమతుల విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలని కలెక్టర్ ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు న్యాయం చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్లో వివిధ సంస్థల అధిపతులతో సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. సంజీవని కార్యక్రమాన్ని వచ్చే జనవరి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం

0: 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. వికసిత భారతస్య సంకల్పాయ సర్వజన సహభాగితా అనతిక్రమణీయా ఇది సేవా సంకల్పాభియానే. సేవాయాత్రిభిః సహ సంభాషణావధౌ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ప్రఖ్యాపితం. దీనదయాళ గ్రామీణ కౌశల్య యోజనయా 70,000 యువకానాం ప్రశిక్షణాయ ప్రశాసనేన వ్యధాయి నిర్ణయః. ఐబీఎస్ఎ మంచే పహల్గామ ఆక్రమణస్య తీవ్ర నిందా. ఆతంకవాదోన్మూలనాయ దృఢ సంకల్పశ్చ ప్రకటితః. గభీర అవపాతేన ఒడిశా ఆంధ్ర తెలంగాణా రాజ్యేషు అతివృష్ట్యా మహతీ క్షతిః ఆపాదితా. ఋతు విజ్ఞాన విభాగస్య ఉచ్చ సతర్కతా చ వర్తతే. అపి చ నాగోయా ఏషియాయి క్రీడాసు 10 మీటర్ ఎయిర్ పిస్తాల్ స్పర్ధాయాం భారతస్య కమలజీత్ సురుచి యుగ్మేన స్వర్ణ పదకం ప్రాసాధి. అథ వార్తాః విశదీకృత్య. సర్వేషాం సహభాగిత్వేన యోగదానేన చైవ వికసితం భారతం ఇతి సంకల్పః సిద్ధ్యేత్. సేవా సంకల్ప అభియానాంతర్గతం కాశీతః వడనగరం యావత్ ప్రస్థితాభిః సేవాయాత్రాభిః సహ ఆభాస్య సంవాదే ప్రధానమంత్రి మోదీ ఏతద్ ఉదఘోషయత్. వడనగరం మహ్యం జీవనస్య ఆధారభూతాన్ సంస్కారాన్ అయచ్చత్. కాశీ చ తేషు సంస్కారేషు సేవానురాగస్య అనంతాన్ వర్ణాన్ సమవయత్ ఇతి శ్రీమోదీ ప్రత్యపాదయత్. యువానః అపి అనేకైః సేవావర్ణైః ఏతాం యాత్రాం భూషయంతి ఇతి సః పరం సంతోషం ప్రాకటయత్.
2: హమే ఆత్మనిర్భర్ భారత్ బనానా హై. చునౌతియాం ఆయేగీ, చునౌతియోం కో చునౌతీ దేనే కా తో సంస్కార్ లేకర్ కే హమ్ చలే హై. ఇస్లియే హమే హర్ దిన్ ఏక్ నయీ ఊర్జా లేకర్ సేవా భావ్ కే సాథ్ రాష్ట్ర కళ్యాణ్, రాష్ట్ర సేవా కా కామ్, జన సేవా సే రాష్ట్ర సేవా ఇస్ మంత్ర కో జీనా హై. ఇస్ యాత్రా మే భీ జితనే జ్యాదా లోగో కో సేవా కే కామ్ మే జోడెంగే యే యాత్రా ఉత్నీ జ్యాదా సఫల్ హోగీ.
1: విగతేషు ద్వాదశ వర్షేషు భారతే నగర గ్రామయోః పారంపరికం వైషమ్యం భూయసా హ్రాసమగచ్చత్ ఇతి ప్రధానమంత్రిణా సంకేతితం. అద్యత్వే గ్రామేషు ఆధారభూత తంత్రాణాం మహతీ సమృద్ధి అభవత్. రాష్ట్రస్య నారీణాం స్వావలంబనమపి ఉత్కర్షం ప్రాప. సంవాదావధౌ యాత్రిణః స్వకీయాన్ అనుభూతి సంచయాన్ ప్రధానమంత్రిణః పురతం న్యవేదయన్. ప్రధానమంత్రి అపి యాత్రిణః దైనందిన్యాం స్వకీయాన్ యాత్రానుభవాన్ సమాలేఖితుం అభ్యప్రార్థయత్. దీనదయాళ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనాయాః ప్రత్యగ్రే సంస్కరణే ఆగామి మాసాదారభ్య వివిధ రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ 70,000 గ్రామీణ యువానః వృత్తి కౌశల శిక్షణేన అనుగ్రహిష్యంతే. కేంద్ర ప్రశాసన పోషిత ప్రాధాన్యా ఏషా యోజనా నిర్ధన గ్రామీణ యువకానాం ఆజీవికా సంబద్ధం కౌశల సంవర్ధనం విధాతుం సన్నద్ధా వర్తతే. ప్రశిక్షణస్యాస్య సమయావధిః 3 మాసాద్ ఆరభ్య 12 మాసావధిః నిర్ధారితా అస్తి. గ్రామీణ వికాస మంత్రాలయేన ఉదీరితం యత్ అస్మిన్ అభియానే సంబద్ధేభ్యః 31 రాజ్యేభ్యః కేంద్రశాసిత ప్రదేశేభ్యశ్చ ఆగామి వర్షద్వయస్య చక్రాయ 9 లక్షాధికేభ్యః యువకేభ్యః ప్రశిక్షణ సంవర్ధనస్య బృహత్ లక్ష్యం సమర్పితం. మేక్ ఇన్ ఇండియా భారతవర్షే నిర్మాణమిత్యస్యాః రాష్ట్రీయ నీతేః 12 వర్ష పూర్తిం ఉపలక్ష్య ప్రధానమంత్రీ నరేంద్రమోదీ అస్యాః ఐతిహాసికం సాఫల్యం సప్రశ్రయం రేఖాంకితవాన్. సామాజికాంతర్జాలీయ సందేశం దదర్ శ్రీమోదీ అకథయత్ యత్ అనయా నీత్యా దేశే స్వదేశీయా ఉత్పాదకతా సుదృఢా అభవత్. వైదేశిక నివేశస్య వర్ధనం చ జాతం. భారతస్య నిర్యాతః చ నూత్నాం ఉన్నతిం అస్పృశత్. एषः क्रान्तिकारी परिवर्तन प्रवाहः

సంప్రతి దేశస్య సర్వేషు అపి క్షేత్రేషు ప్రత్యక్షం దృశ్యతే. ప్రధానమంత్రిణ ఉదీరితం యత్ మేక్ ఇన్ ఇండియా కేవలం నిర్మాణ కార్యం నైవాస్తి, ప్రత్యుత ఇది తాదృశస్య ఆధారభూత తంత్రస్య ఉద్యమశీలతాయాః నవోన్మేషస్య చ సృజనమస్తి.

0: संयुक्त राष्ट्र महासभायाः उपवेशने न्यूयॉर्क नगरे IBSA इति मञ्चस्य अन्तर्गतम् आयोजितायां मन्त्रिस्तरीय गोष्ठ्यां भारतस्य विदेश कार्यमन्त्री डॉ एस जयशंकरः, दक्षिण अफ्रीकायाः विदेशमन्त्री रोनाल्ड लोमोला, ब्राजील देशस्य विदेशमन्त्री मौरो वेरा च सम्भूय पहलगाम नगरे संजातस्य आतंकवादी आक्रमणस्य तीव्रं भर्त्सनम् अकुर्वन्। आतंकवादं प्रति निरपेक्ष असहनशीलताम् इति स्वकीयं दृढं संकल्पं च पुनः एते उपस्थापयन्। त्रिभिः अपि मन्त्रिभिः संयुक्त राष्ट्रस्य नियमपत्रस्य अन्ताराष्ट्रिय विधि संहितायाः सुदृढ बहुपक्षीय व्यवस्थायाः च प्रति स्वकीया प्रतिबद्धता प्रदर्शिता। एकस्मिन् संयुक्त विज्ञापने IBSA नेतारः संयुक्त राष्ट्र सुरक्षा परिषदः व्यापक परिष्कारस्य आह्वानम् अकुर्वन्, येन एषा संस्था समकालीन यथार्थतायाः प्रतिनिधित्वं कुर्वाणा अधिकं लोकतांत्रिक प्रभाविणी च भवेत्। अत्रावधेयं यत् तैः जलवायु परिवर्तनस्य समाह्वानानां त्वरित समाधानाय नवीकरणीय ऊर्जायाः प्रसाराय सांगणकीय संपर्क संवर्धनाय अथ आर्थिक समृद्ध्यै कृत्रिम प्रज्ञायाः समुचित उपयोगाय विशेषं बलं प्रदत्तम्। वैश्विक अनिश्चिततासु सत्यपि भारतेन 17.8% विकासं संप्राप्य तीव्रतम वर्धमान अर्थव्यवस्थायाः स्थानं सुरक्षितम् इति ग्रेटर नोएडा नगरे उत्तर प्रदेश अन्ताराष्ट्रिय व्यापार मेलायाः उद्घाटनावधौ गृहमन्त्री अमित शाहः उदघोषयत्। सः अवदत् यत् मूडीज इति संस्थया भारतस्य विकास पूर्वानुमानं प्रवर्धितम्, JCR संस्थया च देशस्य सार्वभौम मानांकनं समुन्नतम्।
1: उत्तर प्रदेश के अंदर जो परिवर्तन आया है, इसी के कारण आज उत्तर प्रदेश लक्ष्य तय कर सकता है कि हम $1 ट्रिलियन की इकोनॉमी उत्तर प्रदेश को बनाएंगे। इस प्रदर्शनी में कई व्यापारिक समझौते भी होने वाले हैं, दुनिया भर से आए हुए खरीदार यहाँ मौजूद है और इससे निश्चित रूप से उत्तर प्रदेश में इन्वेस्टमेंट, उत्पादन और बिक्री तीनों क्षेत्र में बहुत बड़ी बढ़ोतरी होने वाली।
0: केन्द्रीय पर्यावरण वन जलवायु परिवर्तन मन्त्रिणा भूपेन्द्र यादवेन अद्य नवदिल्ल्यां प्रभावि वन प्रबन्धनार्थं क्षमता संवर्धन परियोजना इत्याख्यायाः कार्यशालायाः विधिवत् शुभारम्भो विहितः। अत्रावसरे मन्त्री न्यरूपयत् यत् इयं परियोजना वनाग्नि प्रबन्धने जैव विविधता संरक्षणे अथ जलवायु कार्यान्वयने प्राविधिक क्षेत्रीय दक्षतानां संवर्धनाय महतीं संभावनां धारयति। दक्षिण छत्तीसगढ़ प्रांते तटसन्निकटे दक्षिण ओडिशा प्रांते च संजातस्य न्यून वायुपीड मण्डलस्य प्रभावतः अद्य भारतीय ऋतु विज्ञान विभागेन तयोः राज्ययोः कतिपयेषु भागेषु अतिवृष्टेः अत्यन्त भीषण वृष्टेः च संभावनां प्रकटय्य रक्तवर्णीया संचेतना प्रकटिता। अपरञ्च एतद्वायुपीडमण्डलम् आगामिषु द्वादशहोरासु शिथिलं भूत्वा सामान्यानां न्यूनवायुपीडसीमायां परिणश्यति इति विभागाधिकारिभिः निगदितम्। अद्य जापानदेशस्य एचिनागोयानगरे एशिया प्रतिस्पर्धायां महिलानां शॉट्पुट स्पर्धायां भारतीयक्रीडिका मनप्रीत कौर कांस्यपदकम् अवाप्तवती। इति वार्ताः।
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 6:30 దాటి 5 సెకండ్లు. ఇప్పుడు సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నవారు దంతవైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లా గారు. ఈ కార్యక్రమం ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి.
3: కంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? పళ్ళు ఎత్తుగా వంకరగా ఉన్నాయా?
4: చింతించకండి, మన వెంకటగిరిలో సుమన్ ప్రజా దంత వైద్యశాల సేవలు అందుబాటులో ఉన్నాయి.
3: ఎలాంటి రక్తం చింతించకుండా లేజర్ ట్రీట్మెంట్, ఇన్విజిబుల్ ఎలైనర్స్ మరియు బ్రాజల్ స్మైల్ డిజైనింగ్ మా ప్రత్యేకత.
4: మెరుగైన దంత వైద్యం కోసం నేడే సంప్రదించండి.
3: డాక్టర్ సుమన్ ప్రజా దంత వైద్యశాల,

0: ఎల్ఎం కోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9989576733.
1: శ్రోతలకు నమస్కారం. మనం ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 ప్రత్యేక వైద్య సలహాల ముఖాముఖి ఫోన్ ఇన్ కార్యక్రమానికి మనం నిర్వహిస్తూ ఉన్నాం కదా, అదేవిధంగా ఈరోజు మనం డాక్టర్ సుమన్ చల్లా గారు, ప్రముఖ దంత వైద్యులు, శ్రోతల దంత సందేహాలకు అలాగే దంత సంబంధ సమస్యలకు మంచి సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మా కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్స్ మీకు తెలియచేయడం జరిగింది. మరొకసారి చెప్తాను, 224-6605, 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. మరి నమస్కారం అండి డాక్టర్ సుమన్ చల్లా గారు.
2: నమస్కారం సార్.
1: డాక్టర్ గారు, మరి మనం ప్రతి వారం ఈ దంత సంబంధ సమస్యలకు మంచి సలహాలు అందిస్తూ ఉన్నారు. అయితే ఈసారి ఈ దంత సంబంధ సమస్యలకి అలాగే ముఖ ఆకృతికి ఏదైనా సంబంధం ఉందంటారా, లేకపోతే దంతాలు ఎలా ఉన్నా ముఖానికి ముఖ ఆకృతికి ఏమి సంబంధం లేదంటారు?
2: లేదు, ముఖాకృతి అనేది దంతాల యొక్క అమరిక మీద ఆధారపడి ఉంటుంది. సో ఫేషియల్ బోన్స్, మరి అట్ ద సేమ్ టైం టీత్ ప్లేస్మెంట్స్, ఇవన్నీ కూడా ముఖాకృతిని, ఫేషియల్ ప్రొఫైల్ని డిసైడ్ చేస్తాయి. సో దంతాల యొక్క రోల్ ఎంతో ఉంది ముఖాకృతిలో. సో చిరునవ్వుకి చిరునవ్వా పడలే కదా సార్, ఆత్మవిశ్వాసానికి ఎట్లా చిరునవ్వా అంటారు. సో అదేవిధంగా మన యొక్క అందమైన నవ్వుకి, ఆత్మవిశ్వాసానికి కానివ్వండి, ఫేషియల్ ప్రొఫైల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్నిటికి కూడా కారణం పళ్ళ యొక్క వరుస, పళ్ళ యొక్క అమరికే కారణం.
1: అంటే ఇప్పుడు ఈ కాబట్టి మన ఒక కాలర్తో మాట్లాడతాం. హలో
3: హలో
1: హలో, నమస్తే అండి, ఆకాశవాణి స్వాగతం.
3: నమస్తే అండి.
1: మీ పేరండి?
3: నా పేరు వనిత అండి, నేను చంద్రగిరి నుంచి.
1: చంద్రగిరి నుంచి డాక్టర్ గారితో మాట్లాడండి.
2: నమస్తే అమ్మా వనిత గారు.
3: నమస్కారం అండి.
2: నమస్కారం అమ్మా, చెప్పండి.
3: డాక్టర్ గారు, అది మా అబ్బాయికి 6 సంవత్సరాలు ఉంటాయండి, తనకి తుప్పు పన్ను వస్తుంది.
2: ఓకే.
3: అంటే దాని తిప్పు పన్ను వస్తే తీయించాలి అని అంటున్నారు. అంటే తనకి ఇంకా పర్మనెంట్ టీత్ కదండి, తీసేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అనేసి అనిపిస్తుంది.
2: బాబు వయసు ఎంత మేడం? బాబు వయసు 6 సంవత్సరాలు
3: అండి.
2: ఏ పన్ను మేడం అది, ముందు పన్నా వెనక పన్నా? సైడ్ పడలా. ఓకే. మీరు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ముందు ఒకసారి చూపెట్టుకుని వచ్చి ఉన్న పన్ను పర్మనెంట్ పన్నా లేదంటే పాల పన్ను. మీరు చెప్పే 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందా? 6 ఇయర్స్ వచ్చాయా బాబు?
3: కంప్లీట్ అయిపోయింది.
2: 6 అయ్యా. ముందు ఫస్ట్ మనం దానికి 7th ఇయర్ వస్తుంది. జనరల్ గా 6th ఇయర్ కంప్లీట్ తర్వాత నుంచే పర్మనెంట్ పళ్ళు రావడం అనేది స్టార్ట్ అవుతుంటాయి మేడం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మీరు చెప్పినట్లుగా బాబుకు ఉన్న ప్రాబ్లమ్ పర్మనెంట్ పళ్ళదా పాల పళ్ళదా ఫస్ట్ అది చూసుకోవాలి. తర్వాత
3: పర్మనెంట్
2: పళ్ళని చెప్పారు,
3: ఊడిపోయి
2: సైడ్ పళ్ళు 6 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవ్వవు మేడం. సైడ్ పళ్ళు అన్ని కూడా ఊడడం అనేది 9 ఇయర్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సో 6 ఇయర్స్ అప్పుడు వచ్చేది మాత్రం పర్మనెంట్ ఫస్ట్ మోలార్ అంటారు. సో అదే ఉంటుంది, కానీ ఊడి వచ్చే పళ్ళు అయితే మాత్రం సైడ్ నమిలే దంతాలు అన్నీ కూడా 8-9 ఇయర్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన కంప్లైంట్ ప్రకారం చూస్తే, ముందు మనం అది పాల పన్ను పర్మనెంట్ పన్ను అనేది ఫస్ట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సో ఏది కన్ఫర్మేషన్ చేసుకున్నా ప్రాబ్లం వస్తానే తీసేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఏజ్ కానివ్వండి, చిన్నపిల్లల పెద్దవాళ్ళు అనే దాంతో సంబంధం లేకుండా పన్ను పనికొస్తే అవకాశం ఉంటే మనం ఖచ్చితంగా రూట్ కెనాల్ చేసి చిన్నపిల్లలకైనా సరే దాన్ని అవసరం ఉన్నంత మేర, అవసరం ఏ రోజు వరకు ఉంటుందో ఆ రోజు వరకు దాన్ని రిటైన్ చేసుకొని కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ముందు ఆ పన్ను పాడైపోయిందా లేదా, పర్మనెంట్ పన్న పాల పన్న, సో ఏదైనా సరే కావచ్చు, పన్ను బాగుంటే రూట్ కెనాల్ చేసుకుంటే, పాల పళ్ళైనా కూడా పర్లేదు, ఏ ట్రీట్మెంట్ అయినా కూడా చేసుకోవచ్చు. సో ఊడిపోవడం అనేది మన చేతిలో ఉండదు, న్యాచురల్గా జరిగేదే కాబట్టి, కింద పన్ను పైకి వచ్చేటప్పుడు ఈ పాల పన్ను ఆటోమేటిక్గా లోపల రూట్ కరిగిపోయి ఊడిపోతుంది కాబట్టి, సో మనము ప్రాబ్లం వస్తేనే తీయాల్సిన అవసరం లేదు మేడం. ఫస్ట్ మనం ఒకసారి చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడం మంచిది ఈ కేసు విషయంలో.
3: థ్యాంక్ యూ
2: మేడం.
1: ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు. అయితే అంటే ఇప్పుడు మరి చెప్పినట్టుగా పాల పళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్ రూట్ కెనాల్ అనేది చేయొచ్చు అంటే
2: సార్? చేయొచ్చు సార్. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఈ మధ్య కాలంలో కాదు, ముందు నుంచి కూడా పెద్దల్లో ఉన్న పెద్ద ఇదేంటంటే పాల పళ్ళు ఊడిపోయే పళ్ళు. సో వీటికి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. సో ఊడిపోయే పళ్ళు కాబట్టి నొప్పి వస్తే మాత్రం వేసుకోవడము, లేదంటే అమ్మమ్మ నాయనమ్మ కలిపి ఆ ప్రాంతంలో జెండు పంపెట్టడమో లవంగం పెట్టడమో ఏదో ఒకటి చేస్తూ.
1: ఓకే, కాలర్తో మాట్లాడదాం. హలో
4: హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్.

0: అండి, మీ పేరండి? హలో,
1: తిరుపతి నుంచి మాట్లాడుతున్నాం సార్.
0: తిరుపతి. ఏ పేరండి? హలో, సిగ్నల్ కొంచెం బాగున్న చోట మాట్లాడండి.
1: సార్, శ్యామ్ సార్ నా పేరు.
0: శ్యామ్, డాక్టర్ గారితో మాట్లాడండి.
2: నమస్కారం అమ్మా. శ్యామ్ చెప్పండి.
0: చెప్పండి చెప్పండి శ్యామ్ గారు.
1: సార్ గుడ్ ఈవినింగ్. సార్
2: గుడ్ ఈవినింగ్ అమ్మా.
1: నాకు పళ్ళ మధ్యలో నల్ల నల్లగా అట్లా మచ్చల్లాగా వచ్చాయి సార్, ఏం చేయమంటా సార్?
2: పళ్ళ మధ్యలో నల్ల నల్లగా వచ్చాయి. సో అంటే తిన్న పదార్థాలు ఏమైనా విరుక్కుంటున్నాయా, లేదా పళ్ళ మధ్యలో మీకు అలా నలుపు కనిపిస్తూ ఉందా మేడం?
1: అంటే టీ తాగుతాను సార్, కాఫీ తాగుతాను సార్ బాగా.
2: ఓకే ఓకే. సో హలో హలో
0: చెప్పండి.
1: చెప్పండి.
2: పళ్ళ మధ్యలో నల్లగా మరకలు లాగా అనిపిస్తూ ఉన్నాయి.
1: కొంచెం మినరల్ డెఫిషియన్సీ లాగా అట్లా కూడా ఉంది సార్.
2: ఓకే ఓకే. అట్లా మినరల్ డెఫిషియన్సీ అని కాదు, మీకు చూడడానికి నల్లగా కనిపిస్తుంది, నల్ల నల్లటి మరకలు ఉన్నాయి. ఓకే ఓకే.
1: చూడటానికి పళ్ళ దగ్గర ఇన్సిజర్స్ దగ్గర అట్లా నల్ల నల్లగా అట్లా అనిపిస్తుంది సార్.
2: ఫ్రంట్ పళ్ళ దగ్గర అంతా కూడా నల్ల నల్లగా.
1: ఫ్రంట్ పళ్ళ దగ్గర.
2: ఓకే.
0: లైన్ కొంచెం డిస్టర్బ్గా ఉందండి, కొంచెం మీరు రేడియోకి దూరంగా ఉండండి. డాక్టర్ గారు ఇప్పుడు సమస్యకి సమాధానం చెప్తారు, మీరు వినండి, రేడియోలో వినండి. రేడియో వింటున్నారా?
1: ఇక్కడ వెనకాల రింగ్ అట్లా వేస్తున్నారు సార్.
2: ఓకే ఓకే ఓకే.
1: క్లిప్ చేశారు నాకు.
2: ట్రీట్మెంట్ జరిగిందా? ఓకే
1: జరిగింది సార్.
2: ఓకే ఓకే. సో మీరు చెప్తున్న కండిషన్ బట్టి చూస్తూ ఉంటే క్లిప్ ట్రీట్మెంట్ జరిగిందంటున్నారు, పళ్ళ మధ్యలో అక్కడక్కడ నల్ల బ్లాక్ స్టెయిన్స్ ఉంటున్నాయంటున్నారు. సో క్లిప్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మేబీ క్లిప్ ట్రీట్మెంట్స్ అనేవి ఎక్కువగా కూడా అలైన్మెంట్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. సో అలాంటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, పళ్ళ యొక్క అమరిక ప్రాపర్గా లేనప్పుడు లిప్స్ అనేవి కాంపిటెంట్గా ఉండవు. కాంపిటెంట్గా ఉండంటే రెండు లిప్స్ అనేవి మనం మామూలుగా రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు రెండు లిప్స్ క్లోజ్ అయిపోవాలి. సో ఈ ఇర్రెగ్యులర్గా టీత్ పొజిషన్స్ అలాంటి ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే, లిప్ కాంపిటెంట్ లేనప్పుడు ఎయిర్ ఎంట్రాప్ట్ పెట్ట గాలి వస్తూ పోతూ నోరు ఎక్కువ తడారిపోతూ ఉంటుంది. తడారిపోయి
0: మీరు శ్యామ్ గారు మీరు రేడియోలో వినండి, డాక్టర్ గారు సమాధానం చెప్తున్నారు, రేడియోలో వినండి.
2: సో ఎప్పుడైతే లిప్ కాంపిటెంట్గా ఉండవో, ఫ్రీక్వెంట్ ఎయిర్ ఎంట్రాప్ట్మెంట్ జరిగినప్పుడు డ్రైనెస్ ఫామ్ అయ్యేసి ఈ పయోజెనిక్ బ్యాక్టీరియా అంటారు, ఇవి ఎక్కువగా పళ్ళ మీద నల్లటి మచ్చలాగా గారలాగా పడుతూ ఉంటాయి. దీన్ని జస్ట్ మనం ప్రాపర్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసి నీట్గా స్కేలింగ్ చేయించుకొని నోటిని తడిబారు ఎప్పుడు కూడా డ్రై మౌత్ అనేది మెయింటైన్ చేయకూడదు. ఎప్పుడు కూడా నోరు వాటర్ని మనం కాఫీ తాగినట్టుగా అప్పుడప్పుడు సిప్ చేస్తూ ఎక్కువ హైడ్రేషన్తో ఉండాలి. ఎక్కువ హైడ్రేషన్తో ఉన్నప్పుడు బ్యాక్టీరియల్ కంటెంట్ కానివ్వండి, మైక్రో ఆర్గానిజం గ్రోత్ అన్ని కూడా కంట్రోల్ అయిపోయి ఇలాంటి పయోజెనిక్ స్టెయిన్స్ అనేవి ఫామ్ కాకుండా ఉంటే జస్ట్ దీని క్లీనింగ్ సరిపోతుంది. సింపుల్ మెయింటెనెన్స్తోనే దీని నుంచి బయటపడవచ్చు.
0: చాలా బాగుందండి. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ క్లిప్స్ పెట్టుకున్న తర్వాత కూడా మనం పళ్ళు జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన పద్ధతులు కూడా ఉంటాయండి?
2: ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ క్లిప్ ట్రీట్మెంట్స్ చేసుకున్నప్పుడు ఈ క్లిప్స్, వైర్స్, మనం ఎలాస్టిక్స్, బాండింగ్స్ అన్ని చాలా పెడుతూ ఉంటాము. పెట్టి మనకు కావాల్సిన వేలు అంటే ఎలా పంటి యొక్క అమరికని చేయాలో పేషెంట్ యొక్క కండిషన్ బట్టి మనం కరెక్షన్ చేస్తూ ఉంటాం. ఈ కరెక్షన్ చేసిన టైంలో చాలా కాంపోనెంట్స్ అన్ని కూడా పెట్టి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పేషెంట్ కొంచెం హైజీన్ మెయింటైన్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో గట్టిగా నమలడానికి లేదు, గట్టిగా కొరకడానికి లేదు. సో బ్రషింగ్ కూడా సపరేట్ బ్రషెస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆర్థో బ్రషెస్ అంటారు, ఇవన్నీ యూజ్ చేస్తూ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. చాలా మందిలో ఈ హైజీన్ అనేది ప్రాపర్గా నోటి యొక్క ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయలేనప్పుడు ఈ విధంగా పాచి పట్టడానికి మరియు చిగుళ్ళు దెబ్బతినడానికి కూడా కారణమవుతూ ఉంటాయి. అందుకనే మనం క్లిప్ ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళలో విధిగా మనం చెప్తూ ఉంటాం, హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి, ప్రాపర్గా ఆర్తో రిలేటెడ్గా ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు ఎలాంటి బ్రష్లు యూజ్ చేయాలో అవి సజెస్ట్ చేస్తూ రెగ్యులర్గా మానిటర్ చేసుకోమని చెప్తూ ఉంటాం.
0: అయితే మరి డాక్టర్ గారు, మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ముఖ ఆకృతికి పళ్ళు ఏ రకమైనటువంటి పాత్రను పోషిస్తాయి అంటారు?
2: ఇప్పుడు పళ్ళు ఉంటేనే పంటికి సపోర్ట్ చేసే అల్వియల్ బోన్ అంటారు సార్. ఈ అల్వియల్ బోన్ అనేది ఎప్పుడు కూడా పంటి చుట్టూ కూడా ఒక సపోర్టింగ్ స్ట్రక్చర్ లాగా ఫ్రేమింగ్ లాగా ఉంటుంది. ఇది ఉంటూ రెండు దవళ్ల మధ్య ఒక ప్రాపర్ హైట్ని మెయింటైన్ చేస్తూ మనిషికి ఒక మంచి అందాన్ని, ప్రొఫైల్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకు పళ్ళు లేవనుకోండి, ఈ దవడ ఎముకంతా కూడా పూర్తిగా రిజర్వ్ అయిపోయి లోపల లోపలనే కరిగిపోయి మెయిన్ కాంపాక్ట్ కింద బోన్ లోపలికి డెన్స్ బోన్లో కరిగిపోయి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వెళ్ళిపోతుందో రెండు ఫేషియల్ హైట్స్ తగ్గిపోయి నోరు ముడతలు పడిపోవడం, బొక్కి నోరు అంటారు, లోపల ఉన్నటువంటి మన చీక్స్కి సపోర్టింగ్ లేకపోవడం వల్ల కంప్లీట్గా బొగ్గులన్నీ కూడా లోపలికి లాగేసుకోవడం, ప్రాపర్గా డైజెషన్ జరగకపోవడం, ప్రొఫైల్ డ్యామేజ్ అయిపోవడం, కంప్లీట్గా మనం పేషెంట్ అప్పుడు చూసి బాగా ఒక

0: పేషెంట్కి పళ్ళు లేవనుకోండి, రెండు దవళ్ల మధ్య వర్టికల్ హైట్ అంటారు, నిలువు ఎత్తు ఏదైతే ఉంటుందో అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయినప్పుడు లిప్స్ డ్యామేజ్ అయిపోయి లిప్స్ అన్నీ కూడా కోసుకుపోయినట్టు అయిపోతాయి. అట్ ద సేమ్ టైం మన ముందు పళ్ళ యొక్క ఎముక తగ్గిపోయినప్పుడు మొత్తం లోపల పై పెదవి కింద పెదవి అంతా కూడా లోపలికి వెళ్ళిపోయేసి ఓన్లీ చూస్తే ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది. సో చూడడానికి పళ్ళు లేకపోతే ముఖాకృతి లేదు అసలు.
1: అదే కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి భాగం మన ముఖంలో
0: 100%.
1: అదే చిరునవ్వు నవ్వటానికి కూడా మరి ఒక ఆకృతి అనేది సరిగా లేకపోతే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది,
0: చాలా ఇన్ఫీరియారిటీ ఉంటుంది సమాజంలో. ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడ చూస్తూ ఉంటాం, సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటుంటాం. సో స్మైల్ అనేది ఇస్ వెరీ ఎలిగెంట్ అసలు, దాంట్లో తిరిగే లేదు అసలు. ఒక ఎక్కడైనా సరే ఒక రంగంలో మనం రాణించాలన్నా, ఎక్కడైనా మనల్ని మనం కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేసుకోవాలన్నా కూడా మన ఫేషియల్ ప్రొఫైల్, మన ఫేషియల్ టెక్స్చర్ చాలా ఇంపార్టెంట్.
1: అయితే మరి మీరు ఎంతోమంది మరి ఒక కాలర్తో మాట్లాడదాం. అయితే డాక్టర్ గారు, మనం ఈ దంత సంబంధ సమస్యలను మరి చూసుకుంటూ ఎంతోమంది శ్రోతలని అలా మీరు ఈ సమస్యలకు సమాధానం ఇస్తూ ఉన్నారు. హలో హలో హలో. అయితే ఈ మీరు ఎక్కువగా చూసిన సమస్య, హలో ఆకాశవాణికి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: సార్ నా పేరు ఖాదర్ అండి.
1: ఖాదర్ గారు ఎక్కడి నుంచి అండి?
2: నేను తిరుపతి నుంచి మాట్లాడతాను సార్.
1: తిరుపతి నుంచి. డాక్టర్ గారితో మాట్లాడండి.
0: నమస్కారం అండి ఖాదర్ గారు.
2: సార్ నమస్తే సార్.
0: నమస్తే అండి, చెప్పండి సార్.
2: సార్ నాకు డౌట్ సార్, ఈ సెన్సిటివ్ టీత్ ఉంది కానీ వైట్నింగ్ అయ్యడానికి ఏదన్నా కలిపి ఉన్న పేస్ట్ ఏదైనా సజెస్ట్ చేయగలుగుతారా?
0: సెన్సిటివిటీ ఉంది, వైట్నింగ్ అవడానికి కావాలంటున్నారు.
2: అవును సార్.
0: సో సెన్సిటివిటీ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనామిల్ రేషియో ఎలా ఉందో చూసుకోవాలి సార్. పళ్ళు బాగా అరిగిపోవడం వల్ల సెన్సిటివిటీ వస్తుందా, లేదంటే పళ్ళు ఏమైనా పుచ్చిపోవడం వల్ల సెన్సిటివిటీ వస్తుందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో పళ్ళు పుచ్చిపోవడం వల్ల వచ్చిన సెన్సిటివ్ అయితే దానికి తగ్గట్టుగా మంచి పేస్ట్ కండిషన్ చూసి మనం ప్రిఫర్ చేయొచ్చు. పళ్ళు పుచ్చిపోవడం అట్లాంటివి ఏమీ లేవు. సో లేనప్పుడు ఏజ్ ఎంత సార్ మీది?
2: 41 ఇయర్స్.
0: 41 ఇయర్స్ ఉన్నప్పుడు మనం ఒకసారి సెన్సిటివిటీ ఏ రేంజ్ లో ఉందో చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎనామిల్ లాస్ ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా పొటాషియం నైట్రేట్ రిలేటెడ్ పేస్ట్ కానీ యూస్ చేసామంటే మీ సెన్సిటివిటీ నుంచి ఇనిషియల్ స్టేజెస్ లోనే మీరు ఈజీగా బయటపడవచ్చు. అట్ ద సేమ్ టైం వాడే బ్రష్ చేసే విధానంలో కూడా ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సెన్సిటివిటీ రావడానికి రీజన్ ఏంటి? సో మీ బ్రషింగ్ టెక్నిక్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, లేదంటే మీరు ఏమైనా హార్డ్ బ్రషింగ్ చేస్తున్నారా? సో ప్రాపర్ వేలు కొద్దిమంది ఒక్కొక్క రకమైన డిఫరెంట్ వేలో చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి బ్రషింగ్ మనం ఒక వాళ్ళ యొక్క పళ్ళ యొక్క అనాటమీని చూసిన తర్వాత వాళ్ళు ఏ టైప్లో బ్రష్ చేస్తున్నారో కూడా తెలిసిపోతుంది. లెఫ్ట్ హ్యాండ్ అయితే ఒక డిజైన్లో చేస్తారు, రైట్ హ్యాండ్ అయితే ఒక డిజైన్లో చేస్తారు. ప్రతి ఒక్కరిది ఒక యూనిక్ ప్యాటర్న్ ఉంటుంది బ్రషింగ్లో. సో దాన్ని బట్టి ఏమన్నా పళ్ళు అరుగుతున్నాయో అన్నీ కూడా మనం చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనము చూసి పేస్ట్ కానివ్వండి, బ్రష్ కానీ సజెస్ట్ చేయొచ్చు. ఏదైనా సరే పొటాషియం నైట్రేట్ కంటెంట్ రిలేటెడ్ ఉన్న పేస్ట్లు యూజ్ చేసినప్పుడు చాలా బాగా మీకు సెన్సిటివిటీ అనేది కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆ సెన్సిటివిటీ అనేది పేస్ట్ కంటే కూడా ముందు అసలు కండిషన్ ఏంటనేది మనం రూల్అవుట్ చేసుకోవాలి. రూల్అవుట్ చేసుకొని దానికి తగ్గట్టుగా యూజ్ చేసినప్పుడు రిజల్ట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి సార్.
1: ఏమన్నా హార్డ్ అంటే హాట్ డ్రింక్స్ అట్లాంటివి అంటే టీ కాఫీలు వేడివేడిగా తాగితే కూడా
0: అవి అంత అడ్వైజబుల్ కూడా కాదు సార్. ఇప్పుడు కూడా మరీ వేడిగా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు.
1: దానివల్ల కూడా సెన్సిటివిటీ
0: పళ్ళు అరిగిపోయినప్పుడు వేడి పదార్థాలు అవి తీసుకున్నప్పుడు నరాలు ఎడ్జెస్ అన్నీ కూడా ఎనామిల్ లాస్ అయిన వాళ్ళల్లో ప్రతి పను లోపల మనకు తెలియదు కానీ సార్ మనం అనుకుంటాం కానివ్వండి 5,000 నుంచి 5,00,000 నరాలు ఉంటాయి, నర్వ్ ఎండింగ్స్ అంటారు. 5,000 నుంచి 5,00,000 వరకు ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ నర్వ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏదైనా ఎనామిల్ లాస్ అయిపోయి డెంటిన్ లేయర్ ఎక్స్పోజర్ అయినప్పుడు ఈ నర్వ్ ఎండింగ్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. ఎక్స్టర్నల్ టెంపరేచర్కి ఓపెన్ అయిపోయినప్పుడు నర్వ్ అనేది దేనైనా ఫారిన్ బాడీ దాని మీద పడ్డప్పుడు స్టిమ్యులేట్ అయిపోయి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అరే బాబు మేము ఇక్కడ ఉన్నాము, మాకు ఒక జీవం ఉంది ఇక్కడ, మమ్మల్ని ఇలా చేసేస్తున్నారు ఇంద్రా, మా ప్రొటెక్షన్ పోయింది ఇక్కడ. ఎందుకంటే పంటికి సపోర్ట్ ఎనామిల్.
1: అందువల్ల అది ఖాదర్ గారు డాక్టర్ గారు చెప్పిన సూచన విన్నారు కదా. ఓకే అండి, ధన్యవాదాలు కాల్ చేసినందుకు. ఇప్పుడు మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. అయితే మరి డాక్టర్ గారు, ఇప్పుడు మనం ప్రధానంగా ఇప్పుడు మనం విన్న ఈ శ్రోతతో సమాధానంలో ప్రశ్నలో సెన్సిటివిటీ రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు.
0: సో మెనీ రీజన్స్. బ్రషింగ్లో డిఫెక్ట్ కావచ్చు, పళ్ళు పుచ్చిపోవడం వల్ల అయి ఉండొచ్చు, పుచ్చు నరం లోపల స్ప్రెడ్ అవ్వడం వల్ల.
1: ఒక కాలర్తో మాట్లాడదాం. హలో
3: హలో.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్తే అండి, నా పేరు లక్ష్మి అండి.
1: లక్ష్మి గారు ఎక్కడి నుంచి అండి?
3: మాది ఇక్కడ చంద్రగిరి నుంచి మాట్లాడుతున్నామండి.
1: చంద్రగిరి నుంచి. డాక్టర్ గారితో మాట్లాడండి.
0: నమస్కారం అమ్మ లక్ష్మి గారు,
3: చెప్పండి. నమస్కారం.

0: నమస్కారం
1: హలో,
0: డాక్టర్ గారు.
1: నమస్కారం అమ్మా. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి?
0: నా సమస్య ఏం లేదండి, నాకు అది ఎందుకో తెలియదు కానీ ఊరికే నోరు పొంగిపోవడం కానీ, నెక్స్ట్ ఈ లాస్ట్ పళ్ళు ఉంటుంది కదా
1: ఓకే
0: దాని పక్కన చిగురు ఉంటుంది కదా డాక్టర్ గారు, అక్కడ ఏదో నొప్పి, తెలియని నొప్పి ఉంది,
1: ఓకే
0: అది ఎందుకుందో తెలియదు.
1: ఓకే
0: కొద్ది రోజులుగా నేను సఫర్ అవుతున్నాను.
1: మేడం గారు, మీ ఏజ్ చెప్పగలరా?
0: నా ఏజ్ 34 అండి.
1: 34 ఇయర్స్. ఓకే ఓకే. సో మీకు కింద దవడ లోపల వైపు కూడా మీకు చిగురు దగ్గర పెయిన్ అనిపిస్తుంది.
0: అవును. ఇంకో అంటే ఇంకోటి ఏమంటే, నేను ఎక్కువ కూడా అసలు కొంతమంది ఇప్పుడు ఇప్పుడున్న అంటే ప్రీవియస్ జనరల్ లో వాళ్ళు ఆకు ఒక్క తింటారు కదా, నాకు అలాంటి ఏం అలవాటు కూడా
1: హ్యాబిట్స్
0: లేదు. ఈవెన్ చాక్లెట్ కూడా తిన్న నేను,
1: ఓకే
0: నోరు
1: ఓకే
0: కూడా తెరవలేకపోతున్నాను నేను.
1: ఓకే ఓకే ఓకే ఓకే. ఇప్పుడు 90 డేస్ మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది నోటి లోపల పూతలు. సో మేడం గారు చెప్పిన సమస్య చాలా ఫెమిలియర్ గా అందరూ వినే సమస్య ఇది. ఎక్కువగా ఎక్కువ శాతం మంది చెప్తూ ఉంటారు, అందరూ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. నోటి లోపల పుండు రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి మేడం. ఒకటి, మన డైలీ మన దైనందిన జీవితంలో మన దినచర్య మీద ఆధారపడి ఉంటుంది. సేమ్ టైం నెక్స్ట్ వన్ ఏంటంటే స్ట్రెస్, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, దెన్ నెక్స్ట్ పోతే మళ్ళీ వచ్చి డిహైడ్రేషన్. సో మనం ఎప్పుడు కూడా వాటర్ని కాఫీ లాగా తాగాలండి. కాఫీ లాగా తాగం, సిప్ కాఫీని ఎలా మనం వేడిగా ఉంటే కాఫీని సిప్ చేస్తూ తాగుతామో వాటర్ని కూడా అలా తాగడం అలవాటు చేసుకున్నప్పుడు నోరు ఎక్కువసేపు డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేషన్ మోడ్లో ఉంటుంది. సేమ్ టైం ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ప్రాపర్గా నిద్రపోతున్నామా లేదా, సో మంచి హెల్దీ డైట్ తీసుకుంటున్నామా లేదా, స్ట్రెస్ ఏమన్నా ఉందా, సో హైడ్రేషన్ ఎలా ఉంది, వీటన్నిటి మీద మౌత్ అల్సర్స్ అనేవి కామన్గా డిపెండ్ అయి ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా సెల్ఫ్ లిమిటింగే. ఒక 7 to 14 డేస్కి హీల్ అయిపోతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ వచ్చిన ఉన్న 10 రోజుల పాటు మనల్ని బాగా ఇరిటేట్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో అందువల్ల మీరు ప్రాపర్ బాగా హైడ్రేషన్ మెయింటైన్ చేయగలిగి స్ట్రెస్ ఏమైనా ఉన్నా కూడా తగ్గించుకోగలిగితే కంట్రోల్ అయిపోతుంది అండి.
0: అసలు నాకు తెలియదు, మీరు ఇప్పుడు చెప్తుంటే వింటున్నాను, ఎవరు చెప్పలేదు కాఫీ లాగా తాగాలి వాటర్ అనే విషయం.
1: నా పేషెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా నేను రెగ్యులర్ గా చెప్తాను.
2: ధన్యవాదాలండి లక్ష్మి గారు కాల్ చేసినందుకు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
3: పంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? పళ్ళు ఎత్తుగా వంకరగా ఉన్నాయా?
4: చింతించకండి, మన వెంకటగిరిలో సుమన్ ప్రజా దంత వైద్యశాల సేవలు అందుబాటులో ఉన్నాయి.
3: ఎలాంటి రక్తం చింతించకుండా లేజర్ ట్రీట్మెంట్, ఇన్విజిబుల్ ఎలైనర్స్ మరియు బ్రాజల్ స్మైల్ డిజైనింగ్ మా ప్రత్యేకత.
4: మెరుగైన దంత వైద్యం కోసం నేడే సంప్రదించండి.
3: డాక్టర్ సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలిం కోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9989576733.
2: హలో, మనం ఈ యొక్క దంత సంబంధ సమస్యల గురించిన ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం శ్రోతలు. హలో
5: హలో
2: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు
5: సార్? నమస్కారం సార్,
2: చెప్పండి
5: సార్. నేను అనంతపురం జిల్లా పోలేరే
2: గారు, చెప్పండి. డాక్టర్ గారితో
5: మాట్లాడుతున్నాను, గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నాను మీ సమస్యల పైన.
2: చెప్పండి.
5: మాట్లాడతా?
1: నమస్కారం పోలేరే గారు, బాగున్నారా మీరు? తప్పు లేదండి, మీరు నిజంగా సమాజంలో ఎంతో మందికి ఉన్న ప్రాబ్లమ్స్ ని చెప్పుకోలేకపోవడం, చూపించుకోవడానికి భయపడడం, ఇలాంటివి ఉన్న వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్ సూపర్. చెప్పండి. ఇప్పుడు ఏ సమస్యలు మనం చర్చించుకుందాం చెప్పండి. మీరు
5: గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కువగా నిరక్షరాస్యులు ఉన్నారు కదా,
1: ఓకే,
5: ఈ బీడీలు, సిగరెట్లు, ఈ పాన్పాలు ఇవన్నీ అమ్మడం వల్ల
1: ఓకే,
5: ఈ గార పన్నుకి మేము క్లీన్ చేస్తామని కొందరు నాటు వైద్యులు వచ్చి ఆ క్లీన్ చేస్తామంటారు సార్.
1: ఓకే.
5: అట్లా ఇద్దరు ముగ్గురు కానీ గమనించినాము, వాళ్ళతో చేయించుకోద్దండి, మన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పినాను. వాళ్ళ కెమికల్ వాడేదాని వల్ల పంటికి ఏమైనా ప్రమాదం ఉంటుందా సార్?
1: మామూలుగా మనము ఈ గుట్కా ప్రోడక్ట్స్ అలాంటివి యూజ్ చేసినప్పుడు జనరల్గా పళ్ళ మీద ఆ వేడి పొగమరకలు అనేవి ఫామ్ అయ్యి పాచి పడడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. సో మనం వాటన్నిటిని కూడా డెంటిస్ట్ని కలిసి స్కేలింగ్ అనే ప్రక్రియ ద్వారా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ వినిపిస్తుంది. స్కేలింగ్ చేసుకుంటే బాగుంటుంది. స్కేలింగ్ చేయించుకున్నప్పుడు డాక్టర్ గారు పంటికి చిగురుకు మధ్యలో పాచి పట్టిన పేరుకున్నటువంటి ఏదైతే స్టెయిన్స్ ఉన్నాయో వీటన్నిటి కూడా జాగ్రత్తగా రిమూవ్ చేయడం జరుగుతుంది. దంతవైద్యం ఇంత బాగా అధునాతనంగా ఈ రోజుల్లో మనం అసలు పళ్ళు లేకపోయినా కూడా పూర్తిగా జైగోమాటిక్

0: ఇంప్లాంట్స్ అని, ఎక్కడ మంచి మంచి పద్ధతులతోటి మనం అన్ని పళ్ళు కడుతూ చెన్ని చాలా మోడర్న్ యుగంలో ఉన్న మనము ఈ రోజుల్లో దంత సమస్యల పట్ల నాటు వైద్యాన్ని అందరం కూడా ఆహ్వానించడం, దాని పట్ల ఆదరణ చూపించడం అనేది కరెక్ట్ విషయం కాదు. ఎందుకంటే నోరు అనేది చాలా సున్నితమైనటువంటి కణజాలంతో నిండినటువంటి భాగం. సో నాటు వైద్యాల పట్ల ఆధారపడకండి, వాటి పట్ల అంత ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు.
1: అలాగే
0: విధిగా డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంది.
1: ఈ గుట్కా, పాన్ పరాగులు, కిల్లీలు ఇవన్నీ కూడా
0: సార్ అవి ప్రాణాంతకము, క్యాన్సర్ కారకాలు సార్. ఇప్పుడు మనం అనుకుంటాం అంటే జనరల్గా నేను
1: మాట్లాడదాం. హలో, లైన్ సరిగ్గా లేదండి. అంటే ఈ గుట్కా పాన్ పరాగుల మూలాన కూడా ఎక్కువగా
0: సార్, నేను మన దగ్గరకు వచ్చిన నా పేషెంట్స్ నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను. ఒక ఇండస్ట్రీలో వర్క్ చేసే వర్కర్ కావచ్చు, లేదంటే ఒక ట్రాన్స్పోర్ట్లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అంతా ఎలా ఉంటుందంటే, నేను వరుసగా ఒక సంవత్సరం రోజులు గుట్కాలు తిన్నాను, నా పళ్ళు నల్లగా అయిపోయాయి, రేపు వెళ్ళేసి పళ్ళు పండుగ దగ్గర పళ్ళు క్లీన్ చేసేసుకుంటాను, సో వెంటనే ఆపేస్తాను, ఇంకక్కడితో పోతుంది అంటాడు. బట్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ కాన్సెప్ట్ అది. సో మన పళ్ళ మీద ఒక 100 సంవత్సరాలు గుట్కా వేసి పెట్టినా 101వ సంవత్సరంలో పళ్ళు క్లీన్ చేస్తే పళ్ళు తెల్లగా వస్తాయి. బట్ గుట్కా ప్రోడక్ట్స్ ఎప్పుడు పళ్ళ మీద ఎఫెక్ట్ చూపెట్టు, అవి చూపెట్టేదంతా కూడా దాని చుట్టూ ఉన్నటువంటి అతి సున్నిత కణజాలంతో కలిసి నిండినటువంటి నాలుక మీద, బుగ్గల మీద, చిగుళ్ళ మీద.
1: కలర్తో మాట్లాడదాం. హలో,
2: హలో, నమస్తే సార్.
1: నమస్తే అండి, మీ పేరండి?
2: సార్ నా పేరు దివ్య సుధా సార్.
1: దివ్య సుధా గారు, డాక్టర్ ఎక్కడి నుంచి మాట్లాడుతారండి?
2: సార్ ఇక్కడ తిరుపతి నుంచి.
1: తిరుపతి, డాక్టర్ గారితో మాట్లాడండి.
0: నమస్కారం అండి.
2: యాక్చువల్గా ఏంటంటే, మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా సార్ వాటర్,
0: మేడం
2: బోర్ వాటర్, ఆ వాటర్ వల్ల ఏమైనా సరే పిల్లలకు గాని మనకు గాని దంతాలకి ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా సార్?
0: మంచి ప్రశ్న అడిగారు మేడం. మీరు ఇది పిల్లలు గ్రోతింగ్ ఏజ్ లో ఉన్నప్పుడు బిలో 6 ఇయర్స్ లోపల మనం తీసుకునే వాటర్ లో గానీ ఫ్లోరైడ్ అనేది కానీ ఎక్కువ ఉంటే డెఫినెట్ గా పంటి యొక్క నిర్మాణం మీద ప్రభావం చూపించడానికి ఎంతో అవకాశం ఉంటుంది. సో ఫార్మేషన్ స్టేజెస్ లో, పన్ను డెవలప్మెంట్ స్టేజెస్ లో ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ ప్రాంత ప్రాంతాల్లో మనం ఎవరైనా ఉన్నప్పుడు వాటర్లో కానీ మనకు కావాల్సిన పీపీఎం కంటే ఎక్కువ, మోర్ దెన్ 1 PPM కంటే ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్నప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ అనేది పంటి యొక్క నిర్మాణం మీద ప్రబలంగా ఉంటుంది. సో అందువల్ల పళ్ళు మెత్తబడిపోవడం, పన్ను చాకీ వైట్ అప్పిరెన్స్లో పుట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ వన్స్ డెవలప్మెంట్ స్టేజ్ దాటిన తర్వాత ఫ్లోరైడ్ వల్ల ఎటువంటి ప్రభావం కూడా ఉండదు. బట్ చిన్న ఏజ్లో డెఫినెట్గా ఫ్లోరైడ్ వల్ల పళ్ళు పాడవడానికి, వాటర్లో ఉన్న ఫ్లోరైడ్ వల్ల పళ్ళు పాడవడానికి, వాటి యొక్క అమరిక దంతాల నిర్మాణంలో డిఫెక్ట్స్ రావడానికి కారణభూతం అవుతుంటాయి.
2: అంటే ఇప్పుడు మనకి వాటర్ లో టీడీఎస్ అనేది మనం చెక్ చేస్తాం కదా, అది ఎంత ఉండొచ్చు సార్? అంటే మనం యూజ్ చేయాలంటే
0: టీడీఎస్ అనేది జనరల్ గా బిలో 100 లోపల ఉంటే మంచి వాటర్ ఉంటారు. సో ఇప్పుడు అందరం కూడా మనం ఒకప్పుడు అందరూ బోర్ వాటర్ తాగిన వాళ్ళే. సో ఇప్పుడంతా కూడా మనము ఎస్ ఎస్ మామూలుగా జనరల్ గా గ్రౌండ్ వాటర్ లో 400 నుంచి 700 వరకు టీడీఎస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో మనం మంచి మినరల్స్ యూజ్ చేసినప్పుడు బిలో అప్ టు 150 వరకు కూడా తీసుకోవచ్చు అండి, నో
2: ఇష్యూ.
0: దానివల్ల అయితే పండ్ల మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు.
1: ధన్యవాదాలు దివ్య సుధా గారు కాల్ చేసినందుకు. మరి అయితే ఇప్పుడు ఈ ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా మరి కలుగుతాం. హలో,
3: హలో, నమస్కారం సార్.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: చిత్తూరు నుంచి నాగరాజ్ శెట్టి సార్.
1: నాగరాజ్ శెట్టి గారు చిత్తూరు నుంచి, డాక్టర్ గారితో మాట్లాడండి సార్.
0: నమస్కారం అండి నాగరాజ్ గారు.
3: డాక్టర్ గారు
0: నమస్కారం సార్, చెప్పండి సార్.
3: లెఫ్ట్ సైడ్ కింద పైన ఫుల్ గా ప్యాక్ చేసేసి ఉంటాము.
0: ఫుల్ గా
3: పళ్ళు ఫుల్ గా ప్యాక్ అయిపోయింది సార్.
0: పళ్ళు కట్టిచ్చారా?
3: ప్యాక్ చేసేసినాము.
1: అంటే ఏంటి ప్యాకింగ్ అంటే?
3: ఏం పేస్ట్ వాడితే మంచిది సార్?
0: ప్యాక్ అంటే ఏంటి? పళ్ళు క్యాప్స్ వేయించారా ప్యాక్? నాకు అర్థం కాలేదండి మీరు చెప్పేది, కరెక్ట్ గా చెప్పండి సార్.
3: పండ్లు సొత్తలుగా ఉంటే దానిపైన ప్యాక్ చేసినారు సార్, బాగా క్లీన్ చేసి.
0: క్లీన్ చేసి సిమెంట్ సిమెంట్ పెట్టారా, క్యాప్ వేసారా మీరు చెప్పేది? రూట్ కెనాల్ క్యాప్ వేసారు, క్యాప్ వేసారు. ఓకే ఓకే, దాన్ని క్యాప్ అంటారు. ఓకే, ప్యాక్ కాదు. ఓకే ఓకే. సో మీ ఏజ్ చెప్పగలరా మీరు?
3: నా ఏజ్ సార్?
0: మీ ఏజ్?
3: 75 ఇయర్స్.
0: ఓకే ఓకే. సో లెఫ్ట్ సైడ్ పైన కింద మీరు పళ్ళు కట్టించారు, క్యాప్స్ అన్ని కూడా పెట్టించారు. సో ఏజ్ రీచ్ మీరు చెప్పండి సార్, చెప్పండి.
3: టేస్ట్ ఏం వాడితే బాగుంటుంది సార్?
0: టేస్ట్ ఏం బాగుంటుంది. సో మీ ఏజ్ తగ్గట్టుగా ఇప్పుడు 75 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి డీసెన్సిటైజర్ అంటే ఇప్పుడు ఈ టైంలో మీరు వాడాల్సినవి సెన్సిటివ్.

0: కలిగించకుండా, పళ్ళు ఎక్కువ అరిగిపోకుండా ఉండేటువంటి కాంపోనెంట్ కలిగినటువంటి పేస్ట్లు కానీ యూజ్ చేశారు అంటే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి సార్.
1: సార్ ఈలోగా డాబర్ రెడ్ పేస్ట్ వాడినా,
0: ఓకే
1: అది పెయిన్స్ వచ్చింది.
0: ఓకే,
2: మరి నాగరాజ్ గారు
0: ఎనీ పేస్ట్ మీరు డీసెన్సిటైజర్ కండిషన్ కలిగినటువంటిది, పేస్ట్లు అనేవి ముఖ్యంగా మీ కండిషన్కి తగ్గట్టుగా ఒకసారి చెక్ చేసుకొని వాడితే బాగుంటుంది సార్.
2: అదే డాక్టర్ గారిని కూడా సంప్రదించి మీరు తీసుకోండి. ధన్యవాదాలు నాగరాజ్ గారు మరి ఫోన్ చేసినందుకు. మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో
3: సార్. నమస్తే సార్.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: సార్ నెల్లూరు జిల్లా మనుబోలు నుంచి మాట్లాడుతున్నాను.
2: మనుబోలు నుంచి మీ పేరండి?
3: విద్యా వెంకటరమణయ్య.
2: మీరు రేడియోకి దూరంగా వచ్చేయండి సార్.
3: సార్ ఓకే సార్, ఉంటాను.
2: రేడియోకి దూరంగా వచ్చి రేడియో ఫోన్లో మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి.
0: నమస్కారం అండి వెంకటరమణ.
3: యాప్ పుల్లతో తవ్వితే మంచిది అంటారు కదా
0: సార్, చెప్పండి
3: అది ఎంతవరకు నిజమా?
0: హలో, నేనైతే మన మన పేషెంట్ నేనేం చెప్తానంటే, కావాలంటే గుప్పెడి వేపాకు తీసుకొని నమ్మలండి అని చెప్తాను. అంతేకాని వేప పుల్ల వాడడం అనేది అనాగరికం సార్. వేప పుల్లలు వాడడం వల్ల మనం యూజ్ చేసే ఈ అబ్నార్మల్ ఫోర్సెస్ వల్ల పంటికి సపోర్ట్ ఇచ్చేటువంటి చిగురు మొత్తం పాడైపోతుంది. ఎప్పుడైతే ఈ చిగురు అంతా కూడా పాడైపోయి కరిగిపోతుందో, లోపల ఉన్న వేరు మీరు ఏ డిజైన్లో బ్రష్ చేస్తున్నారో ఆ డిజైన్లో కరిగిపోయి మీ పళ్ళ యొక్క వేరు దెబ్బతినిపోయేసి కొన్నాళ్ళకి ఏం తాగినా తినడానికి కూడా జువ్వని లాగే కండిషన్కి రావడం, లేదంటే పళ్ళు విరిగిపోవడానికి కూడా మైన్యూట్ క్రాక్ మైనర్ క్రాక్స్ కూడా కారణమవుతుంటాయి. నేను విధిగా పల్లెలు అందరికి కూడా చెప్పేది ఏంటంటే, ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా పొలం దగ్గరికి వెళ్ళేసి ఏదో టైం అయిపోయిందని చెప్పి గబగబా ఏదో ఒక కానుగ పుల్ల వేపుల్లో ఎంచుకొని పళ్ళు దొమ్మేస్తూ గబగబా తినడానికి వచ్చేస్తుంటారు. టైం లేకపోవడం వల్ల ఓవరాల్ హైజీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల పంటి సపోర్టింగ్ పంటికి సపోర్ట్ ఇచ్చేటువంటి గమ్స్, తర్వాత వచ్చే లోపల ఉన్నటువంటి రూట్స్, ఇవన్నీ కూడా లాంగ్ రన్లో దెబ్బతినిపోతాయి. సో అందువల్ల కావాలంటే గుప్పటి వేపాకు నమిలి తినండి, అంతేకాని పుల్లలతోటి పళ్ళు దొమకండి. మంచి అల్ట్రాసాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ని యూజ్ చేయండి.
2: మరి మరొక శ్రోతతో మాట్లాడతాం. హలో
4: హలో
2: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు భార్గవి సార్, పొలంనేరు నుంచి మాట్లాడుతున్నాను.
2: భార్గవి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి.
4: గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ అమ్మా. నమస్కారం అమ్మా, భార్గవి గారు చెప్పండి అమ్మా.
4: నమస్తే సార. నాకు పళ్ళు పుచ్చిపోయినాయి సార్, దాదాపు ఒక పళ్ళు 75% అయిపోయింది.
0: ఓకే,
4: అందుకని అట్లే స్ప్రెడ్ అయితే దాదాపు ఇంకా 4 teeth కి అట్లే క్యావిటీ ఉంది సార్.
0: ఓకే, ఇప్పుడు మీకు ఏమన్నా పెయిన్ ఉందా అమ్మా? నాలుగు పళ్ళు వరకు పుచ్చిపోయాను. నాలుగు నొప్పి ఉన్నాయా మీకు? ఏదైనా ఒకటి రెండు మాత్రమే అనిపిస్తున్నాయా? పుచ్చు అనేది మీరు చెప్పినట్లు ఎనామిల్ స్టేజెస్ లో పెయిన్ లేకుండా ఉండి ఇనిషియల్ స్టేజెస్ లో కానీ ఉంటే, వెంటనే ఒక మంచి క్వాలిటీ సిమెంట్ తో కానీ దాన్ని ఫిల్అప్ చేసుకుంటే ఆ పన్ను పుచ్చు రాకుండా మళ్ళీ ఫర్దర్ గా నొప్పి లేకుండా అక్కడతో కంప్లీట్ గా స్టాప్ చేసుకోవచ్చు. మీరు చెప్తున్న 70% 50% డ్యామేజ్ అయిన పళ్ళకి మనం ఒకసారి చిన్న ఎక్స్రే తీసుకొని లోపల దాని యొక్క క్రౌన్ స్ట్రక్చర్ ఎలా ఉంది, రూట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ హెవీగా ఉందా లేదా చూసుకొని చిన్నపాటి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని క్యాప్ చేయించుకుంటే ప్రాబ్లం నుంచి పూర్తిగా మీరు బయటపడవచ్చు.
2: ధన్యవాదాలు భార్గవ్ గారు. మనం ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
5: పంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? పళ్ళు ఎత్తుగా వంకరగా ఉన్నాయా?
6: చింతించకండి, మన వెంకటగిరిలో సుమన్ ప్రజా దంత వైద్యశాల సేవలు అందుబాటులో ఉన్నాయి.
5: ఎలాంటి రక్తం చింతించకుండా లేజర్ ట్రీట్మెంట్, ఇన్విజిబుల్ ఎలైనర్స్ మరియు బ్రాజల్ స్మైల్ డిజైనింగ్ మా ప్రత్యేకత.
6: మెరుగైన దంత వైద్యం కోసం నేడే సంప్రదించండి.
5: డాక్టర్ సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలిం కోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9985767333.
2: శ్రోతలు, మనం ఈరోజు దంత సంబంధ సమస్యలకు ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు సమాధానాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో మనం ఇస్తూ ఉన్నారు. మరి చివరిగా ఒక కాలర్తో మాట్లాడదాం. అయితే ఇప్పుడు మరి డాక్టర్ గారికి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ కాలర్స్ అందరు కూడా అందరు శ్రోతలందరికీ మంచిగా కాల్ చేశారు. మనం అక్కడ ప్రకటన విందాం.
6: మరింత అందంగా మారాలా?
5: ఇప్పుడు మన వెంకటగిరిలోనే సుమన్ ప్రజా దంత వైద్యశాల, అత్యాధునిక 3D డిజిటల్ డెంటిస్ట్రీ, ఓపీజీ, డెంటల్ సిటీ స్కాన్, లేజర్ రూట్ కెనాల్ మరియు బ్లడ్లెస్.

0: లేజర్ సర్జరీలు లభించును.
1: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత, ఇహెచ్ఎస్, WJHS ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు మరియు జర్నలిస్టులకు ఉచిత లేదా నగదు రహిత వైద్యం.
0: మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలెంకోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9989576733.
2: శ్రోతలు, మనం ఈ కార్యక్రమంలో దంత సంబంధ సమస్యలకు డాక్టర్ సుమన్ చల్లా గారు ఇచ్చినటువంటి సమాధానాలు మనం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో విన్నాం. మరి శ్రోతలందరికీ ధన్యవాదాలు. డాక్టర్ గారు మీకు కూడా ధన్యవాదాలు.
3: థ్యాంక్ యూ సార్.
4: శ్రోతలు, మీరు ఇంతవరకు సాధారణ దంత సమస్యలు, నివారణ, అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇచ్చిన వారు దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లా గారు. ఈ కార్యక్రమం ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. శ్రోతలు, ఇప్పుడు మీకోసం ఒక సినీ గీతం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి

ఏపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలను సూచిస్తూ వాతావరణ శాఖ ఆరెంజ్ రంగు హెచ్చరికను జారీ చేసింది. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఈ కార్యక్రమం వలన భారత్లోనే తయారీలు పెరిగాయని, దేశంలో పెట్టుబడులు పెరిగాయని, దేశం నుండి ఎగుమతులు పెరిగాయని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఈ మార్పు కనిపిస్తుందని, దేశ ఎదుగుదల వృద్ధికి తోడ్పడే మౌలిక సదుపాయాలు, సంస్థలు, నవీన కల్పనల అభివృద్ధికే ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అని అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు 8 ఏళ్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు 5 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఆరోగ్య మంతన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంతన్ జన ఆరోగ్య యోజన కారణంగా 90% క్యాన్సర్ కేసులకు 30 రోజుల్లోనే చికిత్స ప్రారంభమవుతుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయబడుతుందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కేర్ను బలోపేతం చేయడం కొనసాగిస్తుందని, పౌరులకు మరింత రోగి కేంద్రీకృత సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ 2 పథకాల కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవార్డులను ప్రదానం చేశారు. భారతదేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య హామీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ మొబైల్ యాప్, సెక్యూర్ డేటా ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ కూడా మంత్రి ప్రారంభించారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్రాల సీనియర్ నాయకులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, బీమా సంస్థలు, రంగ నిపుణులు పాల్గొన్నారు. వీరంతా ఈ కార్యక్రమాల కింద సాధించిన పురోగతిని సమీక్షిస్తూ భారతదేశ ఆరోగ్య వ్యవస్థ పరివర్తన తదుపరి దశపై చర్చిస్తున్నారు. అత్యంత వెనకబడిన దేశాలతో ఉన్న దృఢమైన భాగస్వామ్యాన్ని భారతదేశం పునరుద్ఘాటించింది. న్యూయార్క్లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాలు కార్యదర్శి సుధాకర్ దలేలా అత్యంత వెనుకబడిన దేశాల వార్షిక మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. అత్యంత వెనుకబడిన దేశాలు సుస్థిరంగా, తిరుగులేని విధంగా అభివృద్ధి పథం నుండి బయటపడ్డానికి అందుబాటులో ఉండే ఆర్థిక సహాయం, స్థానిక ఉత్పత్తుల్లో పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, సాంకేతిక భాగస్వామ్యాలు అవసరమని మంత్రి పిలుపునిచ్చారు. థాయిలాండ్, ఫిలిప్పీన్స్, జపాన్ ఐక్యరాజ్య సమితి విపత్తు ప్రమాద నివారణ కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన సమ్మిళిత విపత్తు వాతావరణ స్థితిస్థాపకత అనే అంశంపై జరిగిన సమావేశంలో మంత్రి దలేలా ప్రసంగిస్తూ భారతదేశ పటిష్టమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రమాద ఆధారిత మౌలిక సదుపాయాలు, విపత్తు సంసిద్ధతతో పాటు విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి, భారత్ ఆసియా సహకారాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ముందస్తు హెచ్చరికలను సకాలంలో చర్యలుగా మార్చాల్సిన అవసరాన్ని తెలుపుతూ 2030లో 4వ ఐక్యరాజ్యసమితి ప్రపంచ విపత్తు ప్రమాద నివారణ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం చేసిన ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. దేశం నేతృత్వంలోని అనుసరణ కోసం ఊహించదగిన ఆర్థిక సహాయం అందించాలని, ఇచ్చే ఆర్థిక సహాయం బలహీన దేశాలు వర్గాలపై రుణభారాన్ని పెంచకుండా వారిని సంరక్షించాలని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవాయాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా కాశీ ఆ విలువలకు సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే అనేక రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లలో భారతదేశంలో నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడగా దేశంలోని మహిళల్లో ఆత్మనిర్భరత కూడా పెరిగింది.
ఈరోజు

0: పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి అని మోదీ పేర్కొన్నారు. పండిట్ ఉపాధ్యాయ అందించిన సేవ, సమతుల్యత, సహనం, సమన్వయం, సానుకూల దృక్పథం, సున్నితత్వం మరియు సంభాషణ అనే 7 సూత్రాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సేవాస్ఫూర్తితో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ చూపిన మార్గాన్ని అనుసరించడం ప్రతి బీజేపీ కార్యకర్తకు గర్వకారణమని అన్నారు. ఈరోజు గౌహతిలోని శ్రీమంత శంకర్దేవ కళాక్షేత్రంలోని బనికంఠ కాకతి ఆడిటోరియంలో మేరా యువభారత్ కామ్రూప్ మెట్రో ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే వందేమాతరం శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా యువజన సంక్షేమ క్రీడల శాఖ మంత్రి బిశ్వజిత్ దైనేరి యువత స్వయం సమృద్ధి సాధించి సమర్థులైన వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. కేవలం బహుమతులు గెలుచుకోవడం కోసమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సమాజ పురోగతికి దోహదపడడానికి కూడా క్రీడలను కొనసాగించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 24 నుండి 30 వరకు జరుగుతున్న ఈ శిబిరంలో అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రాల నుండి సుమారు 150 మంది యువకులు పాల్గొంటున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకు సాంప్రదాయ నృత్య సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక మార్పిళ్లు, దేశభక్తి కార్యక్రమాలు, రాజ్యాంగ అవగాహన కార్యక్రమాలు, యువతతో సంభాషణలు వంటివి ఉంటాయి. ఈ కార్యక్రమానికి క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్ అంకుర్ భరాలి, అస్సాం కామరూప్ మెట్రో మేరా యువ భారత్ డైరెక్టర్ దీనబంధు సహా కూడా హాజరయ్యారు. ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్ కేటగిరీల్లో భారత్కు కాంస్య పతకం సాధించింది. సెమీఫైనల్స్లో చైనీస్ జోడీ వాంగ్ చుక్విన్ సన్ ఇంక్షాతో తలపడిన భారత్ జోడి దియా చితాలే మనుషా 0-3 తేడాతో ఓడిపోయారు. ప్రపంచ ర్యాంకింగ్లో 8వ స్థానంలో ఉన్న భారత్ జోడి క్వార్టర్స్లో ప్రపంచ ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉన్న హాంకాంగ్ జోడి వాంగ్ టింగ్ డూ ఓయీ కెంపై 3-1 తేడాతో గెలిచి సెమీస్కి చేరుకున్నారు. ఈ టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో ఇది భారత్కి 2వ పతకం కాగా, 2018 ఆసియా క్రీడల్లో శరత్ కమల్ మణికా బాత్రా జోడీ దేశానికి తొలిసారిగా కాంస్య పతకాన్ని అందించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూయార్క్లో తన జమైకా సహచరి కమీనా జాన్సన్ స్మిత్, ఘన విదేశాంగ మంత్రి శామ్యూల్ జగుట్చెడో అబ్లాక్వా, సురినామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ బౌవా, ఈస్ట్ వెస్ట్ సెంటర్ అధ్యక్షురాలు సెలెస్ట్ క్యాండ్స్తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రపంచం కేవలం 2 ఎంపికలకే పరిమితం కాదని, దేశాలు తమ ప్రయోజనాలు, విలువలు, విశ్వాసం ఆధారంగానే తమ నిర్ణయాలు తీసుకుంటాయని చర్చించినట్లు జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు, వాస్తవాలను ప్రతిబింబించేలా సంస్కరణల ఆవశ్యకతను గుర్తిస్తూనే ఐక్యరాజ్యసమితి అనివార్యమని కూడా వారు అంగీకరించారు. భౌగోళిక, రాజకీయ విభజన, సంఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి మరియు సాంకేతిక అంతరాయం వంటి పరిస్థితుల మధ్య కూడా గ్లోబల్ సౌత్ వాణికి ప్రాధాన్యత కొనసాగుతుందని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతిపాదిత ఈపీఆర్ రియాక్టర్ల ఏర్పాటుపై భారత్, ఈడీఎఫ్ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించేందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో ఫ్రాన్స్కు చెందిన ఈడీఎఫ్ గ్రూప్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బెర్నార్డ్ ఫొంటానాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈపీఆర్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అణురంగానికి సంబంధించిన భారతదేశ నియంత్రణ సంస్కరణలు, పంప్డ్ హైడ్రోస్టోరేజ్ ప్రాజెక్టులపై సహకారం మరియు పటిష్టమైన పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యానికి భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. భారీ స్థాయి స్థానికీకరణ కోసం భారతదేశంలో ఒక పర్యావరణ వ్యవస్థను, సరఫరా గొలుసును నిర్మించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల గురించి ఈడీఎఫ్ భారత పక్షానికి తెలియజేసింది. అలాగే బహుళ అణు రియాక్టర్లతో కూడిన ఒక భారీ కార్యక్రమం, భారత పరిశ్రమ సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా సరఫరాదారులకు విశ్వాసాన్ని ఇస్తుందని, భారీ స్థాయి ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను సాధ్యం చేస్తుందని పునరుద్ఘాటించింది.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో జోనోటిక్ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ డి అనుష గారి ప్రసంగం ప్రసారమవుతుంది.
1: రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వివిధ వ్యాధులు, వాటిలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. చాలా రకాల వ్యాధులు అనేవి పశువుల నుంచి మనుషులకు సంక్రమిస్తూ ఉంటాయి, తద్వారా మనుషులు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో రైతు సోదరులందరూ ఖచ్చితంగా వాటి యొక్క పశువుల నుంచి సంక్రమించే వ్యాధులను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈరోజు పశువుల నుంచి మనుషులకు సంక్రమించే కొన్ని ప్రాణాంతకరమైన వ్యాధుల గురించి చూద్దాం. అందులో ముఖ్యంగా పిచ్చి కుక్క కాటు వ్యాధి అనేది చెప్పుకోదగ్గ వ్యాధి. ఈ వ్యాధి ప్రాణాంతకరమైనది. ఈ వ్యాధి పిచ్చి కుక్క కాటు వల్ల సంక్రమిస్తుంది. ఇది ముఖ్యంగా పిచ్చి కుక్క కరిచినప్పుడు నాడి సంబంధిత వ్యాధులతో మొదలయ్యి మరణించే వరకు లక్షణాలు అనేవి గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇందులో పిచ్చి కుక్క కరిచినప్పుడు జ్వరం రావడం, చొంగ కారటం, ఆకలి వేయకపోవటం, అదేవిధంగా రెండవ దశలో మూర్ఛ మరణించటం మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి రైతు సోదరులు తమ పశువులకి ఎప్పుడైనా కుక్క కాటు ఉన్నట్లయితే ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటగా కుక్క కాటు వల్ల అయిన గాయాన్ని పరిశుభ్రమైన నీటితో కడగడం, ఆ తరువాత సబ్బుతో లేదా డెటాల్ వంటి ద్రావణాలతో కడిగిన తరువాత దానిని కుట్లు అనేది వేయకుండా గాయం మానేలాగా చూసుకోవాలి. ఆ తరువాత కుక్క కాటు కరిచిన రోజు నుంచి 5 డోసుల వరకు యాంటీరేబిస్ వ్యాక్సిన్, అదే టీకా అనేది వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుక్క కాటు కరిచిన రోజు, అదేవిధంగా 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు, ఆ తర్వాత 90వ రోజున కుక్క కాటుకి యాంటీరేబిస్ వ్యాక్సిన్ అనేది వేసుకున్నట్లయితే ఈ వ్యాధి నుంచి నివారించుకోవచ్చు. అంతేకాకుండా ఈ వ్యాధి సోకిన పశువులలో మనం గమనించే లక్షణాలు ఆకలి వేయకపోవటం, చొంగ కార్చటం, అదేవిధంగా గంభీరంగా అరవటం, నీరు చూసి భయపడటం, ఇటువంటి లక్షణాలు అనేవి గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే పశువులలో మనం ఇటువంటి లక్షణాలు గమనిస్తామో 10 రోజులలో ఆ పశువు అనేది మరణించే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనుషులలో వచ్చేటప్పటికీ ఆకలి వేయకపోవటం, నరాలు బిగుసుకుపోవటం, కండరాలు జారిపోవటం, ఇటువంటి లక్షణాలు అనేవి గమనిస్తూ ఉంటాము. ఈ వ్యాధికి ఎటువంటి చికిత్స అనేది లేదు, నివారణే మార్గం. కాబట్టి కుక్కలు పెంచుకునేవారు, అదేవిధంగా పాడి రైతులు సరైన సమయంలో వారి యొక్క పశువులకి టీకాలు వేయించుకున్నట్లయితే ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈ వ్యాధి కారణంగా చాలా మరణాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాధికి టీకాలు అనేవి ఉచితంగా మనకి దగ్గరలో ఉన్న పశు వైద్యశాలలలో ఇవ్వటం జరుగుతుంది. వైరస్ వ్యాధులలో ఇంకొక వ్యాధి చెప్పుకోదగ్గ వ్యాధి మెదడు వాపు వ్యాధి. ఈ వ్యాధి మనకి దోమకాటు వల్ల వస్తుంది. ఈ వ్యాధి అనేది చిన్న పిల్లలలో, ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలలో మరణాల శాతం అనేది ఈ వ్యాధి వల్ల సంక్రమించటం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యాధికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వ్యాధికి మనకి చికిత్స అనేది లేదు, నివారణే మార్గం. ఈ వ్యాధి ఏ విధంగా సంక్రమిస్తుంది అంటే, ముఖ్యంగా పందులకి లేదా కొంగలకి ఈ వ్యాధి ఉన్నప్పుడు దోమలు ఈ పందులని లేదా కొంగలని కుట్టినవి మళ్ళీ మనకి కుట్టినట్లయితే ఈ వ్యాధి అనేది సంక్రమించటం జరుగుతుంది. ఈ వ్యాధి బారిన పడిన మనుషులు జ్వరం, ఛాతి నొప్పి, అదేవిధంగా తలనొప్పి, మెడనొప్పి వంటి లక్షణాలు అనేవి మనం గమనిస్తూ ఉంటాము. తగు సమయాలలో టీకాల ద్వారా ఈ వ్యాధిని నివారించుకోవచ్చు. వైరస్ వ్యాధులలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యాధి బర్డ్ ఫ్లూ వ్యాధి. ఈ బర్డ్ ఫ్లూ అనేది కూడా ఎంతో ప్రాణాంతకరమైనది. ఇది జలుబు దగ్గుతో మొదలయ్యి 2వ దశలో మరణాల వరకు సంభవిస్తుంది. ఇది కోళ్ల నుంచి మనుషులకి సంక్రమిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనము ఈ రోజులలో గమనిస్తూ ఉన్నాము, బర్డ్ ఫ్లూ వ్యాధి వల్ల చాలా కోళ్ల ఫారాలు అనేవి మూసుకోవటం.

అదే విధంగా చాలా వరకు కోళ్లు అనేవి చనిపోవటం మనం గమనిస్తూ ఉన్నాము. సో ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది రాకుండా ఉండడం కోసం ఎటువంటి చికిత్స అనేది లేదు. తగు జాగ్రత్తలు అంటే బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లని ఆ ప్రదేశం నుంచి జనసంచారం లేని ప్రదేశాలకు తీసుకెళ్లటం, అక్కడ వాటిని పూడ్చిపెట్టడం ద్వారా తరువాత వచ్చే బ్యాచులకి ఈ వ్యాధి అనేది సంక్రమించకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఈ వ్యాధి జలుబు దగ్గుతో మొదలయ్యి రెండవ దశకి వచ్చేటప్పటికి ఛాతి నొప్పి, నిమోనియా ఇటువంటివి గమనిస్తూ ఉంటాము. కోళ్లల్లో ఈ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు కళ్ళు వాచి ఉండటం, కంటి నుంచి నీరు రావటం, వాపు రావటం, కళ్ళు అదే విధంగా ముఖం నీలి రంగులో మారటం, ఇటువంటి లక్షణాలు అనేవి గమనిస్తూ ఉంటాం. కాబట్టి బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చినప్పుడు ఖచ్చితంగా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోనట్లయితే ఎన్ని బ్యాచ్లు వచ్చినప్పటికీ కూడా ప్రతి ఒక్క బ్యాచ్ కి ఈ వ్యాధి అనేది సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి తగు బయోసెక్యూరిటీ మెజర్స్ అంటాము, అంటే బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవటము, బ్యాచ్ కి డిసిన్ఫెక్షన్ చేసుకోవటము, ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది మనుషులకి అదే విధంగా వచ్చిన కోళ్ల నుంచి ఇంకొక బ్యాచ్ కి రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఈ వైరస్ వ్యాధులే కాకుండా చాలా రకాల బ్యాక్టీరియల్ వ్యాధులు అనేవి పశువుల నుంచి మనుషులకి సంక్రమిస్తూ ఉంటాయి. రైతనే వారు జాగ్రత్తగా లేనట్లయితే ఈ వ్యాధులు తమకు సోకి తము అనారోగ్యంతో పడడమే కాకుండా వారి యొక్క పశువులు కూడా అనారోగ్యాన బారిన పడే అవకాశం అనేది ఎంతైనా ఉంది. బ్యాక్టీరియల్ వ్యాధులలో మనం చెప్పుకోదగ్గ వ్యాధులు బ్రుసెల్లోసిస్ వ్యాధి. ఈ బ్రుసెల్లోసిస్ వ్యాధి అనేది పశువుల నుంచి మనుషులకి సంక్రమిస్తుంది. పశువులలో ఈ వ్యాధి సోకినప్పుడు 4 నుంచి 6 నెలల సమయంలో ఈసుకుపోవటం జరుగుతుంది, అంటే అబార్షన్స్ అనేవి జరుగుతాయి. అటువంటి పశువులని తాకినట్లయితే, ఆ తాకిన చేతులకి గాయాలున్నట్లయితే వారికి ఈ వ్యాధి అనేది రావటం జరుగుతుంది. ఈ బ్రుసెల్లోసిస్ వ్యాధికి వచ్చిన పశువులని ధారణ అయిన తరువాత చేతి తొడుగులు వేసుకున్న తర్వాతే పిండాన్ని తాకడం, అదే విధంగా వాటికి వచ్చే స్రావాలు తాకడం ద్వారా ఆ వ్యాధిని నివారించవచ్చు. ఈ వ్యాధి సోకటం ద్వారా జలుబు, ఆకలి లేకపోవటం, తలనొప్పి, నడుము నొప్పి, ఎముకల సంబంధిత నొప్పులతో పాటు ముఖ్యంగా అధిక రక్తస్రావం జరగటము, అదే విధంగా అబార్షన్స్ అనేవి జరగటము, మగవాటిలో కీళ్ల వాపులు, బీజాలలో వాపు, కీళ్ల నొప్పులు, అదే విధంగా కండరాల నొప్పులు అనేవి మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి ఈ వ్యాధికి నివారణ చర్యగా 6 నుంచి 8 నెలల వయసు గల పశువులకి టీకాలు వేయించినట్లయితే ఆ వ్యాధి అనేది పశువుల నుంచి మనుషులకి సంక్రమించకుండా ఉంటుంది. ఈ బ్రుసెల్లా వ్యాధి ముఖ్యంగా పశువులకి దగ్గరగా ఉన్న వారికి సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంది, అంటే పాడి రైతులు, అంతేకాకుండా పశు వైద్యులు, అనారోగ్యానికి చూసేవారు, పశు సహాయకులు, వీరంతా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం అనేది ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోనట్లయితే. కాబట్టి ఈసుకుపోయిన పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకొని వాటికి చికిత్స చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బ్యాక్టీరియా నుంచి సంక్రమించే ఇంకొక వ్యాధిలో ఆంథ్రాక్స్ వ్యాధి అనేది ఇంకొక వ్యాధి. ఈ వ్యాధి కూడా ప్రాణాంతకమైనది, దీన్నే దొమ్మ వ్యాధి అని కూడా అంటాము. ముఖ్యంగా ఇది గొర్రెలు, మేకలు, అదే విధంగా ఆవులు వీటల్లో మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఈ వ్యాధి సోకినప్పుడు ముఖ్యంగా రైతులు వ్యాధి సోకి చనిపోయిన పశువులని ఊరికి వెలుపల అనే జనసంచారం లేని చోటు వేయడము, అంతేకాకుండా వాటిని 6 అడుగుల లోతులో బూడ్చిపెట్టినట్లయితే ఈ వ్యాధి అనేది మిగతా పశువులకి లేదా మనుషులకి సంక్రమించకుండా ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వ్యాధి ద్వారా చాలా మరణాలు సంభవించే అవకాశం అయితే ఉంది. ఈ వ్యాధి సోకిన పశువులని గుర్తించటం ఎలా అంటే నోరు, ముక్కు, అదే విధంగా గద, ఈ రంధ్రాల నుంచి గడ్డకట్టని రక్తం రావటం అనేది మనం గమనిస్తూ ఉంటాము. ఈ లక్షణం గమనించినట్లయితే అటువంటి పశువులని పోస్ట్ మార్టం వ్యధ చేయడం జరగకూడదు, అంతేకాకుండా ఊరికి వెలుపల ఖచ్చితంగా బూడ్చిపెట్టాలి. అలా చేయనట్లయితే కుక్కలు ఈ మాంసాన్ని తినడం ద్వారా కుక్కలకి రావటం, ఆ కాటు ద్వారా మనుషులకి రావటం గమనిస్తూ ఉంటాము. కాబట్టి ఈ దొమ్మ వ్యాధి వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి, ఎందుకంటే 60 సంవత్సరాల వరకు

సరైన పద్ధతిలో చేసుకొని సరైన సమయాలలో టీకాలు వేసుకున్నట్లయితే ఈ వ్యాధుల నుంచి నివారణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా కాకుండా టీకాలు వేయించుకోకుండా సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఇటువంటి వ్యాధులు అనేవి పశువుల నుంచి మనుషులకు రావటం జరుగుతుంది. కాబట్టి ఈ లెప్టోస్పైరోసిస్ వ్యాధి అనేది కూడా కలుషితమైన నీరు ఆహారం తీసుకోవటం ద్వారా పశువుల నుంచి మనుషులకి సంక్రమిస్తుంది. ఈ వ్యాధులన్నిటిలో కూడా సాధారణంగా కనిపించే లక్షణాలు జ్వరం, తలనొప్పి, ఎముకల సంబంధిత వ్యాధులు, అదేవిధంగా నాడి సంబంధిత వ్యాధులు, ఇటువంటి లక్షణాలు అనేవి గమనిస్తూ ఉంటాము. మొదటి దశలో చికిత్స అందనట్లయితే రెండవ దశలో తీవ్రమయ్యి చనిపోవడం జరుగుతుంది. సో ముందస్తు జాగ్రత్తగా టీకాలు తీసుకొని లక్షణాలు కనిపించిన వెంటనే తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ వ్యాధుల వలన మనుషులకి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా తమ యొక్క పశువులకి సకాలంలో టీకాలు వేసుకోవటం, సరైన యాజమాన్య పద్ధతులు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. ఇప్పుడు లెప్టోస్పైరోసిస్ వ్యాధికి వచ్చేటప్పటికి ఎలుకలు వాటి యొక్క మూత్రం వల్ల కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవటం ద్వారా ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది. ఈ వ్యాధికి టీకా మందులు నివారణ చర్యగా ఉపయోగిస్తూ ఉంటాము. ఇంకొక వ్యాధి క్షయ వ్యాధి. ఈ క్షయ వ్యాధి వచ్చేటప్పటికీ పశువులకి, కోళ్ళకి, మనుషులకి సోకట మనం గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ వ్యాధి వచ్చినప్పుడు జలుబు, దగ్గు, రక్తంతో కూడిన దగ్గు రావటము, అదేవిధంగా ఆకలి ఉండకపోవటము, బరువు తగ్గటము, రక్తంతో కూడిన దగ్గు, రాత్రిపూట చెమటలు పట్టడం, ఇటువంటివంతా గమనిస్తూ ఉంటాం. దాంతోపాటు కఫంలో రక్తం అనేవి గమనించినట్లయితే క్షయ వ్యాధి కింద నిర్ధారించవచ్చు. ఈ వ్యాధికి బీసీజీ టీకా అనేది వేయటం జరుగుతుంది. ఈ టీకా సకాలంలో వేయించుకున్నట్లయితే ఈ వ్యాధి అనేది రాకుండా ఉంటుంది. ఈ వ్యాధి వచ్చినట్లయితే 6 నుంచి 9 నెలల సమయం వరకు ఖచ్చితంగా తగు మందులు తీసుకున్నట్లయితే ఈ వ్యాధి బారి నుంచి బయటపడవచ్చు. లేనట్లయితే ఈ క్షయ వ్యాధి అనేది ఎంతో ప్రాణాంతకరమైన వ్యాధి. పాడి రైతులు పశువులలో చొంగ కారటం, కంటి నుంచి నీరు కారటం, ముక్కులో నుంచి స్రావాలు రావటం, ఇటువంటి లక్షణాలు గమనించినప్పుడు తప్పనిసరిగా పశువైద్యాధికారి దగ్గర తగు మందులు వాడి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ వ్యాధి బారి నుంచి బయటపడవచ్చు. లేనట్లయితే ఈ వ్యాధి ద్వారా తమ పశువులని కోల్పోయే పరిస్థితి కూడా రావటం జరుగుతుంది. ముఖ్యంగా ఏ వ్యాధి వచ్చినా కూడా పశువులలో మనం ముందుగా గమనించేది పాలు తగ్గిపోవటం, మేత తినకపోవటం, ఈ లక్షణాలనేవి గమనిస్తూ ఉంటాము. ఈ లక్షణాలు గమనించినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని తగు మందులు వాడినట్లయితే తప్పనిసరిగా ఈ వ్యాధుల బారి నుంచి బయటపడవచ్చు. ఇంకొకటి, పరాన్నజీవుల నుంచి మనకు చాలా రకాల వ్యాధులు అనేవి పశువుల నుంచి మనుషులకు సంక్రమిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా టీనియాసిస్ వ్యాధి అనేది చెప్పుకోదగ్గ వ్యాధి. ఇది ముఖ్యంగా కుక్కల యజమానులు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వారికి ఎక్కువగా సంక్రమించే వ్యాధి. అంటే కుక్కల నుంచి ఇది మనుషులకి సంక్రమిస్తుంది. ఇది సంక్రమించినప్పుడు నీటి బుడగల వలె శరీరంలో ఏర్పడటం జరుగుతుంది. అంటే కుక్కలు మల విసర్జన చేసిన తరువాత దాని ద్వారా కలుషితమైన ఆహారం మనుషులు తీసుకున్నట్లయితే ఈ వ్యాధి అనేది సోకటం జరుగుతుంది. ఈ నీటి బుడగలు ఏవైతే శరీరంలో పగలటం ద్వారా వెంటనే మరణం అనేది సంభవిస్తుంది. ఈ ప్రాణాంతక జూనోటిక్ వ్యాధి నుంచి బయటపడాలి అంటే పరిశుభ్రమైన నీరు ఆహారం తీసుకోవటం ద్వారా, అదేవిధంగా సకాలంలో వాటికి డీటికింగ్ అంటే పిడుదల నివారణ చర్యలు తీసుకోవటం ద్వారా ఈ వ్యాధి అనేది రాకుండా ఉంటుంది. మనం ఈ పరాన్నజీవులలో చెప్పుకోదగ్గ ఇంకొక వ్యాధి ఏది అంటే టీనియాసిస్ వ్యాధి. దీన్నే జొన్నల జబ్బు అని కూడా అంటాము. ఈ వ్యాధి ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన మనుషుల మలం ద్వారా పరాన్నజీవుల యొక్క పచ్చిక బయళ్ల మీద పడి ఆ పచ్చిక బయళ్లు పశువులు మేయటం ద్వారా ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది. ఎప్పుడైతే ఉడికించిన మాంసాన్ని తీసుకోనట్లయితే ఈ వ్యాధి అనేది మనుషులకి రావటం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనుషులు ఉడికించిన మాంసాన్ని తీసుకోవటం ద్వారా
ఈ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. అంతేకాకుండా కలుషితమైన నీరు ఆహారం తీసుకోనట్లయితే ఈ వ్యాధి బారిన పడకుండా కూడా ఉండవచ్చు. ఈ టీనియాసిస్ వ్యాధి రాకుండా

0: ఉండాలి అంటే ఉడికించిన మాంసం తీసుకోవటం ద్వారా ఈ వ్యాధి అనేది రాకుండా ఉంటుంది. పాడి రైతులు అదే విధంగా మిగతా వారు ఎవరైనా సరే బర్డ్ ఫ్లూ వచ్చిన ఏదైనా వ్యాధి సోకిన పశువులని వ్యాధి సోకిన మాంసాన్ని ఏదైనా తీసుకుంటున్నట్లయితే దాన్ని ఉడికించినట్లయితే కొంతవరకు ఆ వ్యాధి అనేది మనుషులకి రాకుండా ఉండే అవకాశం అనేది ఉంది. ఈ ప్రాణాంతకర జూనోటిక్ వ్యాధులపై సరైన అవగాహన ఉంటే వీటి నుంచి చాలా వరకు అరికట్టవచ్చు. ఎప్పుడైతే సరైన అవగాహన లేనట్లయితే ఈ వ్యాధుల బారిన పడి పశువులే కాకుండా మనుషులు కూడా అనారోగ్య సమస్యలకు గురై ఇబ్బందులు పడవలసిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి పాడి రైతులు అనేవారే కాకుండా ఎవరైనా సరే వ్యాధితో కూడిన పశువులని లేదా ఇతర జంతువులని చూసినట్లయితే వాటిని తగు జాగ్రత్తలు తీసుకొని లేదా సకాలంలో పశువైద్య అధికారుల దగ్గర చికిత్స తీసుకున్నట్లయితే చాలా వరకు ఆ వ్యాధులని అక్కడ నియంత్రించవచ్చు. అంతేకాకుండా సరైన యాజమాన్య పద్ధతులు అంటే పాకలు శుభ్రంగా ఉంచుకోవటం, దోమలు ఈగలు లేకుండా చూసుకోవటం, వీటి ద్వారా 50% వరకు రోగాలనేవి మిగతా వారికి సంక్రమించకుండా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మిగిలిన పశువులకి కూడా రాకుండా ఉంటుంది. రైతు ఎప్పుడైతే ఒక పశువుకి ఒక అనారోగ్యం అనేది గమనిస్తారో అప్పుడు ఆ పశువుని ఆ పాక నుంచి వేరుగా పెట్టి వాటికి మేత నీరు అనేది వేరుగా అందించటం, దానికి తగిన చికిత్స చేయించుకొని ఆ తర్వాత ఆరోగ్యకరమైన పశువులతో కలిపినట్లయితే చాలా వరకు మిగతా పశువులకి ఈ వ్యాధి అనేది రాకుండా చూసుకోవచ్చు. అలా కాకుండా మిగతా పశువులతో పాటి కలిపి ఉంచినట్లయితే ఆరోగ్యకరమైన పశువులకు కూడా వ్యాధి అనేది సంక్రమించే అవకాశం అనేది ఉంటుంది. పాకలు పరిశుభ్రంగా ఉంచుకోవటం, వేపాకు పొగ లేదా పసుపు పొగ అనేది పాకలో వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి వేసుకోవటం ద్వారా దోమలు ఈగలు రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా పశువులను ఉంచే పాకలో సగం తేమ శాతం లేకుండా చూసుకున్నట్లయితే చాలా వరకు వ్యాధులనేవి రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా పాడి పశువులలో గమనించేది పొదుగువాపు వ్యాధి. ఈ పొదుగువాపు వ్యాధి అనేది ఎప్పుడైతే తేమ శాతం అనేది ఉంటుందో పాలు పిండిన తరువాత పశువు ఆ తేమ శాతంలో కూర్చోవటం ద్వారా ఈ పొదుగువాపు వ్యాధి అనేది రావటం జరుగుతుంది. ఈ పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడు పాల దిగుబడి తగ్గిపోవటం, అంతేకాకుండా పాలు అనేది రాకపోవటం అనేది గమనిస్తూ ఉంటాము. కాబట్టి తద్వారా రైతుకు అనేది నష్టదాయకంగా ఉంటుంది. పాకను శుభ్రంగా ఉంచుకొని తేమ శాతం లేకుండా చూసుకుని తగు సమయంలో చికిత్స తీసుకున్నట్లయితే ఈ పొదుగువాపు వ్యాధి బారిన పడకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. తద్వారా రైతు అనేవారు నష్టపోకుండా ఉంటారు. వీటితో పాటు యాజమాన్య పద్ధతులు అంటే పరిశుభ్రమైన మేత నీరు పచ్చిక బయళ్లలో వదిలినప్పుడు సకాలంలో వాటికి నత్తల నివారణ చర్యలు తీసుకున్నట్లయితే అంటే 1వ నెల దూడ వయసు నుంచి అదేవిధంగా 1 సంవత్సరాల వయసున్న ఆవుల వరకు ప్రతి 3 నెలలకు ఒకసారి నత్తల నివారణ చర్యలు అంటే పెరుగు మందు అనేది తాపించుకున్నట్లయితే కడుపులో ఉన్న పురుగులు నులి పురుగులు ఏవైతే ఉన్నాయో అవి పోవటం ద్వారా రోగాలనేవి వ్యాప్తి చెందకుండా ఉంటాయి. ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా రకాల వ్యాధుల నుంచి తమ పశువులని కాపాడుకోవచ్చు. అంతేకాకుండా పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులనేవి రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ వారి యొక్క పశువులకి సకాలంలో టీకాలు వేయించుకొని తగు యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ వ్యాధులన్నిటి నుంచి బయటపడే అవకాశం ఎంతైనా ఉంది. ధన్యవాదములు.
1: శ్రోతలు, మీరింతవరకు పల్లెసీమలు కార్యక్రమంలో జోనోటిక్ వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ డి అనూష గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు.
2: జానపద గేయాలు లయ ప్రధానమై జీవితానికి ఉల్లాసాన్ని ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇవి అన్ని దేశాలలో ఉంటాయి, కానీ భారతదేశ గీతాలలో గమనీయ భావ చిత్రణ ఉంది. దక్షిణ భారతంలోని ఆంధ్రదేశపు జానపద గేయాలు మధురంగా శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి పల్లె పదాలను ఒక మాలగా కూర్చి మీ ముందు ఉంచుతున్నాము. గడచిన కాలంలో కన్నె పిల్లలను

వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవాళ్లు. నాగమ్మకు ముసలి భర్త అంటే ఏవగింపు. అందుకే ఎన్నో వన్నె చిన్నలు పోతుంది. అది చూసిన కుంటెవాడు ఏమంటున్నాడంటే.

అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు, విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు భరించలేకపోయింది. సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా చూడలేని తన భర్తను గుర్చి ఇలా అంటుంది,

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 7:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ, హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాధవనేని రఘునందన్ రావు గారు. వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
2: సో చాలామంది, చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావాల్సినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టో

0: లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులం వాళ్ళకి అయితే ఫ్రీ ఇస్తామని, ఇట్లా కొన్ని ఉచిత పథకాలని ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ములు లేకుండా అన్ని చేసి తిను తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తా ఉన్నారు. రేపు పొరపాటున నా పేరెంట్స్కి ఏమైనా అయింది అనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటి పైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ సోలార్ పల్కల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించినాం. దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తా ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమంగా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంకు లోన్ రూపం లోపల కూడా ఇస్తా ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటి పైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీ కష్టం ఉన్నా ఇష్టం ఉన్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 ఇంటి దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గెట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యు ఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూర్లలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతా ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈరోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 డిసెంబర్ 31 వరకు నేను ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతా ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పుకోవడానికి సూర్యగారు ముఫ్తీ బిజిలీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుంది అని ఆలోచించారు. కాబట్టి ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకొని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతారు.
1: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
0: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పలకలు పెట్టి వాళ్ళంతల వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారో అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది.
1: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
0: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంటు తయారు చేసేటోళ్ళం, బొగ్గు నుంచి కరెంటు తయారు చేసేటోళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలిలోంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి. దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటుగా మార్చుకొని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అనే ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
1: ప్రధానమంత్రి సూర్యాగర్ ముఫ్తీ బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?
0: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ ని, బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితిలోకి వస్తా ఉన్నాం, కాబట్టి ఈ నీళ్లు బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు

0: బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేయడం, మీరు వేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పల్కలు పెట్టుకుంటున్నారు. యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకుని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2000 పెన్షన్, 1000 రూపాయల పెన్షన్ కంటే ఇంటెనక పెరడు ఉందనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిరు అనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశ హితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి ప్రజలు వాలంటరీ ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతాం.
1: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
0: సి, ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు. 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమం గా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌస్, ఒక హౌస్ హోల్డ్ కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలను బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
0: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్కు ఫ్రీగా ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్కు ఫ్రీగా ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్ష ఇచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పల్కలు పెట్టుకుని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళు ఇచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ ఆత్మ గౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్ గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తా ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
0: సి, అందరు అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తానే, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశంకి వెళ్ళి ఇల్లీగల్ గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకుని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబెడతామనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మౌల్డ్ అవడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారు ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకు పోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
1: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
0: సి, జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్. ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేసినారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ని ఆన్లైన్లో పెట్టొచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి మీద సోలార్ పల్కలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు ఫామ్లు నింపిపోవడానికి అని చెప్పి ముందుకొస్తా ఉన్నాం.
1: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
0: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, గ్రామాల లోపల ఉండేటువంటి పబ్లిక్ అందరిని ఇచ్చేస్తా ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయి ఉన్నాయి ఇప్పటివరకు.
1: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్య మిత్ర శిక్షణ అంటే ఏమిటి?
0: ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానల్ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానల్ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికి అన్నిటికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడానికి స్కిల్ ఇండియా కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తా ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్య శిక్షణ పేరిట వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం లోపల యువకులు నిరుద్యోగులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానల్స్ని తయారు, బిగింపు, ఇంట్లలో దాన్ని ఎట్లా వాడటం నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణం లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రావైలెట్ రేస్ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ని, రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
1: మీరు

0: ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం అయినారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడొక చిత్రగీతం.

ఆకాశవాణి దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాల గురించిన రూపకం వింటారు. మన భారతీయ సంస్కృతికి, నవభారత పునర్నిర్మాణ సంకల్పానికి మరియు మన సార్వభౌమాధికార ప్రగతికి ప్రతిరూపంగా నిలిచే ఒక అద్భుతమైన ప్రయాణానికి మీ అందరికీ సాదర సుస్వాగతం. భారతదేశం అంటే కేవలం నదులు, పర్వతాలు, పటంలో కనిపించే కొన్ని సరిహద్దు గీతలు మాత్రమే కాదు. వేల సంవత్సరాల చరిత్ర, సనాతన సంస్కృతి, లక్షలాది మంది వీరుల త్యాగం, 140 కోట్ల మందికి పైగా ఉన్న భారతీయుల ఆశయాలే మన భారతదేశం. మన దేశ చరిత్రను స్మరించుకుంటే ప్రతి యుగంలోనూ మన సృజనాత్మకతకు, మన శిల్పకళకు ఉదాహరణగా నిలిచే కట్టడాలు ఎన్నో కనిపిస్తాయి. కానీ ఈనాడు అంటే 21వ శతాబ్దంలో ఒక నవభారత్ మన కళ్ళ ముందే రూపుదిద్దుకుంటుంది. మనం ప్రతిరోజు పత్రికల్లో చదివే లేదా వార్తల్లో చూసే గొప్ప

0: ఇంజనీరింగ్ ప్రాజెక్టుల వెనుక ఉన్న అసమాన్య శ్రమను, వాటి వ్యూహాత్మక ప్రాముఖ్యతను, ఇంకా మన జాతీయ గౌరవాన్ని చాటి చెప్పే స్మారక చిహ్నాల అంతరార్థాన్ని సుదీర్ఘంగా తెలుసుకోబోతున్నాము. ఒక దేశ అభివృద్ధికి ప్రామాణికం ఏమిటి? కేవలం ఆర్థిక గణాంకాలు లేదా బడ్జెట్ కేటాయింపులు మాత్రమేనా? కాదు. ఒక దేశపు నిజమైన శక్తి ఆ దేశపు మౌలిక సదుపాయాల బలాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. సుదూర తీరాలను, కొండ ప్రాంతాలను క్షణాల్లో అనుసంధానించే ఆధునిక రవాణా మార్గాలు, విపరీతమైన భూకంపాలను, తీవ్రమైన తుఫాన్లను సైతం తట్టుకుని నిలబడే మహావంతెనలు, మన సైనిక దళాలకు వేగవంతమైన రవాణాను కల్పిస్తూ సరిహద్దు భద్రతను పటిష్టం చేసే వ్యూహాత్మక నిర్మాణాలు, ఇవన్నీ కేవలం కాంక్రీట్ స్టీల్తో చేసిన కట్టడాలు కావు. ఇవి మన భారతీయ ఇంజనీర్ల మేధస్సుకు, మన శ్రామిక శక్తి పట్టుదలకు నిలువెత్తు సాక్ష్యాలు. పూర్వకాలంలో మన రాజులు, మహారాజులు గొప్ప కోటలు, ఆలయాలు నిర్మించి దేశ వైభవాన్ని చాటారు. నేడు స్వతంత్ర భారతదేశంలో మన కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ భారీ వంతెనలు, టన్నెళ్లు, కారిడార్లు నేటి నవభారతానికి ఆధునిక దేవాలయాలు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇవి ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిపోస్తూ, ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ, సుదూర ప్రాంతాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.
1: దేశంలో ఇటీవల నిర్మించిన 4 ముఖ్యమైన వంతెనల గురించి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. అవి చీనా బ్రైలు వంతెన, అంజీకడ్ వంతెన, న్యూ పంబన్ వంతెన మరియు సుదర్శన్ సేతు. ముందుగా చీనా బ్రైలు వంతెన, జమ్మూ కాశ్మీర్. చీనా బ్రైలు వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన. ఇది నదీ గర్భానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఈఫిల్ టవర్ కంటే సుమారు 35 మీటర్ల ఎక్కువ ఎత్తు. దీన్ని 2025 జూన్ 6వ తేదీన ప్రారంభించారు. ఇది 1315 మీటర్ల పొడవైన ఉక్కు వంపు వంతెన. కాశ్మీర్ రైలు మార్గంలో ఇప్పటి వరకు కష్టతరంగా ఉన్న అంతరాన్ని ఈ వంతెన పూర్తి చేసింది. దీంతో కత్రా నుండి శ్రీనగర్ వరకు ప్రయాణం సమయం 3 గంటలకు తగ్గింది. చీనా బ్రైలు వంతెన్ను 8 తీవ్రత గల భూకంపాలను మరియు గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునేలా డిజైన్ చేశారు. అంజీకడ్ వంతెన, జమ్మూ కాశ్మీర్. అంజీకడ్ వంతెన భారతదేశపు మొదటి కేబుల్ స్టైడ్ రైలు వంతెన. ఇది నదీ గర్భానికి 331 మీటర్ల ఎత్తులో 725 మీటర్ల పొడవుతో ఉంది. సాధారణ స్తంభాలు నిలబెట్టలేని భూభాగంలో దీన్ని నిర్మించారు. దీని నిర్మాణం 11 నెలల్లోనే పూర్తయింది. చీనా వంతెనతో పాటే 2025 జూన్ 6వ తేదీన అంజీకడ్ వంతెనను ప్రారంభించారు. దీంతో కత్రా రియాసీ మార్గంలో చివరి అంతరం కూడా పూర్తయింది. ఈ వంతెనకున్న వై ఆకారపు స్తంభం పునాది నుండి 193 మీటర్ల ఎత్తు వరకు ఉంది. దీని డెక్క నిర్మాణానికి సుమారు 8200 మెట్రిక్ టన్నుల ఉక్కు వాడారు. న్యూ పంబన్ వంతెన, తమిళనాడు. న్యూ పంబన్ వంతెన భారతదేశపు మొదటి వర్టికల్ లిఫ్ట్ రైలు సముద్రపు వంతెన. ఇది రామేశ్వరం దీవికి రైలు మార్గాన్ని కలుపుతుంది. 1914 నిర్మించిన పాత షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ వంతెనను 2022 మూసేశారు. కొత్త వంతెనను 2019 మంజూరు చేసి 2025 ఏప్రిల్ 6వ తేదీన ప్రారంభించారు. దీని నిర్మాణ వ్యయం 550 కోట్ల రూపాయలు. ఈ వంతెనలో 72.5 మీటర్ల నావిగేషనల్ స్పాన్ ఉంది. ఇది 17 మీటర్ల ఎత్తు వరకు పైకిలేస్తుంది. దీనివల్ల ఓడలు క్రింద నుండి వెళ్లగలవు. అదే సమయంలో రైళ్లు యథావిధిగా నడుస్తాయి. 100 ఏళ్ల పాటు ఉప్పుగాలిని సైతం తట్టుకునేలా ప్రత్యేక పూతగల స్టెయిన్లెస్ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ వాడారు. చివరిది సుదర్శన సేతు, గుజరాత్. సుదర్శన సేతు గుజరాత్లో ఓకా బెయిత్ ద్వారకాల మధ్య నిర్మించారు. ఇది భారతదేశంలో అత్యంత పొడవైన కేబుల్ స్టైడ్ వంతెన. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. 4 లేన్ల రహదారి దీనిమీద ఉంది. దీనికి ముందు బెయిత్ ద్వారకాకు బోటు ద్వారానే వెళ్లాల్సి వచ్చేది. 2017 అక్టోబర్ 7న శంకుస్థాపన జరిగింది. నిర్మాణం 2023 డిసెంబర్లో పూర్తయి 2024 ఫిబ్రవరి 25న

0: సుదర్శన సేతు వంతెనను ప్రారంభించారు. ఈ వంతెన కాలిబాట్ల వెంబడి భగవద్గీత శ్లోకాలు చెక్కారు. డెక్కుపైన ఉన్న సోలార్ ప్యానెల్ ద్వారా సుమారు 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
1: ఈనాడు మన కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలను ఒక్కసారి పరిశీలిస్తే మన దేశం ఎంతటి సాంకేతిక శిఖరాలకు చేరిందో స్పష్టంగా అర్థమవుతుంది. మంచు కురిసే హిమాలయ పర్వతాల గుండా పగలు రాత్రి తేడా లేకుండా రవాణా సాగించేలా రాతి కొండలను తొలిచి నిర్మించిన సుదీర్ఘమైన స్మార్ట్ టన్నెళ్లు, వేలాది టన్నుల బరువున్న రైళ్లను మరియు యుద్ధ ట్యాంకర్లను సైతం సునాయాసంగా మోయగల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కమాన్ ఆకారపు రైల్వే వంతెనలు, నగరాల మధ్య దూరాలను సగానికి పైగా తగ్గించి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ కారిడారులు మరియు ఎక్స్ప్రెస్ వేలు, దట్టమైన సముద్ర గర్భంలో లోతైన పిల్లర్లపై నిలబడి మహాతుఫాన్లను సైతం లెక్క చేయకుండా ద్వీపాలను ప్రధాన భూభాగాలతో కలిపే కేబుల్స్ వే వంతెనలు, ఇవి కేవలం దూరాన్ని తగ్గించే రవాణా మార్గాలు మాత్రమే కావు. ఒకప్పుడు సాధ్యం కాదు అని ప్రపంచం అనుకున్న ప్రతీదాన్ని సాధ్యమే అని నిరూపించిన భారతీయ సంకల్ప శక్తికి నిదర్శనాలు. ప్రతి మలుపులో, ప్రతి వంతెన పైకప్పులో మన దేశ సాంకేతిక సార్వభౌమాధికారం స్పష్టంగా కనిపిస్తుంది. సరిహద్దు గ్రామాల్లోని చివరి పౌరుడికి కూడా దేశ ప్రధాన స్రవంతితో వేగవంతమైన అనుసంధానాన్ని అందిస్తూ ఆర్థికాభివృద్ధికి సరికొత్త దారులు వేస్తున్న ఈ మహోన్నతమైన ప్రాజెక్టుల గురించి ఇంకా తెలుసుకుందాం.
2: బోగిబీల్ వంతెన, అస్సాం. ఇది బ్రహ్మపుత్ర నది మీదుగా 4.94 కిలోమీటర్లు పొడవున్న బోగిబీల్ వంతెన భారతదేశంలోనే అత్యంత దీర్ఘమైన రైలు కమ్ రోడ్డు వంతెన. దీనిని 25 డిసెంబర్ 2018 ప్రారంభించారు. 1997 నిర్మాణం మొదలైంది. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిబ్రూగఢ్ ఇటానగర్ రహదారిని ఇది కలుపుతుంది. రైలు ప్రయాణానికి 200 కిలోమీటర్ల దూరం మేర వేగవంతమైన ప్రయాణం చేయవచ్చు. ఇది సైనిక అవసరాలకు, సామగ్రి రవాణాకు, ఉపకరణాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా వరదల సమయంలో రవాణా సులభం, సరిహద్దు ప్రాంతాలకు వ్యూహాత్మక మద్దతు కూడా లభిస్తుంది. అలాగే ప్రాంతీయ అభివృద్ది, వాణిజ్యం, భద్రతకు ఇది ఎంతో తోడ్పడుతుంది. ఈ వంతెన వల్ల 70,000 టన్నుల సరుకు నెలకు 30 లక్షల మంది వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతుంది. డాక్టర్ భూపేన్ హజారికా సేతు. ఇది ధోల్ మరియు సదియా వంతెన, అస్సాం. బ్రహ్మపుత్ర నదిపై ఇది నిర్మించబడింది. 9.15 కిలోమీటర్ల పొడవు గల వంతెన ఇది. దీనిని 26 మే 2017 ప్రారంభించారు. 60 సంవత్సరాల ప్రజల కల ఇది సాకారమైంది. T-72 యుద్ద ట్యాంకులను సైతం ఇది మోయగలదు. అస్సాంలోని తొలి మరియు 2వ దీర్ఘమైన రహదారి వంతెన ఇది. ఈ వంతెన వల్ల వాయువ్య ప్రాంతానికి తూర్పు ప్రాంతాలతో అనుసంధానం ఏర్పడింది. వాణిజ్య, రవాణా, రక్షణ, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం అందుతుంది. ఇంకా ప్రాంతీయ అభివృద్దికి, ఉపాధి అవకాశాలకు, ఆర్థికాభివృద్దికి ఈ వంతెన దోహదం చేస్తుంది. ఈ వంతెన యొక్క శక్తి, వేగం అభివృద్దికి ప్రతీకగా నిలిచింది. దీనివలన రోజుకు 165 కిలోమీటర్ల ప్రయాణం తగ్గింది. అటల్ బిహారీ వాజ్పేయి సేవా వంతెన, ముంబై. ఇది ముంబై మరియు పుణే ఎక్స్ప్రెస్ వేలో భాగంగా సముద్రంపై నిర్మించారు. మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు, అంటే సుమారు 16.5 కిలోమీటర్లు సముద్రంపై నిర్మించబడింది. డిసెంబర్ 2016 నిర్మాణం ప్రారంభమై 6 జనవరి 2024 ప్రారంభమైంది. ఇంకా 2016 పూర్తి అయ్యింది. ఈ వంతెన ద్వారా ముంబై, నవీ ముంబై ఇంకా పుణే ఎక్స్ప్రెస్ వే కలిసింది. సముద్రంపై నిర్మించిన భారత్లోనే 2వ అతిపెద్ద వంతెన ఇది. రవాణా సమయాన్ని తగ్గిస్తుంది, ఇంధన ఖర్చును, కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ముంబై, పుణే మధ్య రవాణా సౌకర్యం, స్థిరత్వం, ఆర్థిక అభివృద్దికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. భారత మౌలిక వసతుల అభివృద్దిలో ఇది మరొక మైలురాయి అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా ముంబై మరియు పుణేల మధ్య ప్రయాణం ఇంకా సులభం, వేగవంతం, సురక్షితంగా మారింది. ఇది మొత్తం 17,840 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది.
1: మనం ప్రారంభంలో అనుకున్నట్లుగా ఈ వంతెనలు, ఈ కేబుళ్లు, ఈ ఆర్చులు, కాంక్రీట్ గోడలు కేవలం భౌతికపరమైన నిర్మాణాలు మాత్రమే కావు. ఇవి

భారతదేశపు నూతన ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపాలు. ఒక్కసారి ఊహించండి, మైనస్ డిగ్రీల చలిలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల మధ్య కాశ్మీరు లోయల పైభాగంలో నిలబడి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ నిర్మించడం ఎంత సాహసంతో కూడుకున్నదో. సముద్రపు ఉప్పునీటి తాకిడిని తట్టుకుంటూ భారీ నౌకలు వెళ్లేందుకు వీలుగా తెరుచుకునే ఆధునిక వంతెనలను సముద్రంపై నిర్మించడం ఎంత గొప్ప నైపుణ్యమో. కొండలను తులచి సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని గంటల నుండి నిమిషాలకు తగ్గించడం వెనుక ఎంత మంది ఇంజనీర్లు, శ్రామికుల చెమట చుక్కలు ఉన్నాయో. ఈ ప్రాజెక్టులన్నీ మనకు ఒకటే పాఠం నేర్పుతున్నాయి. భారతదేశం విదేశీ సాంకేతికతపై ఆధారపడే రోజులు పోయాయి. నేడు భారత్ తన సొంత ప్రతిభతో, స్వీయ శక్తితో ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ నిర్మాణాలను కేవలం ప్రభుత్వం చేసిన పనులుగా చూడకండి. ఇవి ప్రజల భాగస్వామ్యం. ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. మన జాతీయ ఆస్తులను కాపాడుకోవడం మన బాధ్యత. మన పిల్లలకు ఈ మౌలిక వసతుల ప్రాముఖ్యతను మరియు దేశ సరిహద్దుల్లో జరుగుతున్న త్యాగాలను వివరించడం మన పౌరుల బాధ్యత. ప్రగతి పదంలో పయనిస్తున్న నవభారత్లో మనందరం ఐక్యంగా నిలుద్దాం. మన సాంకేతిక విజయాన్ని మనస్ఫూర్తిగా నిరంతరం స్మరించుకుందాం. మీరింతవరకు దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాల గురించిన రూపకం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్జ్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 8:15 దాటి 25 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ నుండి శరత్ సంతోష్, శ్రీనిష, జైశీలన్ పాడిన పాట. సంగీతం లియోన్ జేమ్స్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. మారీటు చిత్రం నుండి ధనుష్ ఎంఎం మానసి పాడిన పాట. సంగీతం యువన్ శంకర్ రాజా, సాహిత్యం సామ్రాట్.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: శ్రోతలు, గల్లీ రౌడీ చిత్రం నుండి పాట వినేద్దాం.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: శ్రోతలు, స్టూడియో క్లాక్లు సమయం 8:30 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి మారాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. వార్తల వివరాలు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఉపరాష్టపతి భవన్లో ఈరోజు జరిగిన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య కార్యక్రమం ఇన్ స్టెప్ 4వ సంచికలో పాల్గొన్న వారితో ఆయన మాట్లాడుతూ, పరస్పర సంబంధాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాలు తమకు ఎదురయ్యే సవాళ్లను ఒంటరిగా పరిష్కరించలేవని పేర్కొన్నారు. భారతదేశం G20కి అధ్యక్షత వహించిన సమయంలో వసుధైవ కుటుంబకం స్ఫూర్తి సమ్మిళిత సహకార అంతర్జాతీయ భాగస్వామ్యాల పట్ల భారతదేశ విధానానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ వ్యూహాత్మక విద్యకు అత్యున్నత కేంద్రమని అన్నారు. సాయుధ దళాలలోనూ సివిల్ సర్వీసెస్ ఉన్నతాధికారులలోనూ మిత్రదేశాలలో వ్యూహాత్మక ఆలోచన నాయకత్వాన్ని తీర్చిదిద్దడంలో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుందని వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వారణాసి నుండి వద్నగర్

0: కు జరుగుతున్న యాత్రలో పాల్గొంటున్న సేవా యాత్రికులతో ఆయన వర్చువల్ విధానంలో ఈ రోజు సంభాషించారు. యువత సేవా కార్యక్రమాల ద్వారా ఈ యాత్రను మరింత అర్థవంతం చేస్తుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గడిచిన 12 ఏళ్లలో దేశంలోని గ్రామాలు నగరాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు దేశంలోని మహిళల్లో స్వయం సమృద్ది కూడా పెరిగిందని పేర్కొన్నారు. ఈ రోజు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి అని గుర్తు చేసిన ప్రధానమంత్రి ఆయన బోధించిన సేవ, సమతుల్యత, సహనం, సమన్వయం, సానుకూల దృక్పథం, సున్నితత్వం, సంభాషణ అనే 7 సూత్రాలను ప్రస్తావిస్తూ,
1: पंडित दीनदयाल जी ने हमें समाज जीवन में अपने कर्तव्यों को निभाने के लिए 7 सूत्र दिए हैं. सेवा भाव, संतुलन, संयम, समन्वय, सकारात्मकता, संवेदना और संवाद, ये हैं ये 7 सूत्र. यही 7 सूत्रों आपकी इस सेवा यात्रा की आत्मा है.
0: సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. బెంగళూరులోని ఐఐఎస్సీలో ఈ రోజు జరిగిన సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ సౌత్ జోన్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల దైనందిన జీవితాలను మెరుగుపరిచే మెళకువలను అభివృద్ది చేయడంలో ఈ కార్యక్రమం అందరినీ ఒకచోట చేర్చుతుందన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దోహదపడేలా యువ ఆవిష్కర్తల ఆలోచనలను పరిష్కారాలుగా మార్చేందుకు సహాయం అందించాలని అంకుర సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములను కోరారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వర్ధమాన సాంకేతికతల్లో ఆవిష్కరణలు ఎంతో ఆవశ్యకమని ప్రహ్లాద్ జోషి ఉద్ఘాటిస్తూ,
2: Promising solution will be supported beyond the prototype. Further, it will be supported with a mentoring and incubation and pathways for the adoption in the real life. So that is a huge opportunity for you. Whatever the innovation is being done, whatever the research is being done, it should be useful for the common person, common people. Then only people will remember you.
0: Akashavani, Jatiya Vartalu Vintunnaru. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆరోగ్య మంధన్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని తెలిపారు. జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలులో ఉందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ది పొందుతున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణల విషయంలో పురోగతి లేకపోవడంపై అంతర్జాతీయ సమాజంలో అసంతృప్తి పెరుగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా రప్చర్స్ అండ్ ర్యాంపార్ట్స్ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ ఎ చేంజింగ్ వరల్డ్ శీర్షికతో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి మారాలన్న భావన ప్రజల్లో పెరుగుతోందన్నారు. ఐక్యరాజ్యసమితిని బలోపేతం చేసే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వని దేశాలు ఆ సంస్థను ఉపయోగించుకోలేవని చెప్పారు. కాగా ఈ సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత్, లైబీరియా దేశాలు సంయుక్తంగా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీ ఫేరర్స్ ను ప్రారంభించాయి. గల్ఫ్, ఎర్ర సముద్రం, నల్ల సముద్రం, ఒమన్ గల్ఫ్ వంటి ప్రాంతాల్లో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న దాడులను పరిష్కరించడం ప్రధాన లక్ష్యంగా ఈ గ్రూప్ ఏర్పాటైందని జైశంకర్ పేర్కొంటూ,
3: As a major source country for seafarers, India has joined hands with Liberia, which hosts the largest shipping registry by tonnage on this matter. This group, which we have started today, will be inclusive, voluntary and action-oriented platform aimed at deepening cooperation among member states and other stakeholders. It will promote exchange of views, sharing of experiences, practical cooperation. It will complement and strengthen the existing international frameworks, mandates and instruments in these areas.
0: గత దశాబ్ద కాలంలో భారతదేశం ఆవిష్కరణలు పరిశోధన

0: రంగాలలో గణనీయమైన వృద్దిని సాధించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 85వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈ రోజు పాల్గొని మాట్లాడుతూ, గత 5-6 దశాబ్దాలతో పోలిస్తే గడిచిన 10 ఏళ్లలోనే దేశంలో అధిక ఆవిష్కరణలు, పరిశోధనా కార్యకలాపాలు, కొత్త ప్రయోగశాలల స్థాపన జరిగాయన్నారు. అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గ్రేటర్ నోయిడాలో ఆయన ఈరోజు ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటును సాధించిందన్నారు. ఎగుమతులు అనేక రెట్లు పెరిగాయని, సెమీకండక్టర్ రంగంలో వేగవంతమైన పురోగతి ఉందని అమిత్ షా పేర్కొంటూ, 2047 నాటికి వికసిత్ భారత్ అనే సంకల్పంతో దేశం ముందుకు సాగుతోందని తెలియజేశారు. ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళా అథ్లెట్ భరణికా ఇళంగోవన్ పోల్ వాల్ట్ ఈవెంట్లో 4.15 మీటర్ల ఎత్తు ఎగిరి కాంస్య పతకం సాధించింది. ఇప్పటి వరకు నిర్వహించిన ఆసియా గేమ్స్లో ఈవెంట్లో భారత్కు పతకం రావడం ఇదే ప్రథమం. మరోవైపు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ విభాగంలో గుల్వీర్ సింగ్ రజతం సాధించాడు. పురుషుల 10,000 మీటర్ల దూరాన్ని 28:29.38 మిల్లీసెకన్లలో పూర్తి చేసి సిల్వర్ మెడల్ అందుకున్నాడు. తాజా ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 2 స్వర్ణాలు, 9 రజతం, 12 కాంస్య పతకాలతో కలిసి మొత్తం 23 పతకాలు సాధించింది. సమర్థవంతమైన అటవీ నిర్వహణ కోసం సామర్థ్య పెంపుదల ప్రాజెక్టు వర్క్షాప్ను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ అటవీ అగ్ని ప్రమాదాల నిర్వహణ, జీవ వైవిధ్య పరిరక్షణ, వాతావరణ చర్యలలో సాంకేతిక క్షేత్రస్థాయి సామర్థ్యాలను పెంపొందించగలదని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి మారాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణ ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 8:40 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. హిట్ 2 చిత్రం నుండి సిత్ శ్రీరామ్ రమ్య బెహరా ఆలపించారు. సంగీతం MM శ్రీలేఖ, సాహిత్యం కృష్ణకాంత్.

0: ఆకాశమంత చిత్రం నుండి మధుబాల కృష్ణన్ ఆలపించిన పాట. సాహిత్యం అనంత్ శ్రీరామ్, సంగీతం విద్యాసాగర్.
1: జీవితం యాంత్రికంగా వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు, మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా, ఇదే ఇదే అని అంటారు.

శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. రంగ్దే చిత్రం నుండి సిత్ శ్రీరామ్ ఆలపించిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శ్రీమణి.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. ఓం భీమ్ భూష్ చిత్రం నుండి అర్జిత్ సింగ్ పాడిన పాట. సంగీతం సన్నీ ఎంఆర్, సాహిత్యం కృష్ణకాంత్.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. స్టూడియో క్లాక్లో సమయం 9:00 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం

0: ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
0: వీక్లీ రౌండ్అప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
0: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
0: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: శ్రోతలు, మీరు వింటున్నారు ఏక చిత్రగానం. జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రం నుండి పాటలు.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై. వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి

0: మంగళవారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: శ్రోతలు, ఈరోజు రాత్రి 10:20 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ ప్రసారమవుతుంది. తప్పక వినండి. రేపు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం ప్రసారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
3: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: నిలయంలో సమయం 10:00 కావస్తోంది. మరికొద్దిసేపట్లో జపాన్ వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాలతో కూర్చిన కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: Will there be one tomorrow, as a women's 50-meter 3B position individual and team final will take place with Ashi Chaudhary, Tilotama Sen and Vidarsha Vinod in action. Raju Nawat and Neha Devi will try to get India a medal in the canoe sprint mixed canoe double 500 final. There's also mixed double semi-final action with Josh Sachinappa and V. Senthilkumar flying the Indian flag. Early morning at 9:30 a.m. it's a big women's kabaddi final between India and Iran. There's also women's single semi-final action in squash with Anahat Singh flying the Indian flag, while Abhay Singh will go for gold in his men's singles squash semi-final versus Muhammad Irfan of Pakistan. For the Indian men's hockey team, it's a big pool encounter when they battle Japan. And as their female counterparts are doing, the Indian men will try to go for gold versus Iran in the kabaddi final. There are a lot of expectations from Tejinderpal Singh Toor and Karamveer Singh in the men's shot put final, while Praveen Chitrawal and Karthik Unnikrishnan will go for gold in the men's triple jump final. There's also the women's 400-meter final in athletics with Prachi and Kiran going for gold, while Vishal TK will hope to improve upon his impressive men's heat performance in the men's 400-meter final. And athletics action ends with the women's 1500-meter final with Pooja and Parul Chaudhary flying the Indian flag. Not to forget, India is also in action in surfing, archery, athletics, badminton with its men's and women's singles, fencing, table tennis and boxing, as well as esports. That's it from us at Akashwani, as we gave you all the latest updates from the Aichi Nagoya Asian Games 2026. Here's hoping the Indian contingent does the country proud again tomorrow. So from producer Shahnawaz Khan, editor Vishal Kumar and me Abhinav Punchi, it's goodbye and thank you so much for listening.
1: Asian Games 2026, Aichi Nagoya.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు.
3: బహుజన హితాయ బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: శ్రోతలు, నిలయంలో సమయం 10:20 దాటి 25 సెకండ్లు. ఇప్పుడు విందాం హలో ఆకాశవాణి శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్.
4: నూట 3.2 107.5 మెగాహెర్ట్స్ పై ప్రసారమవుతున్న హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ రికార్డింగ్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో మొదటి కాలర్ని ఆహ్వానిద్దాం. హలో.
5: నమస్కారం.
4: నమస్తే అండి. ఫోన్ ఇన్ రికార్డింగ్ కార్యక్రమానికి స్వాగతం అండి. చెప్పండి మీ పేరు.
5: నా పేరు విజయలక్ష్మి.
4: విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం?
5: గుమ్మిపాడ గ్రామం మాది, నెల్లూరు జిల్లా, సైదాపురం మండలం.
4: అలాగేనండి. ఏ చిత్రం నుంచి పాట వినిపించాలి మీకోసం?
5: కార్తిక్ సినిమాలోంచి ఏ పాట అయినా పర్వాలేదు మేడం.
4: కార్తిక్ గారు నటించిన చిత్రం నుంచి ఏ పాట అయినా పర్వాలేదా
5: మేడం? ఇది ఎవరి కోసం కాదు, నా కోసం మేడం.
4: మీకోసం ప్రత్యేకంగా కోరుకుంటున్నారా కార్తిక్? ఓకే అండి. సినీ హీరో కార్తిక్ అంటే మీకు చాలా ఇష్టం అన్నమాట.
5: చాలా ఇష్టం మేడం.
4: అలాగేనండి. మీరు కోరుకుంటున్న పాటను తప్పకుండా వినిపిస్తామండి.
5: తప్పకుండా
4: కార్తిక్ గారు
5: సినిమాలోనే తప్పకుండా.
4: అలాగేనండి. మంచిది, ఉంటానండి.
5: ధన్యవాదాలు.

0: హలో
1: హలో
0: హలో, ఆకాశవాణి ఫోన్ ఇన్ రికార్డింగ్ కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మాది తిరుపతి జిల్లా నాయుడుపేట.
0: మీ పేరండి?
1: రాజశేఖర మేడం. మేడం, పవిత్ర బంధం నుంచి పాట ఏంటి మేడం?
0: అలాగే తప్పకుండా వినిపిస్తాము. మీ పేరు రాజశేఖర్ గారా?
1: రాజశేఖర్ మేడం, నేను ఎలక్ట్రీషియన్.
0: అలాగేనండి.
1: పాట పవిత్ర బంధం, అపురూపమైనది మాట జన్మ.
0: అలాగే రాజశేఖర్ గారు, ఏం చేస్తుంటారు? మీరు ఎలక్ట్రీషియన్ అన్నారు కదా.
1: అవును, కరెంట్ పని మేడం.
0: సరే సరే, పాటల ప్రోగ్రామ్స్ అన్ని వింటారా?
1: వింటాను మేడం.
0: అలాగేనండి, మంచిది. పాట వినిపిస్తామండి.

0: హలో, నమస్కారం అండి. ఫోన్ ఇన్ రికార్డింగ్ కార్యక్రమానికి స్వాగతం. ఇంతకీ ఎవరు మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు ఎన్టీఆర్ నుండి సుప్రియ మాట్లాడుతున్నాను మేడం.
0: సుప్రియ గారు నెల్లూరు నుంచా?
1: అవును మేడం, అవును మేడం, నెల్లూరు ఎన్టీఆర్ నగర్ నుండి.
0: ఓకే, ఏం చేస్తుంటారమ్మా?
1: హౌస్ వైఫ్ మేడం.
0: అలాగే, ఏం పాట వినిపించాలి మీకోసం?
1: టెడ్డీలోంచి ఒక మంచి సాంగ్ కావాలి మేడం.
0: ఏ
1: మేడం
0: పాట అయినా పర్లేదా?
1: ఏ పాట అయినా పర్వాలేదు.
0: మంచిదమ్మా. అన్ని
1: అవును మేడం,
0: అన్ని కార్యక్రమాలు వింటారా? పాటలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ వింటారా?
1: అన్ని కార్యక్రమాలు వింటాం మేడం. కిసాన్
0: అలాగే.
1: వాణి అన్ని వస్తాయి కదా.
0: మరి పొలాలు ఉన్నాయా?
1: లేవు మేడం.
0: అయినా కానీ కిసాన్ వాణి వింటారు. ఓకే రండి. సుప్రియ గారు, మీరు కోరుకున్న
1: అవును మేడం,
0: పాటను రేపు శుక్రవారం రోజు రాత్రి 10 గంటలకు వినిపించడం జరుగుతుంది. సుప్రియ గారు, మంచిదండి, ఉంటాను.

0: హలో, ఆకాశవాణి ఫోన్ ఇన్ రికార్డింగ్ కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మాది రాపూరు, నా పేరు నారాయణ మేడం.
0: రాపూరు నారాయణ గారు, సరే పాట చెప్పండి, ఏ పాట వినిపించాలి?
1: ప్రేమలేఖ.
0: ప్రేమలేఖ, అందులో ఏ పాట?
1: దిగులు పడకరా సహోదర.
0: దిగులు పడకరా సహోదర, సరేనండి.
1: బాగుంటుంది మేడం.
0: అలాగేనండి,
1: సరే మేడం,
0: మంచిదండి, ఉంటాను.

0: హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ రికార్డింగ్ కార్యక్రమానికి స్వాగతం అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే మేడం, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నూతన కాలం నుంచి చిట్టమ్మ మేడం.
0: చిట్టమ్మ గారు చెప్పండి. జగదేక వీరుని కథలో ఏ పాట?
1: చంద్రకళేశ్వరి అనే పాట కావాలి మేడం.
0: చంద్రకళనా?
1: మేడం,
0: సరే చిట్టమ్మ గారు,
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: శివశంకరి.
1: హలో హలో, ఆకాశవాణి ఫోన్ రికార్డింగ్ కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే, మీ పేరు చెప్పండి.
2: నా పేరు శ్రీ నాగార్జున రెడ్డి మేడం.
1: శ్రీ నాగార్జున రెడ్డి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను భూగర్భ జలశాఖ నుండి కడప సబ్జెక్ట్
1: కడప
2: వాచ్మెన్ మాట్లాడుతున్నా.
1: సరే చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినిపించాలి?
2: సంక్రాంతి మేము వస్తున్నాం సినిమా నుండి.
1: సినిమా పేరు మరొకసారి చెప్పండి.
2: సంక్రాంతి మేము వస్తున్నాం సినిమా నుండి.
1: సంక్రాంతికి వస్తున్నాము, అందులో ఏ పాట?
2: గోదావరి గట్టు మీద రామచిలకవే
1: అలాగేనండి, తప్పకుండా వినిపిస్తాము. అలాగేనండి, సంతోషం.
2: బాగా మంచి మంచి కార్యక్రమాలు బాగుంటాయి.
1: ఏ కార్యక్రమాలు వింటారు? పాటలు కాకుండా?
2: పాటలు కాకుండా ఆరోగ్య సౌభాగ్యం, తర్వాత పంట పొలాలు.
1: సరేనండి, రైతులకు సంబంధించిన కార్యక్రమాలు, ఇంకా ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు మీరు వింటూ ఉంటారు. అలాగే మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి ఉత్తరం ద్వారా ఆకాశవాణికి. సరేనా? అలాగేనండి నాగార్జున రెడ్డి గారు. అలాగే, మంచిదండి, ఉంటాను.

0: హలో
1: హలో
0: హలో
1: మేడం,
0: ఆకాశవాణి
1: నమస్కారం.
0: ఫోన్ ఇన్ రికార్డింగ్ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి.
1: మేడం, తవణంపల్లి నుంచి రమేష్ మేడం.
0: తవనంపల్లి నుంచి రమేష్ గారు, ఏం చేస్తుంటారండి?
1: మేడం, నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ ప్లస్ వ్యవసాయం మేడం, రెండు.
0: రెండు పనులు చేస్తున్నారు, గ్రేట్ అండి.
1: ఓకే ఓకే
0: రెండు మంచి
1: మేడం.
0: పనులు, చాలా చక్కగా వ్యవసాయం
1: ఓకే
0: చేస్తూ
1: మేడం.
0: పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి అన్నారు
1: ఓకే
0: మీరు? తవనంపల్లి నుంచి.
1: అవును మేడం.
0: రమేష్ గారు ఏ చిత్రం నుంచి పాట వినిపించాలి?
1: ఖడ్గం సినిమా నుంచి మేడం. గోవింద గోవింద నన్ను కూడా సీఎం చెయ్యి, లేకపోతే పీఎం చెయ్యి.
0: సరే, ఏ ఏ సబ్జెక్ట్ మీరు?
1: మ్యాథ్స్ మేడం, మ్యాథమెటిక్స్.
0: పండితులు అనమాట మ్యాథ్స్ లో.
1: ఓకే
0: సరే అండి,
1: మేడం.
0: మంచిది. అలాగే మంచిగా మ్యాథ్స్ చెప్తూ వ్యవసాయం పండించండి.
1: మీరు కోరుకున్న శ్రోతలు మేడం,
0: చెప్పండి.
1: రామకృష్ణాపురం నుంచి మా అన్న ప్రతాప్ నాయుడు, ప్రభాకర్ నాయుడు, రమేష్,
0: ఓకే,
1: నా కొడుకు తరుణ్ మేడం.
0: అలాగేనండి, మంచిది అండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: అయ్య బాబాయ్, దేవుడు మాయపడేంటి?
1: శ్రోతలు, మీరు ఇంతవరకు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు ఇంతవరకు విన్నారు. నిలయంలో సమయం 11:30. ఈ పూట ప్రసారమైన మా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.